ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026, జూన్ నెల 29వ తారీఖు సోమవారం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటల 58 నిమిషాలు దాటి 30 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం. హిమగిరులు మనవిరా, బృందగానం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై అనుజ కుమార్. Prime Minister Narendra Modi attended the National Day celebrations marking the 50th anniversary of independence of Seychelles. Mr. Modi attended the celebrations as the guest of honour, becoming the first Indian Prime Minister to be accorded this honour. An Indian marching contingent comprising Navy and Army teams participated in the parade. An Indian naval band also formed part of the Indian marching unit.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాసుధ మొదటి భాగం విన్నారు. గానం చేసిన వారు ఎం బాలమురళి కృష్ణ, వాణి జయరాం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బి వసంత బృందం. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట నేటి వ్యాఖ్యాత శ్రీ గొల్లాపిన్ని శేషాచలం.

0: మనం ఇతరత్రా ఎన్ని విద్యలు నేర్చినా లభించే ఫలముల కంటే ఒక్క బ్రహ్మ విద్య వలననే అన్నీ లభిస్తాయని, అందుకే ఒక్క క్షణమైనా మన మనస్సును పరబ్రహ్మం గూర్చి చింతన చెయ్యాలని ఎందరో మహర్షులు మన కోసం హితం బోధిస్తూ ఉంటారు. మనకు అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఋషి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. స్నాతం తేన సమస్త తీర్థ సలిలం సర్వాపి దత్తావని యజ్ఞానాంచ సహస్రమిష్టమఖిలా దేవాశ్చ సంపూజితాః సంసారాచ్చ సముద్ధృతాః స్వపరస్త్రైలోక్య పూజ్యోప్యసౌ యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనఃప్రాప్నుయాత్ అని గోరక్షా శతకంలో చెప్పబడింది. మన మనస్సును ఒక్క క్షణమాత్రం బ్రహ్మ విచారంలో నిలపగలిగితే ఆ కలిగే ఫలం అద్భుతం. సకల పుణ్యనదులలో స్నానం చేసిన ఫలం, సముద్ర పర్యంతమైన సమస్త భూమండలం దానం చేసిన ఫలం, 1000 యజ్ఞాలు చేసిన ఫలం, సకల దేవతల యొక్క ఆరాధనా ఫలం భగవంతుని చింతనలో కలుగుతుంది. అంతేకాదు, ఆ బ్రహ్మ విచారం చేసిన వానికి అతని పితరులు సంసార సాగరం నుండి సముద్రింపబడతారు, మరియు అతడు ముల్లోకాలలో పూజ్యుడై ధన్యుడవుతాడు అని అర్థం. అవాంగ్మానస గోచరుడైన ఆ పరమాత్మను గురించిన బ్రహ్మవిద్య మామూలు మనుష్యులం మనకు సాధ్యమవుతుందా అని ప్రశ్న. ఏదైనా కష్టపడితే గాని ఫలం లభించదని, వండితే గాని తిండి రాదని అందరికీ తెలుసు. బ్రహ్మ విద్యను ప్రసంగాలలో వింటేనే అర్థమైపోతుందని, దాన్ని పొందవచ్చునని అనుకోరాదు. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అని జగద్గురు శంకరాచార్యుల వారు బోధిస్తారు. బ్రహ్మోపాసనకు 4 సాధనాలు కావాలి. 1, ఇది శాశ్వతం ఇది అశాశ్వతం అనే జ్ఞానం కలగాలి. 2, ఇహలోకంలో పరలోకంలో కలిగే ఫలభోగాలందు వైరాగ్యం కలగాలి. 3, బాహ్య అంతర ఇంద్రియాల నియంత్రణ చెయ్యాలి. సదా సంతోషస్వాంతుడై ఉండాలి. ద్వంద్వాలకు అతీతుడై ఉండాలి. శాస్త్రాలందు గురు ఉపదేశం పైన విశ్వాసం ఉండాలి. బ్రహ్మం దానియందే అన్ని వేళల మనస్సు నిలుపుట అనేది కలగాలి. 4, చివరిది మోక్షం పొందాలనే తీవ్రమైన కోరిక కలిగి ఉండాలి. ఈ 4 సాధనాలతో శ్రద్ధతో భగవంతుని ఉపాసిస్తే వానికి జ్ఞానం లభిస్తుంది. ఇలా లేని వానికి బ్రహ్మ విద్య అర్థం కాదు. ఈ విద్యను అపరోక్ష జ్ఞానం కలవారే చెప్పడానికి అర్హులు, విరక్తి గలవారే వినటానికి అధికారులు, అంతర్ముఖులై సంతోష విషాదాలకు అతీతులైన వారే దీన్ని ఫలింపజేసుకునేందుకు సాధ్యులు అని పెద్దలు చెబుతారు. జననీ మేదిని తాత మారుత వయస్యావన్హి చుట్టంబా జీవనమా సోదర తారకాపథమా భవ్య ప్రేమ సంధిల్ల మీకు నరింతున్ చరమ ప్రణామము భవ్య ప్రేమ సంధిల్ల మీకు నరింతున్ చరమ ప్రణామము భవద్యోగ స్ఫురత్పుణ్య సంజనిత జ్ఞాన నిరస్త మోహతతి నయి సద్బ్రహ్మమున్ పొందెదన్. అమ్మా భూదేవి, తండ్రి గాలి, మిత్రమా అగ్ని, బంధువా జలమా, అన్నా ఆకాశమా, మీకందరికీ చేతులు మోడ్చి చివరిగా నమస్కారం చెల్లిస్తున్నాను. మీ సాంగత్యం వలన వచ్చిన పుణ్యం వల్ల నా అజ్ఞానమంతా నశించి అఖండ జ్ఞానం అబ్బింది. నేను పరబ్రహ్మలో లీనమవుతున్నాను అని సర్వం విష్ణుమయం అని భావించి పూజించితే ఒకసారికో మరోసారికో ధ్యాన క్రమంలో మునుగుతాం. అప్పుడే మనం భర్తృహరి గారు చెప్పినట్లుగా సద్బ్రహ్మను పొందగలం. బుద్ధి వికసిస్తూ పోవాలి, అప్పుడే బ్రహ్మజ్ఞానానికి దారితీస్తుంది. దానికోసం సాధారణ మనుష్యులమైన మనం కూడా బ్రహ్మచింతనకై ప్రయత్న సోపానాలను అధిరోహిద్దాం, గమ్యాన్ని సాధిద్దాం. ఓం తచ్చత్.
1: శ్రీ గొల్లాపిన్ని శేషాచలం వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు. నేటి అంశం రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం. ఈ

0: అంశం గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ తెలియజేస్తారు.
1: రైతు సోదరులకు నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుందాం. వ్యవసాయ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాలను చూసుకున్నట్లయితే రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా రైతులకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా తోడ్పడతాయి, సహాయపడతాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు ఉపయోగపడే ఏవే ఉన్నాయి. మొదటిగా వాతావరణ సమాచారం గురించి, వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలుల వేగం వంటి వివరాలు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే సమయానుకూలంగా విత్తనాలు వేయడం, ఎరువులు వేయడం, పురుగు మందులు పిచికారీ చేసుకునే నిర్ణయాన్ని మనం నిర్ణయించుకోవచ్చు. అలాగే పంటలపై సలహాలు, పంటల సాగు పద్ధతులు, అధిక దిగుబడి రకాలు, ఆధునిక యాజమాన్య పద్ధతులపై సమాచారాన్ని అందుతుంది. నేల రకం ఆధారంగా ఏ పంట అనుకూలమో తెలుసుకోవచ్చు. తర్వాత పురుగు మరియు తెగుళ్ళ గుర్తింపు గురించి యాప్ల ద్వారా తెలుసుకోవచ్చు. మొబైల్ యాప్ ద్వారా ఫోటో తీసి పురుగు లేదా తెగుళ్ళ సమస్యను గుర్తించుకోవచ్చు. సరైన మందు మోతాదు వాడే విధానం గురించి సలహాలు పొందవచ్చు. మార్కెటింగ్ ధరల గురించి సమాచారాన్ని పొందవచ్చు. వివిధ మార్కెట్లలో పంటల ధరలు తెలుసుకొని మంచి ధర వచ్చే చోట అమ్ముకోవచ్చు. మధ్యవర్తులపై ఆధారపడడం తగ్గించుకోవచ్చు. ఈ విధంగా వ్యవసాయ పథకాల సమాచారాన్ని కూడా ప్రభుత్వ సబ్సిడీలు ఉన్నాయి, రైతు పథకాలు, బీమా పథకాలు, రుణ వివరాల గురించి తెలుసుకోవచ్చు. అలాగే నేల ఆరోగ్య నిర్వహణ గురించి సాయిల్ హెల్త్ కార్డ్స్ సమాచారం ద్వారా నేలలో పోషక లోపాలను తెలుసుకొని అవసరమైన మోతాదులో ఎరువులను వాడుకోవచ్చు. ఖర్చు తగ్గి దిగుబడిని పెంచుకోవచ్చు. తర్వాత నీటి యాజమాన్య పద్ధతుల గురించి కూడా, డ్రిప్ ఇరిగేషన్ కానీ, నీటి అవసరం, పంట నీటి షెడ్యూల్ వంటి వివరాల గురించి తెలుసుకోవచ్చు. అలాగే నీరును కూడా చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే మనం శిక్షణలు మరియు నిపుణుల యొక్క సలహాలను తీసుకోవచ్చు. వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కావచ్చు, వ్యవసాయ పరిశోధనా స్థానాలు కావచ్చు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలలో శాస్త్రవేత్తలు ఉంటారు, వాళ్ళ ద్వారా నిపుణుల నుండి సలహాలు పొందవచ్చు. వీడియోలు మరియు ఆడియోలు, శిక్షణా కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం చాలా వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం డిజిటల్ వ్యవసాయ సలహాలు ఏ విధంగా పొందవచ్చు అనేది గతం నుంచి మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ మనం రేడియో ద్వారా వ్యవసాయ సమాచారాన్ని పొందేవాళ్ళము. తరువాత టెలివిజన్ వచ్చింది, తర్వాత టోల్ ఫ్రీ నెంబర్లు వచ్చాయి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. అలాగే కొన్ని వ్యవసాయ స్థానాలలో ఇప్పుడు ప్రజెంట్ కృషి విజ్ఞాన కేంద్రాల్లో వ్యవసాయ సమాచార కియోస్కో ఉంటుంది, అలాగే రైతు సేవా కేంద్రాలలో కూడా కియోస్కో ఉంటుంది. అలాగే రీసెంట్గా మన ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఆంగ్రు ఫారం రేడియో డెవలప్ చేయడం జరిగింది. అలాగే పంటల లఘు చిత్రాలు చేసుకోవడం జరుగుతుంది. విశ్వవిద్యాలయాల యాప్ చూసుకున్నట్లయితే ఆంగ్రు ASR యాప్ అనే ద్వారా ఉంటుంది. అలాగే కృషి విజ్ఞాన యాప్ అనేది కూడా మనం ఆంగ్రు విశ్వవిద్యాలయం వల్ల డెవలప్ చేయడం జరిగింది. తర్వాత ప్రింట్ మీడియా ద్వారా వ్యవసాయ సూచనలు పొందవచ్చు. సాంఘిక ప్రసారాల మాధ్యమాల ద్వారా, అంటే సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ల ద్వారా కానీ, బ్లాగ్ల ద్వారా కానీ, టెలిగ్రామ్ యాప్ల ద్వారా కానీ, వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ మనం సమాచారాన్ని పొందవచ్చు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వాములు ఫౌండేషన్ ద్వారా చాలా వరకు లైవ్ సెషన్స్, సలహాలు రైతులకు అందివ్వడం జరుగుతుంది. అలాగే పోర్టల్స్ ఉన్నాయి మరియు వెబ్సైట్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే రైతు సేవా కేంద్రాల అనుసంధానంతో డిజిటల్ కియోస్కోలు ఉన్నాయి. పాడి పంటలు అనే ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వ్యవసాయ సాంకేతిక నిర్వహణ పొందవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలుగు మొబైల్ యాప్స్ చూసుకున్నట్లయితే మనకు కావలసిన పంట గురించి, వాటి చీడపీడల గురించి సమయానుకూలంగా ఎటువంటి టెక్నాలజీని మనం పొందవచ్చు. ఏ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు అనే విధానం పైన ఈ యాప్ పనిచేస్తుంది. అలాగే కిసాన్ ఈ సేవ యాప్, అగ్రికల్చర్ యాప్స్ కూడా ఉన్నది. తర్వాత వ్యవసాయం మ్యాగజైన్ అనేది కూడా ఉంటుంది. అలాగే నా పంట అగ్రికల్చర్ ఫామ్ గ్రీన్ అగ్రిటెక్ అనే యాప్ కూడా ఉంటుంది. దీని ద్వారా మన పంటల్లో మనకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు.

0: అలాగే రైతు నేస్తం అనేది ఒక మ్యాగజైన్ ఉండదండి. ఆ మ్యాగజైన్ ద్వారా కూడా మనం సమాచారాన్ని పొందవచ్చు. అలాగే కాటన్ తెలుగు అండి జయలక్ష్మి అగ్రోటెక్ ద్వారా వాళ్ళు నిర్వహించడం జరిగింది. ఈ యాప్ ద్వారా కూడా పత్తి పంటలలో కావాల్సిన మనకి వ్యవసాయ సమాచారాన్ని పొందవచ్చు. వ్యవసాయ యంత్రాలు అంటే ఫామ్ మెకనైజేషన్స్ గురించి మొత్తం ప్రతి ఒక్క పనిముట్ల గురించి యాప్లో పొందుపరచడం జరిగింది. అలాగే సేంద్రియ వరి సేంద్రియ పద్ధతులు ఎలా అవలంబించాలి ఎలా దిగుబడి పొందాలి అనే విధంగా ఉంటుంది. అలాగే అగ్రికల్చర్ స్టూడెంట్స్ టెక్ ఇండియా అనేది ఒక యాప్ ద్వారా ఉంటుంది. స్టూడెంట్స్కి ఏ విధంగా యూజ్ కావాలి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఉంటుంది. పాడి పరిశ్రమలలో పాడి గురించి ఇందులో పొందుపరచడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ రకాల యాప్లు కూడా మన దగ్గర ఉంటాయి. వెజిటబుల్ క్రాప్స్ గురించి కానీ క్రాప్ ఇన్ఫో ఇండియా అగ్రికల్చర్ అని రైస్ ఇన్ తెలుగు angro.com యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. వ్యవసాయ జ్ఞానం ఈ యాప్ ద్వారా కూడా వ్యవసాయంలో నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే అన్నదాత మన అన్నదాత అనే ప్రోగ్రాం ద్వారా కూడా చూసుకోవచ్చు. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనే యాప్ ద్వారా ఉండాలి. ఈ యాప్ ద్వారా కూడా మనం జీరో బడ్జెట్ అగ్రికల్చర్ అంటారు. ఈ విధంగా మనం ఏ విధంగా అవలంబించుకోవాలనేది ఉంటుంది. న్యాచురల్ ప్రకృతి వ్యవసాయం గురించి కూడా ఒక యాప్ డెవలప్ ఉంది. దీన్ని కూడా మనం రైతులు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది సమాచారాన్ని పొందుపరచడం జరిగింది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే స్మార్ట్ ఫోన్ మొబైల్ ద్వారా రైతులకు వ్యవసాయ సలహాలు అనేది భారతదేశంలో కిసాన్ సారథి అనే వెబ్సైట్ని రూపొందించడం జరిగింది. ఈ వ్యవసాయానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు మరియు సేవలను పొందేందుకు రైతులకు ఒకే వేదికపై అందించడం యాప్ యొక్క లక్షణం. ఈ యాప్ ద్వారా రైతుల పంట బీమా సబ్సిడీలు వాతావరణ అప్డేట్లు మార్కెట్ ధరలు మరియు ఇతర సంబంధిత అంశాలపై సమాచారాన్ని పొందవచ్చు. ఈ వెబ్సైట్ ద్వారా రైతులకు శిక్షణ మరియు మార్గదర్శక సూత్రాలతో పాటు వ్యవసాయ సంబంధించిన సంస్థలు మరియు నిపుణులు డైరెక్టరీలను కూడా అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలోనూ కేవీకే మరియు ఏరువాక కేంద్రాలలో ఈ కిసాన్ సారథి యాప్లో రైతులను నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా మన కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణదుర్గంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే 30,400 మంది రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. వీటితో పాటు ఇంకా నమోదు కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. రైతులకు ఉచితంగా ప్రశ్నలు అడగవచ్చు మరియు రైతుల ప్రశ్నలు కేవీకే శాస్త్రవేత్తల ద్వారా ఫోన్ కాల్స్ రూపంలో కూడా మన కిసాన్ సారథి మాధ్యమం ద్వారా చేరవేయబడుతుంది. రైతులకు జవాబులను నివృత్తి చేయడం జరుగుతుంది. రైతులకు వారి మొబైల్ ఫోన్ ద్వారా కానీ తరచూ వాయిస్ మెసేజ్ను అందజేయబడడం జరుగుతుంది. ఈ కిసాన్ సారథి యాప్ స్వయంగా మనం కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే యాంగ్రూ డెవలప్ చేసింది యాంగ్రూ ఫామ్ రేడియో. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం మొట్టమొదటిసారిగా farmradio.in అనేది 2018 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆన్లైన్లో వివిధ పంటల వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు అనుబంధ సమాచారాలను శబ్ద రూపంలో రికార్డులు చేసి రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది.
1: సేద్యపు సిద్ధులు కార్యక్రమంలో రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ తెలియజేసిన సమాచారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 వస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్. రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి

రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట వ్యాప్తంగా 45,24,116 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపు, డేటా సెంటర్లలో పెట్టుబడులు, సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే రాష్ట్రంలో మొబైల్ సేవల సంస్థలకు మరింత అనుకూలమైన వ్యాపార వాతావరణం కల్పించే చర్యలపై కూడా ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంతో రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని

0: ఆలోచించారు. అలాగే రాష్ట్రంలో మొబైల్ సేవల సంస్థలకు మరింత అనుకూలమైన వ్యాపార వాతావరణం కల్పించే చర్యలపై కూడా ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంతో రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తోతాపురి మామిడి రైతుల సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధర వ్యత్యాస పరిహార చెల్లింపు పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. రైతులను ఆదుకునేందుకు 281 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరారు. రాష్ట ప్రభుత్వం 7,03,000 టన్నుల తోతాపురి మామిడి కొనుగోలు చేసి కిలోకు అదనంగా 4 రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలని నిర్ణయించిందని, జూన్ నుంచి ఆగస్టు మధ్య కొనుగోళ్లకు కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలుకు అవకాశమివ్వాలని కోరారు. హైదరాబాదులోని గచ్చిబౌలి జీఎంసీ బాలియోగ స్టేడియంలో నిన్న జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్2 ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది. ముంబై డ్రీమర్స్తో జరిగిన తుదిపోరులో హైదరాబాద్ హీరోస్ 41-17 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. విజేత జట్టును తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ను ముఖ్యమంత్రితో పాటు ప్రముఖులు నిన్న రాత్రి వీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్ హీరోస్కు ట్రోఫీని అందజేశారు. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ వ్యవసాయ పరికరాలు, పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాంలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉదయం నిర్వహించే ఏరువాక పౌర్ణమి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్నారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపించనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. తిరుమలలో రోజుకు 75 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. తిరుమల డంపింగ్ యార్డును ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ,
1: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలన్నింటినీ స్వచ్ఛంగా తీర్చిదిద్దాలి, రూపొందించాలని చెప్తుంది. దానికి అనుగుణంగానే స్వచ్ఛ తిరుమలకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అన్ని రకాలుగా కూడా తమ తోడ్పాటుని సహకారాన్ని అందిస్తుంది. ఈ విధంగా డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ రెండింటినీ ప్రాసెస్ చేయడానికి 2 ప్లాంట్లు కూడా సిద్ధం చేసి ఇక భవిష్యత్తులో తిరుమల పైన డంపింగ్ అనేది లేకుండా చేస్తాం. ఇప్పటికే డంపింగ్ అయినటువంటి దాదాపు 2 లక్షల టన్నుల చెత్తని మరి ఇప్పటికే బయోమైనింగ్ ద్వారా ప్రాసెస్ చేయడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ హితంగా కూడా వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి కూడా తెలియజేయడానికి సంతోషిస్తూ, మరి కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి చేసి ఒక స్వచ్ఛ తిరుమలని అతి త్వరలోనే సాధిస్తామని తెలియజేయడం సంతోషిస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేషనల్ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 49,20,239 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు గాను 45,24,116 మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మిగిలిన చిన్నారులకు సోమ మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలియో చుక్కల పంపిణీలో ఎన్టీఆర్ జిల్లా 115.16%, మార్కాపురం జిల్లా 113.21% మొదటి 2 స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణలో 38,95,550 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈరోజు జరిగే కార్యక్రమంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డులను ప్రదానం చేయనున్నారు. పట్టణంలోని ఒక కళ్యాణ మండపంలో నిర్వహించే షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసి వారిని అభినందిస్తారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 135వ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని విద్యార్థులు

0: ఆసక్తికరంగా వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేశ్వర్మ మాట్లాడుతూ, మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపడంతో పాటు యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే వేదికగా నిలుస్తోందన్నారు. విద్యార్థులు ప్రధాని సూచనలను ఆచరిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ప్రజల మద్దతుతో కాకుండా పోలీసుల అండతో నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, వాస్తవ పరిస్థితులు బయటపడతాయనే భయంతోనే వైఎస్సార్సీపీ నాయకుల బృంద రాజధాని పర్యటనను అడ్డుకున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం పరిపాటిగా మారిందన్నారు. ఈ ఘటనలో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వాతావరణం. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర కోస్తా నుండి ఛత్తీస్గఢ్, మరాఠ్వాడా మీదుగా మధ్య మహారాష్ట వరకు ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రాధికారి ఎం వెంకట్రావు తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదు రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు 40-50 కిలోమీటర్ల వేగంతో రాయలసీమలో ఈ రోజు ఈదురుగాలు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 45,24,116 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసార వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్నాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 12వ భాగం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి జలంధర. ఇంకా సృజన సాహితీ కార్యక్రమంలో దుర్మార్గం కథానిక, కథకులు శ్రీ సడ్లపల్లి చిదంబరరెడ్డి. చివరిగా భక్తిమాల సినీ భక్తిగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ. రచన డి ప్రతిమ. 8:35 చిత్రసీమ సినీ గీతాలు. 9:00 ఇగ్నో కోర్సులు, ఉద్యోగ అవకాశాలు. ప్రాంతీయ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి ప్రసాద్ బాబు గారితో పరిచయం.

సహాయం చేస్తున్నవారు శ్రీ జి నాగేశ్వరరెడ్డి. 9:30 అభిలాష. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 నుంచి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:30 వాణిజ్య సందేశాలు. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 14:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 నుంచి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 విను వినిపించు ఫోరిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినీ గీతాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పల్లె ప్రాంతాలు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కె నారాయణస్వామి బృందం వీధి నాటకం వినిపిస్తారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 చిత్రసీమ సినీ గీతాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 సినిమా పాట. 8:45 చిత్ర జగత్ హిందీ చిత్రగీతాల కార్యక్రమం. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ సినీ గీతాలు. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి నేటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం విందాం. గానం టిఆర్ జయదేవ్, శరణు శరణు శంభో శంకరా.

లలిత గీతం విన్నారు. గానం చేసిన వారు టిఆర్ జయదేవ్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 3 సంవత్సరాలలోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. వాతావరణంలో మార్పులపై పోరాటానికి చేపట్టే చర్యలు నిష్పాక్షికత, బాధ్యత, సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో వాతావరణ న్యాయం సారాంశం అదేనని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని, అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండే వాతావరణాన్ని సెషల్స్ భారతదేశం 2 కోరుకుంటున్నాయి.

0: అని ఆయన చెప్పారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవమని ఆయన అన్నారు. అంతకుముందు సెషల్స్లో అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తను గౌరవించినందుకు ఆ దేశ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత దార్శనికతలో సెషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. సెషల్స్ స్వాతంత్ర 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన పెరేడ్లో భారత నౌకాదళం, సైన్యానికి చెందిన మార్చింగ్ బృందం కూడా పాల్గొంది. భారత సెషల్స్ మధ్య ఉన్న సన్నిహిత ప్రత్యేక భాగస్వామ్యానికి సంకేతంగా భారత నౌకాదళ బ్యాండ్ కూడా ఈ మార్చింగ్ యూనిట్లో భాగంగా పాల్గొంది. ఒక ప్రత్యేక సంకేతంగా ఐఎన్ఎస్ తర్కష్, ఐఎన్ఎస్ ఇక్షక్ నౌకలను పోర్ట్ విక్టోరియాలో నిలిపారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో సెషల్స్ ప్రజలకు ప్రధానమంత్రి భారతదేశం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హర్మిని ఆహ్వానం మేరకు మొన్న మోదీ సెషల్స్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్ గులాం కూడా పాల్గొన్నారు. భారత్ సెషల్స్ మధ్య చారిత్రక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల ఆధారంగా ఏర్పడిన దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన సముద్ర సరిహద్దు దేశంగా భారత్ మహాసాగర్ ప్రాంతాల వ్యాప్తంగా భద్రతా వృద్ధి కోసం పరస్పర దార్శనికతలు అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల మన నిబద్ధతలో సెషల్స్కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి అంతకుముందు చెప్పారు.
1: Our vision is captured in the idea of Mahasagar, mutual and holistic advancement for security and growth across region Mahasagar. This vision recognizes that our futures are interconnected and interdependent, and we will continue to work together for a safer and more secure Indian Ocean region.
0: నరేంద్ర మోదీకి సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మిని మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాల్లో అన్ని రంగాలను స్పృశించాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలియజేశారు. ఈ పర్యటనపై విక్టోరియాలో మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, సామర్థ్యాల పెంపుదల, డిజిటల్ పరివర్తన, సుస్థిర అభివృద్ధి, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, సముద్ర భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇద్దరు దేశాల నేతలు అంగీకరించారని మిశ్రీ తెలియజేశారు. సెషల్స్లో నిన్న ప్రధానమంత్రి మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాంతో కూడా సమావేశమయ్యారు. భారత మారిషస్ల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై ఇద్దరు నాయకులు చర్చించారు. భారత్ అందించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అమల్లో సాధించిన పురోగతిని కూడా వారు సమీక్షించారు. మారిషస్ అభివృద్ధి, ప్రగతికి భారతదేశం ఇచ్చే ప్రాముఖ్యతను ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక ప్రాజెక్టులు మారిషస్ ఆరోగ్య సంరక్షణ, కనెక్టివిటీ, సుస్థిర అభివృద్ధి, బ్లూ ఎకానమీ రంగాలకు ఎంతో దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖచ్చితంగా తోసిపుచ్చింది, వాటిని నిరాధారమైనవిగా పేర్కొంది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భద్రతా దళాలు ఇంటెలిజెన్స్ ఆధారిత భూతల దాడిని నిర్వహించాయని, ఆ తర్వాత ఉగ్రవాద స్థావరాలు, సురక్షిత ప్రాంతాలపై దాడులు చేసి 29 మంది ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు చెప్పారు. కరాచీలో పారామిలిటరీ రేంజర్ల ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై శనివారం నాడు తుపాకులు, పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 3 సైనికులు మరణించిన మరుసటి రోజు పాకిస్తాన్ సైనిక చర్య చేపట్టింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16 సదస్సులో సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, ప్రారంభ అభివృద్ధికి జీవితంలో మొదటి 3

0: సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహ్లే తీన్ సాల్ సంపూర్ణ దేఖ్భాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకొడుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్, హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి మూడేళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజాధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గుజరాత్లో ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు వడోదరాలోని జీఎస్ఎఫ్సి విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవ్యాలతో పాటు రాష్ట్ర మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రతను కల్పిస్తూనే గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిపి 151 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించినట్లు తెలియజేశారు.
1: इस साल बजट प्रावधान है 1,51,282 करोड़ रुपया केंद्र और राज्य का मिला के 1,50,000 करोड़ से ज्यादा रुपया मजदूरों को मजदूरी देने में तो काम आएगा ही. इससे आप गांव की हालत पूरी तरह से बदल सकते हैं. 5 साल में 7.5 लाख करोड़ लगभग लगे, 2,86,000 पंचायत है. एक पंचायत किस्से में कितना पैसा आएगा आप कल्पना कीजिए.
0: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ క్రికెట్లో నిన్న లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిగిన చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. జూలై 4వ తేదీ నాడు హ్యూస్టన్లో జరిగే తదుపరి మ్యాచ్లో కెనడా నెదర్లాండ్స్ లేదా మొరక్కోతో తలపడుతుంది. గ్రూప్ దశ మిగిలిన తర్వాత మిగిలిన 32 జట్లతో 2026 ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశ అధికారికంగా ప్రారంభమైంది. 2026 జూలై 19వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు ఈ నాకౌట్ దశ ఆరంభం. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా.

0: భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్ సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 56వ శ్లోకం.

సర్వకర్మాణి. తనకు విహితమైన కర్మలలో గల చెడు కర్మలతో సహా సమస్త కర్మలను అపి కూడా కుర్వాణః చేస్తున్నట్టి సదా ఎల్లవేళలా. మద్ వ్యపాశ్రయః అనగా పరమేశ్వరుడినైన నన్ను సర్వాత్మ భావనతో ఆశ్రయించినవాడును అయినటువంటి సాధకుడు. మత్ ప్రసాదాత్ నా అనుగ్రహం వలన. శాశ్వతం నిత్యనూతనమున్ను. అవ్యయం నాశరహితమున్ను అయిన పదం మోక్షస్థానాన్ని అవాప్నోతి పొందుతాడు.

అర్జున, మానవుడికి విహితమైన కర్మలలో కొన్ని దోషయుక్తమైనవి కూడా ఉంటాయి. కానీ సాధకుడైన వాడు వాటిల్లో ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టకూడదు. అయితే అతడు ఏ పని చేస్తున్నా సరే సర్వకాల సర్వావస్థలలోనూ సర్వాత్మభావనతో పరమాత్మనైన నన్ను శరణు పొంది ఉండాలి. అలా ఉంటూ ఏ కర్మలను చేసినా సరే ఆ సాధకుడు నిత్య నూతనము నాశరహితము అయిన మోక్షస్థానాన్ని అందుకోగలుగుతాడు. సర్వకర్మ ఫలత్యాగ రూపమైన శరణాగతి చేసేవారికి వేరే కోరికలుండే అవకాశమే లేదు. కనుక వారికి చిత్తశుద్ధి, జ్ఞానసిద్ధి క్రమంలో తానే మోక్షం ప్రసాదిస్తానని శాశ్వతం పదం అవ్యయం అనే పదత్రయం ద్వారా భగవానుడు వాగ్దానం చేస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz కార్యక్రమాలు వింటున్నారు. సమయం 7:22.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మంగు మధుసూదన కృష్ణ. నేటి హేమావతిలో సమాచార వేదిక తర్వాత నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 12వ భాగం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి జలంధర. ఇంకా సృజన సాహితీ కార్యక్రమంలో దుర్మార్గం కథానిక వినిపిస్తారు శ్రీ సడ్లపల్లి చిదంబరెడ్డి. చివరిగా భక్తిమాల సినీ భక్తిగీతాల కార్యక్రమంలో ముందుగా

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ECI నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: అమర ప్రేమ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట విందాం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: సమాచార వేదిక. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బుక్కరాయ సముద్ర మండలంలోని కేంద్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో 1 జూలై పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. వివిఐపిల పర్యటన, భద్రత కోసం నియమించిన అధికారులందరితో ముందస్తు భద్రతా సమన్వయం చేసుకునేందుకు వీలుగా ఈ నెల 29 అంటే నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేస్తున్నట్లు ఎస్పీ జగదీష్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి అర్జీలు ఇచ్చేందుకు జిల్లా పోలీస్ కార్యాలయానికి ఎవరు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతపురం నగరంలో 5 సంవత్సరాలలోపు పిల్లలు 34,491 మంది ఉండగా 33,991 మంది చిన్నారులకు పోలియో చుక్కలు మందు వేశారు. ఆయా ప్రాంతాల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మొత్తం 116 బూతుల్లో 244 మంది సిబ్బందిని నియమించారు. మొదటి రోజే 98% మందికి చుక్కల మందు వేశామని కమిషనర్ జస్వంతరావు తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ సందేహాల నివృత్తికి ప్రత్యేకంగా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని నగర కమిషనర్ జస్వంత్

0: రావు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరపాలక పరిధిలో 8 మందిని నియమించారు. సువర్ణ వార్డు పరిధిలో 74 మంది వార్డు పరిపాలనా కార్యదర్శులను నియమించారు. సహాయంపై ఏవైనా సందేహాలుంటే వారిని సంప్రదించాలని కమిషనర్ సూచించారు. తెలుగు భాషకు, సమాజ వికాసానికి అరవేళ కృషి చేసిన ప్రజాకవి వేమన జీవిత నాటక ప్రదర్శన స్థానిక లలితకళా పరిషత్లో 1 జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం స్థానిక వేమన ఫౌండేషన్ కార్యాలయంలో గోడపత్రికలను ఆవిష్కరించారు. హైదరాబాద్ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే వేమన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నాటక ప్రదర్శన జరుగుతుందని తెలియజేశారు. ముహరం పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో పలు ప్రాంతాల్లో నెలకొల్పిన పెద్ద పీర్లు ఆదివారం జలదికి తరలాయి. 4-5 రోడ్లలో ఏర్పాటు చేసిన పీర్లకు హెచ్ఎల్సి వంతెన సమీపంలో, 5 రోడ్ నెల్లూరు మస్తాన్ వలీ హజరత్ మౌలాలీ పీర్లు, పెనుగొండ బాబయ్య స్వామి, హుసేన్ దస్తగిరి కుళ్ళాయస్వామి పీర్లు, 4 రోడ్ నేతాజీ పాఠశాల సమీపాన కాళేశ మస్తాన్ వలీ పీర్లు జలదికి తరలించారు. అలాగే ఎస్కేయు అనంతపురం గ్రామీణం చీయేడులో ముహరం నిర్వహించారు. కాసీం స్వామి, పూర్ణం కాసీం, కుళ్ళాయస్వామి, మౌలాలీ స్వామి, అలీ అక్బర్ తదితర పీర్లు అగ్నిగుండ ప్రవేశం చేశాయి. ఆత్మకూరులో మండలంలోని తలుపూర్లో ఆదివారం భక్తి శ్రద్ధలతో జలదికి పీర్లు తరలి వెళ్లాయి. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 12 భాగం విందాం. రచన శ్రీమతి జలంధర.
4: నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 12 భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. ఇంతవరకు జరిగిన కథ. తాగుడికి బానిస అయిన భర్త రాజారావుని కుటుంబ సభ్యుల సలహా మేర జీకే హీలింగ్ సెంటర్లో చేర్పిస్తుంది రాధ. జీకే హీలింగ్ సెంటర్ తన పెదనాన్న పేరిట కట్టబడిందని తెలుసుకుని అక్కడి పద్ధతులకు కట్టుబాట్లకు క్రమంగా అలవాటు పడుతుంది. అక్కడే ఉంటున్న స్వప్న అనే అమ్మాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా మాదక ద్రవ్యాలకు బానిస అయిందని డాక్టర్ కృష్ణ ద్వారా తెలుసుకుని ఆమెను బాగు చేయడంలో తన వంతు సహకారం అందిస్తానని మాట ఇస్తుంది అతని అభ్యర్థన మేర. మధ్యలో ఒకసారి పుట్టింటికి అత్తగారింటికి వెళ్లి వచ్చిన జీకే హీలింగ్ సెంటర్లో తనకు దొరికే ప్రశాంతత ఇంట్లో దొరకడం లేదని భావిస్తుంది. మరిది రఘు, డాక్టర్ కృష్ణ ఇద్దరూ ఫ్రెండ్స్ అని తెలుసుకుంటుంది. తన పెదనాన్న గోకులకృష్ణ తన పెళ్లిలో తనకి బహుమతిగా ఇచ్చిన పుస్తకాన్ని నిర్లక్ష్యంగా పడేసిన మరిది రఘు సలహా మీద ఆ పుస్తకం చదవడం ప్రారంభిస్తుంది. చదువుతుంటే తనలో తనకే తెలియని మరో రాధ ఉన్నట్లు గ్రహిస్తుంది. ఈలోగా భర్తకి మళ్లీ అటాక్ వస్తుంది. రాజారావుని బాగు చేయడంలో ఆమె పూర్తి సహకారం కావాలని రాజారావు గీసిన బొమ్మను రాధకిచ్చి విశ్లేషించమంటాడు డాక్టర్ కృష్ణ. జనరల్ వార్డుకి వెళ్లిన రాధకు రాణి అనే పేషెంట్ భర్త నిరాదరణకు గురైన స్త్రీ అని తెలుసుకుని బాధపడుతుంది. ఆమె కొడుకు 6 సుందర్ని ఆప్యాయంగా దగ్గర తీసుకుని అతనితో లైబ్రరీకి వెళ్లి తిరిగి తన గదికి వస్తుంది. అలా తన గదికి తిరిగి వచ్చిన రాధకు

ఆ రాత్రి నిద్ర పట్టదు. సుందర్ గురించిన ఆలోచనలు ఆమెను డిస్టర్బ్ చేస్తుంటాయి. అతనిని చూడాలని జనరల్ వాడికి వెళుతుంది. తాను ఊహించినట్లే సుందర్ నిద్రపోకుండా తల్లినే చూస్తూ కూర్చుంటాడు. అతని తల్లికి ఆ రోజు కాస్త సీరియస్ అయిందని అతని ద్వారా తెలుసుకుని అతనిని బుజ్జగించి నిద్రపుచ్చుతుంది రాధ. ఆ మర్నాడు నర్స్ గౌరీ రాధను ప్రేయర్ హాల్కు తీసుకెళ్తుంది. అక్కడ షీలా మేడం పేషెంట్స్ అందరికీ కౌన్సిలింగ్ ఇస్తుంటారు. నర్స్ గౌరీ రాధను పరిచయం చేయగా తను పేషెంట్ కాదని చెప్పగా ఇక్కడ పేషెంట్స్ మాత్రమే కాదు అందరూ వస్తారని చెప్తుంది గౌరీ. రాధ తన స్నేహితురాలు లావణ్య కూతురని తెలుసుకుని ఆప్యాయంగా ఆమెను దగ్గర తీసుకుంటుంది. అలా కౌన్సిలింగ్ ఇస్తున్న షీలా మేడం పట్ల తనకే తెలియని ఆప్యాయతను పెంచుకుంటుంది రాధ. ఆమెతో మాట్లాడుతూ తన మనసులోని మాటల్ని బయటపెట్టాలనుకుంటుంది. తనకే తెలియని ఆవేశం రాధని కుదిపేస్తుంది. ఇక వినండి పున్నాగపూలు నవల 12వ భాగం. నాకు తెలుసు, నిట్టూరుస్తున్నది షీలాదేవి. ఆడవాళ్లలో స్త్రీత్వం, మాతృత్వం చెరిసగం ఉంటేనే సంపూర్ణమైన స్త్రీ అంటారు. కానీ లావణ్య లాంటి వాళ్లకు పూర్తి పాలు స్త్రీత్వం ఉంటుంది. అందుకే సొంత కూతుని కూడా సవతిలా చూడగలదు. ఆ అమ్మాయి లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎదుటివాళ్ళ జీవితాన్ని ఎన్ని ఉప్పెనలన్నా తీసుకురాగలరు. సైకాలజీ చదువుకున్న నాకు లావణ్య ఎప్పుడు అర్థమైపోయిందో కానీ కన్న కూతుర్ని నీకు కూడా ఆ కాటు తప్పలేదన్నమాట. అది బాధపడవలసిన విషయం. సూటిగా చూసిన ఆవిడ కళ్ళు ఇంద్రనీల మణుల్లాగా మెరుస్తున్నాయి. అసలు మా అమ్మ ఆ తర్వాత రాధను ఏదో ఆవహించినట్లు మాట్లాడుతూనే ఉన్నది. తల్లి అందం, అలంకరణ, లిప్స్టిక్ వెరకొట్టిందని తనను వాత పెట్టడం, బయటవాడితో చాలా అద్భుతంగా మర్యాదగా మాట్లాడుతూ నాన్నను అమర్యాద చేయడం, అన్నయ్యను తనను కొట్టి రూమ్ లాక్ చేయడం, తనకు బొద్దింకలంటే భయం అని ఏడ్చినప్పుడల్లా భయం ఏమిటి భయం ఎలా ఉంటుంది అని బొద్దింకలు ఉన్న బాత్రూంలో పెట్టి తలుపులు వేయడం ఎప్పటికీ మర్చిపోలేదు. తనకు అమ్మ లోనెక్కు వేసుకోవడం, బొడ్డు కింద చీర కట్టడం, గట్టిగా నవ్వడం ఇవన్నీ ఇష్టం లేకపోయినా చెప్పే ధైర్యం లేక ఏడ్చేది. ఏ అంకల్ వచ్చినా అతి చనువుగా మాట్లాడడం, ఎందుకో తనకు ఏవేవి ఇబ్బంది జుగుప్స కలిగించేవో వేటి వేటితో తను ఐడెంటిఫై అవ్వలేకపోయేదో చాలా చాలా చెప్పింది రాధ. ఏడ్చింది. కౌన్సిలింగ్ చేసే షీలా మేడంకు తల్లి కూతుల మధ్య ఏర్పడే ఈ భయంకరమైన గ్యాప్ ఎన్ని కోణాల నుంచో తెలుసు, ఎన్ని కథలో తెలుసు. ఎదుగుతున్న వయసులో పిల్లల జీవితాల మీద తల్లిదండ్రుల ప్రవర్తన చాలా బలమైన ముద్ర వేస్తుంది. చాలామంది జీవితాల్లో నరకయాతనకు గురవడానికి కారణం ఈ అనుభవాలే. అట్లాగే ఏ కారణం వల్ల తమను బిడ్డలు గౌరవించలేకపోతున్నారో, తమ తప్పేమిటో తెలియని తల్లిదండ్రులు ఎంతమందో. మా అమ్మ నాన్న పార్వతీ పరమేశ్వరులు అని బోరెంత ఖర్చు పెట్టి షష్ఠీపూర్తి సభలు చేసే కొందరి మనసులో ఎంత బాధ దాచుకుంటారో, లోపల కొంతమందికి ఎంత అసహ్యమున్నదో తెలుసుకోవడం ఆమెకు కొత్త కాదు. ఇది ఆమె మనస్ఫూర్తిగా ఒప్పుకున్న వృత్తి. డాక్టర్ జీకే ఆమెకు ఆమె వృత్తికి ఎన్ని రకాల మెరుగులు పెట్టొచ్చో అన్నీ నేర్పించారు. ఆయనంటే ఆమెకు విపరీతమైన ఆరాధన, ప్రేమ. అది ఏ రకమైన అనుబంధానికో దారితీసేదేమో కానీ దాన్ని ఆరాధన లెవెల్లో ఆపేయగలిగాడు డాక్టర్ జీకే. నువ్వు అంటే మీ పెదనాన్నకు ఎంత ఇష్టమో తెలుసా? అప్రయత్నంగా అన్నది షీల. అదే నాకు అర్థం కావట్లేదు. ఈ హాస్పిటల్కి వచ్చిన రోజు నుంచి చాలాసార్లు ఆ మాట విన్నాను. నేనెప్పుడూ అలా అనుకోలేదు. పోనీ ఏమనుకున్నావు? మాట్లాడలేదు రాధ. తను అనుకున్నవన్నీ తల్లి నూరిపోసినవే. తనుగా ఏమనుకున్నది అసలు? పెదనాన్న చాలా టాలెంటెడ్, కానీ బ్రతకండు రానివాడు. ఆయన చెప్పినవన్నీ హిపోక్రిటికల్గా డైలాగులు. నలుగురు అమాయకుల చుట్టూ చేర్చుకుని వాళ్ళకి ఏవేవో బోధపరుస్తూ తప్పుదారి మళ్లించేస్తాడు. వాళ్ళ జీవితంలో చస్తే బాగుపడరు. ఈ మాటలన్నీ రాధ చెవులో రింగు రింగుమంటున్నాయి. తల్లి మీద గౌరవం లేదు రాధకు. కానీ ఇవాళ షీలా మేడం అడిగేదాకా తను మరొక రకంగా కూడా ఆలోచించవచ్చు అని ఎందుకు అనుకోలేదు? ఏమిటి ఆలోచిస్తున్నావు? కళ్ళలోకి చూస్తూ అడిగింది షీలా మేడం. ఏం లేదు, మా అమ్మ మాటలకు మరొక యాంగిల్ కూడా ఉండవచ్చునేమోనని ఎందుకు ఆలోచించలేదు నేను. అలా కూడా ఆలోచించవచ్చని తెలియకపోవడం, అది ఎవరు నేర్పించడం మనకు. ఎంత చదువుకున్నా డాక్టర్ జీకే లాంటి గురువు తారసపడి ఉండకపోతే మేమందరూ అంతేనేమో. అక్కడ ఉన్న ఫోటో వంక చూస్తూ మాట్లాడుతుంది షీలా మేడం. తను కూడా ఆ ఫోటో వంకే చూస్తుంది రాధ. ఏమిటిచ్చావు పెదనాన్న వీళ్ళందరికీ, ఎందుకింత ప్రేమ నువ్వంటే? నీకొక అఫర్మేషన్ చెబుతాను, రోజు రాస్తావా? సూటిగా చూస్తూ అన్నది షీలా మేడం. అఫర్మేషనా? అంటే మంత్రం లాంటిదా? భయంగా చూస్తూ అన్నది రాధ. చిన్నప్పటి నుంచి ఇంట్లో వాతావరణంలో ఇమడలేక చాలాసార్లు గుళ్ళోకి పారిపోయి కూర్చునేది రాధ. అక్కడ ఉంటే ఏదో పవిత్రమైన వాతావరణంలో ఉన్నాను అనుకునేది. ఏమిటేమిటో స్తోత్రాలు నేర్చుకున్నది. అందులో కొన్ని నోరు తిరగనివి, మరికొన్ని అర్థం తెలియనివి.
అట్లాంటప్పుడు ఒక స్వామి

ఇంచి గుడికి వచ్చారు. అందరూ ఆయన కాళ్లకు పడిపడి నమస్కారాలు పెడుతున్నారు. ఈ పిల్ల ముఖంలో చంద్రకళ కనబడుతోంది. పౌర్ణమి నాడు వస్తావా తల్లి, మంత్రోపదేశం చేస్తాను అని తీక్షమైన చూపులతో అడిగాడు ఆయన. వస్తుంది, తప్పకుండా వస్తుంది, ఎందుకు రాదు అన్నాడు పెద్ద పూజారి. త్రిపుండాలు, బంగారు లింగకాయ, రుద్రాక్షలు వేసుకుని స్పష్టంగా మంత్రాలు చదివే ఆయనంటే చాలామందికి గౌరవం. పెద్ద కుటుంబాల స్త్రీలంతా ఆయన అనుగ్రహం కోసం పాకులాడుతూ ఉంటారు. కానీ ఎందుకో రాధకు ఆయన చూపులు నచ్చేవి కాదు. గొంగళి పురుగులు ఒళ్లంతా పాకుతున్నట్టు అనిపించేది. పౌర్ణమి నాడు వెళ్లాలా వద్దా అన్న సందిగ్ధం. అమ్మ లేడీస్ క్లబ్ వాళ్లతో పిక్నిక్కు వెళ్ళింది. బయలుదేరుతూ ఉండగా పెద్దనాన్న వచ్చారు. అక్కడికి నువ్వు వెళ్ళొద్దమ్మా, అదంతా క్షుద్రతాంత్రికం అన్నారు. అదేమిటి పెదనాన్న, అది గుడి, శివాలయం, అమ్మవారు, శ్రీచక్రం అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటాయమ్మా, మళ్ళీ బీజాక్షరాలు తిరగరాసి మంత్రాలతో దేవతలను నోరు కట్టగలరు. వెళ్లకు. కానీ కాఫీ ఇస్తావా? ఎప్పుడు రాని పెదనాన్న ఎందుకో అలా వచ్చి ఆ రోజు తనను వెళ్లనీయకుండా ఆపేశారు. ఆ తర్వాత ఆ స్వామీజీ గురించి, పెద్ద పూజారి గురించి పేపర్ల నిండా వినకూడని కథలు, ఫోటోలు, ఆడపిల్లల వశీకరణాలు. ఎంత ప్రమాదం తప్పిపోయిందో పెదనాన్న వలన అనుకున్నది. కానీ సరిగ్గా ఆ సమయం తప్పేదాకా కాఫీ కావాలి అంటూ ఎందుకు కూర్చుండిపోయారు? ఇవన్నీ ఎప్పుడూ ఆలోచించలేదు రాధ. తల్లికి పెదనాన్న అంటే ఎప్పుడూ వెటకారమే. అందుకే ఆవిడకు ఆ విషయం చెప్పలేదు కూడా. అందుకే అఫర్మేషన్స్ అనగా ఆ రోజు మంత్రోపదేశం అవి గుర్తుకొచ్చాయి. అర్థం చేసుకుని చదివితే అవన్నీ ధ్యాన శ్లోకాలు, విజువలైజేషన్ టెక్నిక్స్, సంకల్పాలు, స్తోత్రాలు, ఫలస్థుతులు, అఫర్మేషన్స్. నా చమాత్సర్యం, నలోభో, నా శుభామతి అని రోజూ చెప్తూ ఉంటే మనిషి వ్యక్తిత్వం మారిపోతుంది. వాటికి అర్థంతో పాటు సౌండ్, వైబ్రేషన్ కలిపి ప్రాక్టీస్ చేసినప్పుడు మన లోపల, మన ఆరాలోనూ, చుట్టుపక్కల వాతావరణంలోనూ కూడా మార్పు వస్తుంది. అలా నీ వైబ్రేషన్స్కు తగిన మంత్రం నీకిచ్చి నీ వైబ్రేటరీ లెవెల్స్ పెంచగలిగిన గురువు దొరికి అనుసంధానం జరిగితే అది అసలు మంత్రోపదేశం. కొంతమంది గురువులు తాము సిద్ధి పొందిన మంత్రం ఇవ్వగలరు. కానీ నీ జన్మకు ఏది కావాలో తెలుసుకుని నీ చుట్టూ అతి సున్నితమైన రక్షణ కవచం వేసి తన ఆత్మశక్తితో నిన్ను నిరంతరం గైడ్ చేస్తూ జన్మజన్మలకు కాపాడుకుంటూ వచ్చే గురువు దొరికితే అది అద్భుతం. ఆశ్చర్యంగా చూస్తోంది రాధ. కౌన్సిలింగ్లు, సైకోథెరపీ చేసే షీలా మేడం ఏమిటి ఇవన్నీ మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యంగా ఉన్నదా? ఇదంతా మీ పెద్దనాన్నగారు నేర్పించినవే. సరే, ఇప్పుడు నేను నీకు ఒక అఫర్మేషన్ రాసిస్తాను. ఇది చెప్పుకుంటూనే ఉండు, వీలైతే రాయ్. రోజుకు 200 సార్లు చెప్పినా పర్వాలేదు, సరేనా? బుద్ధిగా తల ఊపింది రాధ. ఐ లవ్ మైసెల్ఫ్, ఐ యాక్సెప్ట్ మైసెల్ఫ్, సులభంగానే ఉన్నదా? నవ్వుతూ అడిగింది షీలా మేడం. చాలా ఈజీ అవునా? రాయడం ప్రారంభించినా, చెప్పడం ప్రారంభించినా అప్పుడు తెలుస్తుంది అది ఎంత కష్టమో. నవ్వింది ఆవిడ. ఎందుకని? ఐ లవ్ మైసెల్ఫ్, ఐ యాక్సెప్ట్ మైసెల్ఫ్, ఇంతేగా? అమాయకంగా అడిగింది రాధ. లూయిస్ ఎల్హౌ అని ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు. అంతకుముందు చాలామంది అఫర్మేషన్స్, దాని పవర్ గురించి చెప్పినా ఆవిడ దీన్ని దాదాపు ఒక శాస్త్రంగా రూపొందించారు. అదిగో ఆ ఫోటో ఆమెదే. అట్లా చూస్తూ నిలబడిపోయింది రాధ. ఆ ఫోటో లేని వ్యక్తికి 60 ఏళ్ళు ఉంటాయేమో. కళ్లలో కాంతి, ఆమె చుట్టూ ఏదో వెలుతురు. Now is the time for you to break the barriers of self-limitation. You can be far more than you ever dreamed possible. ఈవిడకు చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉన్నది. కొన్ని వేల మంది జీవితాలు ఆవిడ బాగు చేసింది, చేస్తోంది. ఆవిడ ఇచ్చే మొట్టమొదటి అఫర్మేషన్ ఇది. ఐ లవ్ మైసెల్ఫ్, ఐ యాక్సెప్ట్ మైసెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నీ బలహీనతలు, బలాలు అన్నిటితోనూ నిన్ను నువ్వు ఒప్పుకోగలగడం ఎంత కష్టమో ప్రాక్టీస్ చేస్తుంటే కానీ అర్థం కాదు. ఎదుటి వాళ్ళను ప్రేమించగలిగిన వాళ్ళు చాలా త్యాగాలు చేస్తూ అనాథలకు సేవలు చేసేవారు. త్యాగమూర్తులుగా కనబడే చాలామంది తమను తాము ప్రేమించుకోలేరు, భరించలేరు, యాక్సెప్ట్ చేయలేరు. అన్నింటిలోనూ కష్టమైనది ఇది. చేసి చూపిస్తావా? నవ్వుతూ అడిగింది షీలా. పంతంగా తల ఊపింది రాధ. రేపు 40 పేజీల పుస్తకంలో పూర్తిగా రాసి చూపిస్తాను, రామకోటిలాగా అనుకున్నది. సరే ఇంకా బయలుదేరు అనలేదు షీలా. అంటుందేమో, వెళ్ళిపోవాలేమో అని బాధగా ఉన్నది రాధకు. ఇంకా కాసేపు అక్కడే ఉంటే బాగుండును అనిపిస్తోంది, కానీ ఇంకా వెళతాను, మెల్లిగా లేస్తోంది రాధ. రేపు వస్తావా, పారిపోతావా? నవ్వుతూ అడిగింది షీలా మేడం. ఈవిడ నవ్వులో ఏదో ఉన్నది అనుకున్నది రాధ. చచ్చా, తప్పకుండా వస్తాను, ఇదంతా రాసి తీసుకొస్తాను, చూద్దాంగా. తలుపు దాకా వచ్చింది షీలా మేడం. మేడం, గభాల్న వెనక్కు తిరిగి దగ్గరకొచ్చింది. చెప్పు. స్వప్న మీ దగ్గరకొచ్చిందా? రాలేదు, తీసుకొస్తావా? ఆప్యాయంగా చెయ్యి పట్టుకున్నది షీలా మేడం. నేనా? ఆశ్చర్యంగా అడిగింది రాధ. అవును, నువ్వే. ఏ? కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది షీలా మేడం. ఏం లేదు, నాకు ఆ అమ్మాయి అంటే నచ్చుతూ అన్నది రాధ.

0: ఆ అమ్మాయి అంటే భయం, నన్ను రాగానే కొట్టింది, నేనెవరో కూడా తెలియకుండా. భయంతోనే ఆ అమ్మాయికి అడ్డం పడి అన్ని దెబ్బలు తిన్నావా? ఆవిడ గొంతులో అదేమిటి వెక్కిరింపు, హేళనం, మూర్ఖురాలివి అను ధ్వని ఉండి ఉంటే వెంటనే ముడుచుకుపోయేది రాధ. ఛాన్స్ ఉండి ఉంటే పారిపోయి ఉండేది. ఇవేమీ కావు, ఒక సన్నటి సూదితో అతి సున్నితంగా తన చుట్టూ ఉన్నదో లేదో తెలియనట్లున్న పొరని నెప్పి పుట్టకుండా చీల్చుతున్నట్టున్న భావన. కేవలం మాడ్యులేషన్స్తో ఎన్ని చెప్పచ్చు? ధ్వని అనేది మాటకు ఎంత ముఖ్యం! అందరికీ ఇవి నేర్పించాలి ముందు. ఇదే మాట మా అమ్మో అత్తగారో మరొకరు మాట్లాడి ఉంటే మాటలు ఈటెలుగా మార్చగలిగేవారు. ఏమిటి చెప్పు. ఆ ఉలికిపడింది రాధ, ఏదో అనేసింది. ఒక్కొక్కసారి అనవసరంగా ఎన్ని అనేస్తాం, తనలో తనను తిట్టుకునేది రాధ. అయినా ఈవిడకు ఈ హాస్పిటల్లో జరిగేవన్నీ తెలుస్తాయా? ట్రై చేయి సరేనా? సరే వస్తాను, గుడ్ నైట్ చెప్పి చరచర నడుచుకుంటూ వచ్చేసింది రాధ.
1: నవలా స్రవంతి శీర్షికన ధారావాహిక

0: ఉన్నదో లేదో తెలియనట్లున్న పొరని నెప్పి పుట్టకుండా చీల్చుతున్నట్టున్న భావన. కేవలం మాడ్యులేషన్స్తో ఎన్ని చెప్పచ్చు? ధ్వని అనేది మాటకు ఎంత ముఖ్యం! అందరికీ ఇవి నేర్పించాలి ముందు. ఇదే మాట మా అమ్మో అత్తగారో మరొకరు మాట్లాడి ఉంటే మాటలు ఈటెలుగా మార్చగలిగేవారు. ఏమిటి చెప్పు. ఆ, ఉలికిపడింది రాధ. ఏదో అనేసింది. ఒక్కొక్కసారి అనవసరంగా ఎన్ని అనేస్తాం, తనలో తనను తిట్టుకునేది రాధ. అయినా ఈవిడకు ఈ హాస్పిటల్లో జరిగేవన్నీ తెలుస్తాయా? ట్రై చేయి సరేనా? సరే వస్తాను, గుడ్ నైట్ చెప్పి చరచర నడుచుకుంటూ వచ్చేసింది రాధ. నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 12వ భాగం విన్నారు రచన శ్రీమతి జలంధర. ఈ నవల తర్వాయి భాగం వచ్చే వారం ప్రసారమవుతుంది.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు సృజన సాహితీ కార్యక్రమం. ఇందులో దుర్మార్గం శ్రీ సడ్లపల్లి చిదాంబరెడ్డి గారి కథానిక విందాం.

ఇది దాదాపు 2 దశాబ్దాల మునుపటి సంగతి. బడి వదులుతూనే ఆటోలో బయలుదేరి బస్టాండ్కు చేరుకున్నాను. ముందుగా వచ్చిన వారు కూర్చుని అరుగువైపు చూస్తే ఏ ఒక్కరూ కనిపించలేదు. అయ్యో, అప్పుడే బస్సు వెళ్ళిపోయినట్లుంది అని నిరాశపడుతూ చుట్టూ పారా చూశాను. అంత దూరంలో చింత చెట్టు కింద రోజు నాతో పాటు ప్రయాణం చేసే ఉపాధ్యాయులందరూ గుంపుగా కనిపించారు. ఏదో విశేషం ఉంటుందనుకుని అటువైపు వెళ్ళాను. అక్కడికి చేరేసరికి ఒక నడి వయస్సు వ్యక్తి పాట అందుకున్నాడు. శివప్ప కాపాడే తండ్రి ముల్లోకాల స్వామి దేవా, ఆకలిని తాళలేను కాపాడవా అని అర్థం వచ్చే కన్నడ సినిమా పాట అది. ఆ పాటలో అర్థానికి మించిన ఆర్ద్రత, అర్థింపు, ఆవేదన, దైన్యస్థితితో కూడిన విషాద స్వరం నా చెవుల్లో దూరి హృదయాన్ని కంపింపజేశాయి. నేనే కాదు, అక్కడ చేరి ఆ పాటను వింటున్న వారంతా స్థానువుల్లా నిలబడి అతని దీనస్వరమనే తాళ్లతో బంధించబడిన వారిలా ఉన్నారు. పాట ముగిసింది. అక్కడ చేరిన వారంతా తమకు తోసింది అతని చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నారు. నేను కూడా కొంత ఇస్తామని జేబులో చేయి పెట్టుకునే సమయానికి అతన్ని మనం వెళ్ళే బస్సులో తీసుకుపోదాం సార్, దండిగా పాటలు వినవచ్చు అని నా పక్కన నిలబడిన ఎవరు అన్నారు. అప్పుడు నేను అతనితో, నీకు తెలుగు పాటలు వచ్చా అన్నాను. పాడుతాను సార్ అని నా మాటలు ముగించక ముందే, ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో అనే పాట అందుకున్నాడు. ఆ పాట ఇంకా పూర్తి కాలేదు. అంతలో బస్సు వచ్చి హారన్ మోగించసాగింది. అందరూ బస్సు దగ్గరికి పరిగెత్తారు. బస్సు అక్కడ 5 నిమిషాలు ఆగుతుంది, అందుకే బాబు ఆ బస్సులో పాడుదూరా, చాలామంది వింటారు అన్నాను. పాటను మధ్యలో ఆపేసి అతడు నన్ను అనుసరించాడు. దాదాపు 40 ఏళ్ల వయస్సు ఉంటుంది అతనికి. మాసిన గడ్డం, నూనె ముఖం చూడని తల వెంట్రుకలు, ముఖమంతా వికారంగా ఉంది. ఎప్పుడో తొడుక్కున్న అంగి నలిగి ముడుతలు పడింది. మోకాళ్ళ దాకా ఉన్న నిక్కర్ చినిగి అక్కడక్కడ పోగులు వేలాడుతూ ఉన్నాయి. కానీ అతని గళం మాత్రం అమృతానికి మించిన

పూర్వ మాధుర్యంతో సంగీత శాస్త్రంలోని కళలను అన్నిటినీ ఔపోషణ పట్టినట్లు పలుకుతూ ఉంది. బస్సు ఎక్కి పాడడం మొదలుపెట్టాడు. జగమే మాయా బతుకే మాయా అనే పాట పాడి అది ముగుస్తూనే, ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం శూన్యనందనం అనే పాట అయిపోతూనే బస్సు కదిలింది. అందరూ తమకు తోచింది అతని చేతిలో పెడుతున్నారు. నాకైతే సినిమా పాటలు విని చాలా రోజులైంది, అన్నీ వినాలనిపించింది. బాబు హిందూపురం దాకా వస్తావా, టికెట్ డబ్బులు ఇస్తాను అంటే అతను అలాగే సార్ అన్నాడు. బస్సులోని సంగీత ప్రియులు ఎవరికి కావాల్సిన పాటలు వారు పాటించుకోసాగారు. అది మన రాష్ట్రంలోని మడకశిరా ప్రాంతం. అక్కడ తెలుగు కన్నడ భాషలు కవల పిల్లల్లా ఆ ప్రాంతపు ప్రజల నాలుకల మీద మనుగడ సాగిస్తున్నాయి. కొందరికి కన్నడ పదమేదో తెలుగు మాటలేదో తెలియక రెండు భాషల పదాలని కలిపి మాట్లాడుతుంటారు. ఎక్కువ మంది కన్నడ పాటలే పాడించుకున్నారు. సంగీతానికి భాషా ప్రాంతాల తేడాలే లేనందువల్ల ఏది పాడినా అతని స్వరం పలకే సరిగమల కళలకు పరవశించిపోతున్నారు. మడకశిరా నుండి హిందూపురానికి బస్సులో దాదాపు ఒక గంట ప్రయాణం. అలుపు లేకుండా పాడుతూనే ఉన్నాడు. హిందూపురంలో బస్సు దిగి తిరుగు ప్రయాణానికి టికెట్ డబ్బులతో పాటు అదనంగా 50 రూపాయలు ఇచ్చాను. నమస్కారం స్వామి అని అతను, అటువైపు నేను మా కాలనీ వైపు వెళ్ళిపోయాం. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు మడకశిరాలో బస్సు దిగుతూ ఉండగానే కొందరు గుంపుగా నిలబడి నన్ను పిలుస్తున్నట్లు చేతులూపుతున్నారు. ఎందుకో తెలియక అక్కడికి చేరుకున్నాను. నిన్న పాట పాడిన అతను ఒక బండ మీద మత్తుగా కూర్చొని ఉన్నాడు. అతనికి మరీ దగ్గరగా దాదాపు 50 ఏళ్ల పైబడిన ఒక ఆసాం నిలబడి ఉన్నాడు. అతనికి నన్ను చూపుతూ, ఈసారే నిన్న బస్సులో పాటలు పాడడానికి నీ తమ్ముణ్ణి పిలుచుకుపోయింది అని ఏదో నేను చేరాని పని చేసినట్లు నాపై ఆరోపిస్తున్నారు. అర్థం కానట్లు అసలు సంగతి ఏమిటని అడిగాను. అప్పుడు అక్కడున్న ఆసామి పాటగాని సోదరుడు కల్పించుకొని, సారు మేము కూటికి లేని బడవరము కాదు, హెచ్చాగి బేసాయ మాడతీవి, మా ఉడుగను పాట అందరే చెవి కోసుకుంటాడు, ఆడేకి నోరు ఇప్పితే తినే సంగటి ముద్దు కానీ తాగే నీళ్లు కానీ గొత్తే ఉండదు, అందుకే మా మనేలో ఎవరో ఒకరు కావిలి ఉంటాము. ఈ అప్పకి బంగారట్ల బిడ్డను దొంగనా మక్కలు ఆకాశానికి ఎత్తుతామని దూరం తీసుకుపోయి అన్యాయం చేసిండారు. అయినా మా తమ్మ నాకు బరువు కాదు, మా కెండెదురుగా ఉంటే సాకని ఎట్లో అలవాటు పడిండాడని దిన్నము రవ్వంత తాగేక కూడా మందిప్పిస్తూ ఉండము. అయినా ఈ బిడ్డ ఒక చోట ఉండు, మమ్మల్ని యామార్సి కాలి కొద్దీ వెళ్ళిపోతూ ఉంటాడు. నిన్న పొరపాటున మా పనుల్లో మేముంటే అలుక్కుని కండలు కప్పి ఇక్కడికి వచ్చి చేరినాడు. మీరేమో పాటలు ఆడించుకుంటా మీ ఊరికి పిలుచుకుపోయిండారు. ఆడ బస్సు ఎక్కి నెట్టిగా తిరిగి రాకుండా ఎదురుగా మందుల షాపుకు కనిపిస్తే బాగా తాగి ఆడే పడిపోయినాడంట. ఎవరో జోబులోని దుడ్లన్నీ కొట్టేసిండారు. రాత్రంతా నెట్ లేకుండా బస్టాండ్లోనే పడి ఉండినాడు. ఈ పొద్దు తెలిసిన జనం చూసి అమరాపురం బస్సులో ఇంతకుముందే పిలుచుకొచ్చిండారు అని ఆ దుస్థితికి నేనే బాధ్యుడు అన్నట్లు నిష్ఠూరం చేశారు. నాకు చాలా బాధ కలిగింది. దానిని వ్యక్తం చేస్తూ నొచ్చుకొని, అయ్యో సారీ అన్న, నాకు ఇలా జరుగుతుందని నిజంగా తెలీదు అని అతని రెండు చేతులు పట్టుకున్నాను అపరాధం మన్నించమన్నట్లు. అప్పుడు అతను, మా గ్రాచార బాగా లేకుంటే మీరు తాను ఏం మారుతారు సార్ అని అతని గురించి చెప్పసాగాడు. అతని పేరు మంజునాథ, డిగ్రీ 2వ సంవత్సరం చదువుతూ ఉన్నాడు. ఎండాకాలం సెలవుల్లో సొంత ఊరు రాయపురానికి వచ్చాడు. ఒకనాడు ఆ ఊళ్ళో డ్రామా ఆడుతున్నారు. చుట్టుపక్కల ఊళ్ళవారు గుంపులు గుంపులుగా బండ్లు కట్టుకొని వచ్చి చూస్తున్నారు. డ్రామా మధ్యలో అప్పుడప్పుడు మంజునాథ పాటలు పాడుతున్నాడు. డ్రామాలో పాత్రధారులు రాగాలు సాగదీసి పాడే పౌరాణిక పద్యాల కంటే మంజునాథ పాడే సినిమా పాటలు ప్రేక్షకులను ఉర్రి తలుగుస్తున్నాయి. అందరూ వాటిని బాగా వింటూ వన్స్ మోర్ అని అరుస్తూ ఈలలు వేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి పొరుగు రాష్ట్రం బెంగళూరు నుంచి పోలీసు సిబ్బంది వచ్చింది. అక్కడ దొంగతనం చేసిన వ్యక్తి ఇక్కడ సరిహద్దు గ్రామంలో తలదాచుకున్నట్లు అందిన సమాచారంతో వారు వచ్చి ఉన్నారు. మఫ్టీలో ఉండి ప్రేక్షకుల మధ్యలో కూర్చొని దొంగలను పసిగట్టే పనిలో ఉన్నారు. ఆ సందర్భంలో పోలీసు అధికారి మంజునాథ పాడిన పాటలు విని ఆ స్వర మాధుర్యానికి అబ్బురపడి మరికొన్ని పాటలు పాడామని చెప్పి విని ఆనందపరచుడైపోయాడు. అలా పాటలు విని తాము వచ్చిన పని ముగించుకొని వెళ్ళి ఉంటే మన మంజునాథుని జీవితం ఎలాగుండేదో కానీ పోలీసు అధికారి, ఇంత గొప్ప కంఠస్వరం ఉన్న అబ్బాయి ఈ మారుమూల పల్లెలో ఉండి మట్టిలో కూరుకుపోయిన మాణిక్యంలాగా గుర్తింపుకు నూచుకోడని అంగలార్చాడు. కొంతసేపు అవి ఇవి మాట్లాడిన తర్వాత సినిమా రంగానికి పరిచయం చేస్తే మంజునాథ గొప్ప గాయకుడు అవుతాడని, అలా చేసే పూచి తనదని అతనితో పాటు బెంగళూరుకు తీసుకుపోయాడు.
అక్కడికి చేరి చేరకముందే పోలీసు అధికారికి మరో కేసు అర్జెంటుగా దర్యాప్తు చేసే పని నెత్తిన పడింది. గత్యంతరం లేక పెద్ద లాడ్జింగ్లో గది బుక్ చేసి తాను వచ్చే వరకు అక్కడే ఉండమని మంజు

నాతకు చెప్పి తన పని మీద తాను వెళ్ళిపోయాడు. యుక్త వయసు అబ్బాయి, అప్పటి వరకు పల్లెల్లో స్వేచ్ఛగా బతికిన అతనికి అన్ని సౌకర్యాలు ఆ గదిలో ఉన్నప్పటికీ ఎక్కువసేపు ఉండలేకపోయాడు. గది నుండి బయటకు వచ్చి కనుచూపు మేర నగర సౌందర్యాన్ని గమనించసాగాడు. అంతలో ఆ లాడ్జ్ చివరి ఫ్లోర్లో ఏదో కార్యక్రమం జరుగుతున్నట్లు హడావుడి రాకపోకలు కనిపించాయి. చూడాలన్న కుతూహలంతో అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఏదో పెద్ద కార్యక్రమం కోసం సినిమా సెట్టింగులా కటౌట్లు బిగుస్తున్నారు. మంజునాథ్ అంతవరకు చూడని కన్నులు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు, క్షణానికి ఒక రంగుతో మెరిసిపోయే ఫోకస్ లైట్లు, వెలకట్టలేని చీరలు, మోయలేనన్ని నగలతో మహిళలు, పెద్ద సూటు కోటులతో సినిమా వారిని తలదిన విధంగా పురుషులు, బహుశా ఎవరిదో పుట్టినరోజు కార్యక్రమం కావచ్చు ఏర్పాటు జరుగుతున్నాయి. ఇంకా సమయం ఉండడం వల్ల చిన్న చితకా పిల్లలు మైక ముందు నిలబడి పాటలు పాడుతున్నారు. కొందరు ఏకపాత్ర అభినయం చేస్తున్నారు. ఒక మూలలో నిలబడి ఆ తతంగం చూస్తున్న మంజునాథకు తాను కూడా పాట పాడుదామన్న కోరిక కలిగింది. అక్కడ అజమాయిషి చేస్తున్న ఒక పెద్ద ఆయన్ను కలిసి అడిగితే పాడడానికి అవకాశం ఇచ్చాడు. తనకు తెలిసిన కన్నడం తెలుగు పాటలు పాడుతూ ఉంటే అక్కడ ఏర్పాట్లు చేసే అందరూ ఎక్కడి పనులు అక్కడ ఆపివేసి పాటలు లీనమైపోయారు. అంతలో ఒక పెద్ద ఆయన మంజునాథ్ దగ్గరికి వెళ్ళి భుజం తట్టి ఆలింగనం చేసుకున్నాడు. అంతేకాదు, కార్యక్రమం ముగిసేదాకా అక్కడే ఉంచుకొని విందు భోజనాలు ముగిసిన తర్వాత అతని వివరాలు, అక్కడికి ఎందుకు వచ్చింది మొత్తం అడిగి తెలుసుకున్నాడు. అనంతరం మంజునాథ ఉన్న రూముకు వెళ్ళి, నీది సాధారణమైన స్వరం కాదు, గంధర్వ అంశత కూడుకున్నది. పోలీస్ ఆయన చెప్పినట్లు ఇక్కడ పరిచయమైతే కేవలం కన్నడం పాటలకే నీ బతుకు పరిమితమైపోతుంది. నాకు ఈ దేశంలోని సినిమా రంగం మొత్తం తెలుసు. నిన్ను గొప్ప గాయకుడిని చేసే బాధ్యత తనదని నమ్మకంగా చెప్పి తనతో పాటు తీసుకుపోయాడు. మరుసటి దినమే ఇంకో వ్యక్తిని జత చేసి విమానంలో బొంబాయికి పంపించాడు. ఇదంతా మంజునాథకు కలలోలాగా అయోమయంగా ఉంది. తన మారుమూల పల్లెను, చదువు కోసం మడగసిరకు, అప్పుడప్పుడు కొత్త సినిమాలు చూడడానికి హిందూ ప్రాణికి తప్ప బయటి ప్రపంచం చూడనివాడు. అటువంటిది రాత్రికి రాత్రే దశ తిరిగి బెంగళూరు నగరానికి చేరడంతో కలిగిన ఆనందాన్ని హృదయం నింపుకొని ఇంకా మనస్సు పొరల్లోకి ప్రవహింప చేసుకోరక ముందే మరో అవకాశం తలుపు తట్టి ఆహ్వానించింది. రొట్టె విరిగి నీతిలో పడడం అంటే ఇదే కావచ్చు. మామూలు బస్సులు మాత్రమే ఎరిగిన తాను ఏసీ బస్సులో ఏరోడ్రాముకు వెళ్లడం, అక్కడ విమానం ఎక్కడం చకచకా జరిగిపోవడంతో తనను తానే నమ్మలేకపోతున్నాడు. అతను విమానంలో ఎగురుతున్నట్లు లేదు. ఏదో ఇంద్రలోకంలోనో, దానికి అవతల దేవాది దేవతల ఆవాసంలోనో విహరిస్తూ ఉన్నట్లున్నాడు. కిటికీల గుండా తొంగి చూస్తే తనకన్నా కింద దూది పింజల్లా వెనుకకు జారిపోతున్న మేఘ శకలాలను చూస్తూ అబ్బురపడుతున్నాడు. ఏవేవో ఊహిస్తూ వాటన్నిటినీ ఒక రూపంగా మార్చుకోవడానికి ముందే విమానం బొంబాయిలో దిగింది. మంజునాథ ఏదో కొత్త లోకంలో అడుగుపెట్టిన వాడిలా తోటి వ్యక్తిని అనుసరించాడు. తాము ఎక్కిన కారు రాజహంసలా తూగుతూ పెద్ద భవనం ముందు ఆగింది. కిందికి దిగి మంజునాథ తల పైకెత్తి చూస్తే ఆ బిల్డింగ్ చివరి అంతస్తు చూపుకు అందలేదు. ఆకాశంలోనికి చొచ్చుకుపోయినట్లుంది. కొత్త వాతావరణం, కొత్త భాషలు, అతి కొత్త పరిసరాల్ని చూస్తూ తబ్బిబ్బవుతూ అతన్ని అనుసరించాడు. అప్పటికే బుక్ చేసిన గదిలోనికి లిఫ్ట్ ద్వారా చేరుకున్నారు. స్నానాలు ముయ్యగానే కొందరు యువతులు భోజనాలు తెచ్చి వడ్డించారు. అంతవరకు చూడని రకరకాల పదార్థాలు, అమ్మాయిలు మంచి యవ్వన దశలు ఉన్నారు. కరిగి కనిపించని వారి అందాలు, ఒంటిలోని ప్రతి భాగం నుండి అరకొరగా కట్టుకున్న వస్త్రాల మాట నుండి గుబాలించే పూ ముగ్గల్లా తొంగి చూస్తున్నాయి. అప్పటి వరకు కేవలం సినిమాలలో మాత్రమే చూసిన అటువంటి యవ్వనవతులను అంత దగ్గరగా చూస్తున్న మంజునాథ మతిపోయిన వాడిలా గుడ్లబ్బగించి చూస్తుండిపోయాడు. ముట్టుకుంటే మాసిపోయే రకంగాను, చెంగున ఎగిరే జింక పిల్లల్లా ఉన్న అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో తెలియక సిగ్గు వంటి ఇబ్బంది పడ్డాడు. వడ్డిస్తున్న అమ్మాయిలు తమ భాషలో కిలకలా చిలక పిల్లల్లా ముచ్చట్లాడుతున్నారు. భాష అర్థం కాక మూగగా ఏ పదార్థం కావాలో చేతితో చూపుతున్నాడు. తినడం ముగిస్తూనే వెంట పెట్టుకొచ్చిన అతను మంజునాథ్ ఉద్దేశించి, మీరు ఇక్కడే ఉండండి, ఏమి అవసరం వచ్చినా ఫోన్లో చెప్తే రిసెప్షనిస్టు ఏర్పాటు చేస్తాడు. చెప్పడానికి నీకు ఇబ్బంది ఉంటే ఈ బజార్ నొక్కితే ఈ అమ్మాయిలు వస్తారు. వారే నీకు చేదోడు బాధుడుగా ఉంటారు. బెంగళూరులో పెద్ద ఆయన చెప్పినా కొందరితో కలిసి మీకు ఆడిషన్ టెస్ట్ చేయించి ఏ సినిమాలో ఏ హీరోకు మీ కంఠం సరిపోతుందో గమనించాలి. నేను రావడం కొంత ఆలస్యమైనా ఎక్కడికి కదలవద్దు. ఇది మహామాయ నగరం. పొరపాటున బయటికి కాలు పెడితే నీవులాగా మిగలవు అని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. 2 రోజులు అంటి ముట్టినట్లు ఆ ముగ్ధ మందారాల వంటి అమ్మాయిలు ఒకరోజు ఏదైనా పాట పాడమన్నట్లు సైగలతో చెప్పారు. పాటే ప్రాణంగా ఊహిస్తున్న అతను ఊరికే ఉంటాడా, తడబడుతూనే ఒకటి పాడాడు. మెచ్చుకొని షేక్ హ్యాండ్ ఇచ్చారు. మరుసటి రోజు కూడా పాడమన్నారు. పాడుతూనే కౌగిలించుకొని బుద్ధి పెట్టుకుని అద్భుతంగా ఉన్నది అన్నట్లు అభినయించారు. అలా ఒకరికొకరు దగ్గరై పాడడము, తినడము, మెల్లమెల్లగా

0: ఒకటి రెండు పెగ్గులు వేసుకోవడము, ఒకే చోట పండుకోవడం, అలా రోజులు వారాలు నెలలు గడిచిపోతున్నాయి. అతను అక్కడికి వదిలి వెళ్ళిన వ్యక్తి అయిపు లేదు. ఇప్పుడు మంజునాథ మొదటిసారి బొంబాయికి వచ్చిన అబ్బాయిలా లేడు. ప్రతి క్షణాన్ని రసమయం చేసుకునే ఖుషీ కోవిదుడుగా తయారయ్యాడు. తినడం తాగడం చేస్తూ మామూలు పాటలు పాడడం మర్చిపోయి రాధరావే రాణీరావే రాధనీవే కృష్ణుడు నేనే రమ్యమైన శారదరాత్రి రాసలీలా వేళ ఇదే అనే రకం పాటలు పాడుతూ పెచ్చిమూరిపోయాడు. తాను అక్కడికి వచ్చిన సంగతి, తాను దారి తప్పుతున్న సంగతి ఎప్పుడో మర్చిపోయాడు. ఒకనాడు అక్కడ అతను తప్ప మరొక్కరు లేరు. లాడ్జింగ్ సిబ్బంది వచ్చి ఆ గదికి అడ్వాన్సుగా కట్టిన డబ్బులు అయిపోయిందని, ఇంకా కొద్ది రోజులు ఉండాలంటే డబ్బులు కట్టమన్నారు. మత్తులో ఉన్న అతనికి ఏమీ అర్థం కాక సమాధానం చెప్పలేదు. ఆఖరుకు వారు అతన్ని గది నుండి బయటకు లాగి గదికి లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. ఎన్ని రోజులైనా ఏ విషయానికి జవాబు రాకపోవడంతో ఆదుర్త పడిన అమ్మనాళ్ళలు మంజునాథ అన్న మాధవయ్యను ఆచూకీ తెలుసుకురమ్మని బెంగళూరుకి పంపారు. ఆ సిటీలో ఎక్కడా ఎవరినని అడిగేది? ఆ రోజు పోలీసు అధికారి మీద గౌరవము నమ్మకము ఉంచి ఎటువంటి అడ్రస్ వగైరా తీసుకుని ఉండలేదు. పద్మవ్యూహం వంటి నగరంలో తమ్ముని ఫోటో చేత పట్టుకుని చేతనైన ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి అలసిపోయి ఒక హోటల్లో కాపీ కోసం వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ పేపర్లో తమ్ముని రూపురేఖలతో ఫోటో కనబడింది. ఫోటో కింద ఇతని పేరు మంజునాథ, కన్నడం తెలుగు పదాలు పలకగలడు, మది తప్పి బొంబాయి వీధిలో తిరుగుతున్నాడు అంతే. చూపులకు కన్నీళ్లు అడ్డుపడి అంతకు మించి చదవలేకపోయాడు. ఎంత బిగబట్టుకున్న ఏడ్పు ఆగలేదు. గట్టిగా ఏడ్చేశాడు. ఊరు కాని ఊళ్ళో ఏడిస్తే మాత్రం ఎవరు వదరుస్తారు? మెల్లగా తేరుకొని ఇంటికి చేరిపోయినాడు. మరాఠా భాష తెలిసిన వ్యక్తిని వెంటబెట్టుకుని బొంబాయికి వెళ్ళి అతి ప్రయాస మీద తమ్ముణ్ణి ఇంటికి తెచ్చుకున్నాడు మాధవయ్య. కడుపుకు కూడు, ఒంటి నిండా గుడ్డలేక మతిమరపుతో ఏవో పేర్లు తెలియని జబ్బులతో పిచ్చివాడిగా మారిపోయిన అతన్ని పెద్దాసుపత్రిలో చేర్పించి లక్షల డబ్బు ఖర్చు చేస్తే గానీ కొంత తేరుకోలేదు. తేరుకొని మాత్రం ఏమి లాభం? దేని మీద ధ్యాస లేదు. చేతికి డబ్బులు దొరికితే చాలు, తాగడం పాడడం అంటూ విషాద గాథను వినిపించాడు. సినిమా రంగాన్ని కొందరు రాక్షస బుద్ధుల వారు ఆక్టోపస్ క్రిములా ఆక్రమించుకొని కొత్త వారిని అడుగుపెట్టనీక నానా ప్రలోభాలకు బానిసలుగా మార్చి ఎన్నో జీవితాలను ఎలా నాశనం చేస్తారో కదా. దుర్మార్గాలు అర్థమయ్యేసరికి బరవెక్కిన హృదయంతో నా దారిన నేను వెళ్ళిపోయాను.
1: మీరు ఇంతవరకు సృజన సాహితీ కార్యక్రమంలో దుర్మార్గం కథానికి విన్నారు. వినిపించిన వారు శ్రీ సడ్లపల్లి చిదంబరెడ్డి.
2: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భక్తిమాల, సినీ భక్తి గీతాల కార్యక్రమం. ముందుగా రాఘవేంద్ర చిత్రం కోసం శ్రేయ ఘోషాల్ కల్పన పాడిన వేటూరి గీతం, సంగీతం మణిశర్మ.

భక్తిమాలలో తరువాత గృహప్రవేశం చిత్రం కోసం పి సుశీలా బృందం పాడిన గోపీగీతం సంగీతం సత్యం.

భక్తిమాల సినీ భక్తి గీతాల కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: Abhishek, Sheila Nand Lakhra and Hardik Singh converted their shootout attempts for India in a fiercely contested encounter. Defender Sanjay, who was named player of the match, led a resolute defensive effort while both goalkeepers made important contributions in preserving the clean sheet. And in the knockout stage of the FIFA World Cup, Canada beat South Africa 1-0 for its first knockout match victory at Los Angeles in the United States. Stephen Eustichio of Canada scored the goal in the second minute of the second half stoppage time. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Anuja. All the dailies have noticed the strengthening of India's maritime footprint in Seychelles with the Prime Minister's visit. PM Modi creates history with twin firsts, writes the Times of India. The first Indian PM to address Seychelles' National Assembly and the first to be honoured with the country's highest environmental honour. Lauding the support to austerity called by citizens, Prime Minister Modi backs self-reliance in aviation and defence sectors. Quoting the Prime Minister in his monthly radio programme Mann Ki Baat, the Asian Age writes, "From seas to skies, India is becoming secure." In a significant transformation, Army set to establish operationalize first integrated battle groups next month, headlines the Indian Express. Government to amend rules for speedy approvals for medical services, states in the Sun Times. The Statesman says Northern Railway adds 2.2 megawatt rooftop solar capacity in April-May, accelerating green energy transition. The Economic Times headlines cites foreign outflows thin down on healthier cues as cooling crude, RBI's rupee support and easing rallies at Asian rivals boost confidence in Indian markets. The dailies have also noted the missing monsoon at the heat wave back in the national capital after 40 days, with the nights and days warmest in 2 years, feeling a 50 degrees Celsius. And finally, in a first instance, Sanskrit University introduces BTech in AI and data science, providing opportunities to apply modern computational techniques to traditional domains such as Ayurveda, Yoga, Jyotish, Nyaya and other classical disciplines, states the Hindu. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi attends Seychelles National Day celebrations as guest of honour, also holds talks with his Mauritius counterpart Naveen Chandra Ramgoolam. United States and Iran agree to halt counter-strikes and resume talks in Qatar's capital Doha tomorrow. President Draupadi Murmu to present gallantry awards at Defence Investiture Ceremony at Rashtrapati Bhavan today. IMD issues red alert for very heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in hockey, India beat England 3-2 in penalty shootout to finish FIH Pro League campaign on a winning note. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన డి ప్రతిమ.
3: ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు పల్లె సింధూరారెడ్డి, యోగా ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, పాలసముద్రంలోని నర్సింగ్ అకాడమీలో డ్రగ్స్ నివారణపై ప్రముఖులతో ప్రత్యేక డ్రైవ్, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార యాదవ్ వంటి అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు.
4: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం 1976 అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్, ఏఎస్పీ అంకిత సూరణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వెట్టి చాకిరీ బాధితులను గుర్తించి రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జిల్లాలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. రాయలసీమను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట ఎస్సీ కమిషన్ కృషి చేస్తోందని చైర్మన్ కెఎస్ జౌహర్ తెలిపారు. పుట్టపర్తిలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల్లో త్వరితగతిన న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితులకు న్యాయం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి

0: ఈ జిల్లా పుట్టపర్తిలోని ఎద్దుల కొండలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. స్వచ్ఛ హరితాంధ్రప్రదేశ్ సాధనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా కదిరిలో సామూహిక యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు. వీరితో పాటు విద్యార్థులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా వెంకటప్రసాద్ మాట్లాడుతూ యోగాను జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పుట్టపర్తిలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితతో పాటు జిల్లా శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే 15,000 హెక్టార్లకు సరిపడా వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ సహా జిల్లా అధికారులు పాల్గొన్నారు. సుమారు 1500 మంది ప్రజలు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ప్రతిరోజు యోగాభ్యాసం చేస్తే ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. మానసిక సమస్యలకు యోగా ఉత్తమ పరిష్కారమని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మహాశాంతి ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మీరింతవరకు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ప్రతిమా ధర్మరాజు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. సమయం 8:35. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా కళ్యాణి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: మూడు కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్
4: ఆర్బిఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
7: వాన చిత్రం కోసం కార్తీక్ పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం కమలాకర్.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: చిత్రసీమ కార్యక్రమంలో సినీగీతాలు వింటున్నారు. తరువాత పాట ఆత్మబలం చిత్రం కోసం ఘంటసాల పీసెస్ల పాడిన ఆత్రేయ గీతానికి సంగీతం కెవి మహాదేవన్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మురారి చిత్రం కోసం జిక్కి సునీత సంధ్యా పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ.

వింటున్న పాట త్రినేత్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. వేటూరి గీతమది, ఆ పాటకు సంగీతం చక్రవర్తి.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ ప్రసారంలో 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఇది ఎఫ్ఎం అనంతపురం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:00. ఇప్పుడు విందాం ఇగ్నో కోర్సులు, ఉద్యోగ అవకాశాలు. ప్రాంతీయ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి ప్రసాద్ బాబు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి. వినబోయే ముందు
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మనకు ఆస్తి అంటే నిజమైన ఆస్తి విద్య అన్నది అందరికీ తెలిసిన విషయం. అది కాకుండా ఏరే వస్తువులు కానీ, బంగారం కానీ, డబ్బులు కానీ ఎవరైనా దొంగిలించే అవకాశం ఉంటుంది. కానీ మనిషి నుంచి ఎవ్వరు తీసుకోలేనిది విద్య. అది మనకి ఎప్పుడూ ఉపయోగపడుతుంటుంది. మనం చివరి క్షణం జీవితం అయిపోయే వరకు కూడా విద్య అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా గతంలో మనము చదువుకోవాలంటే కాలేజీల్లో సీట్లు రాక చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. తక్కువ ఉండేటివి కాలేజీలు, విద్యార్థులు ఎక్కువ ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం 1985 ఇగ్నో, ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం, చాలా పాపులర్ అయింది ఇప్పుడు మన దేశంలో, ఇగ్నోని ఏర్పాటు చేసి వాళ్ళ కార్యక్రమాల ద్వారా అంటే విద్యార్థులు కాలేజీలకు వెళ్ళకోకుండా డిస్టెన్స్ మోడ్లోనే వాళ్ళు చదువుకునే విధంగా ఏర్పాటు చేసి ఎంతోమంది చదువుకొని వాళ్ళు వాళ్ళ జీవితాలు బాగు

0: చెప్పండి. ఆ ఇగ్నో గురించి ఈ మధ్యనే మనకు ప్రభుత్వం నూతన విద్యా విధానం, ఎందుకంటే గతంలో ఉన్న పాలసీల్లో భారీ మార్పులతో నూతన విద్యా విధానం 2020 తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఇగ్నోలో కూడా ఎన్నో మార్పులు జరిగాయి మనకు తెలుసు. వాటన్నిటినీ మన శ్రోతలతో పంచుకొని భావితరాల విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండే విధంగా విషయాలు పంచుకోవడానికి విజయవాడలో ఇగ్నో ప్రాంతీయ కేంద్రం ఉంది మన రాష్ట్రానికి. ఆ కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ బి ప్రసాద్ బాబు గారు ఈరోజు మన స్టూడియోకి అక్కడి నుంచి విచ్చేశారు. వారిని అడిగి అసలు ఈ నూతన విద్యా విధానం వల్ల ఇగ్నోలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎలాంటి కోర్సులు వచ్చాయి, భవిష్యత్తుకు కానీ లేదా ఫారిన్ వెళ్ళడానికి కానీ ఈ కోర్సులు ఏ విధంగా ఉపయోగపడతాయన్న విషయాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్ బి ప్రసాద్ బాబు గారు.
1: నమస్కారం సార్.
0: మీరు ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం హెడ్గా ఉన్నారు కదా, ఈరోజు ముందుగా మా ఆకాశవాణికి విచ్చేసి అనంతపురంలో వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మనకు నూతన విద్యా విధానంలో ద్వారా ఎన్నో మార్పులు వచ్చినాయి ఎడ్యుకేషన్ విధానంలో, మనకి ఇగ్నోకి సంబంధించి ఎలాంటి మార్పుల్ని తీసుకొచ్చారండి?
1: మనకి యాక్చువల్గా ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం మీరు చెప్పినట్టుగా 1985 కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది. అయితే దేశంలో 46 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు 46 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటే 45 సెంట్రల్ యూనివర్సిటీస్ యూజీసీ కింద పనిచేస్తాయి. ఒక్క ఇగ్నో మాత్రం డైరెక్ట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తుంది,
0: కేంద్ర
1: విద్యాశాఖ కింద పనిచేస్తుంది. సో ఇప్పుడు అలాగే మన ఇగ్నో యొక్క పరిధి దేశవ్యాప్తంగా మామూలుగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చట్టాల ప్రకారం ఏంటంటే ఆయా రాష్ట్రాల్లో ఆ యూనివర్సిటీ పరిధిలో ఉన్న వాళ్ళకు ఒక జ్యూరిడిక్షన్ ఉంటుంది, ఆ జ్యూరిడిక్షన్ వరకే వాళ్ళు ఆ కోర్సెస్ని ఆఫర్ చేయడం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంది. బట్ ఇగ్నోకి అట్లా కాకుండా దేశవ్యాప్తంగా నేషనల్ జ్యూరిడిక్షన్, ఇటీవల దాన్ని ఏం చేశారంటే వరల్డ్ జ్యూరిడిక్షన్, అంటే 18 దేశాల్లో మన ఇగ్నో కేంద్రాలని ప్రారంభించడం, ఇతర దేశాలతో ఎంఓయు చేసుకోవటం. సో ఇతర 18 దేశాల వాళ్ళు కూడా మన ఇగ్నోలో అడ్మిషన్ తీసుకుని వాళ్ళు కూడా ఇప్పుడు చదువుతున్నారు. సో అంత ప్రాముఖ్యత పొందినటువంటిది ఇప్పుడు మన ఇగ్నో. 85 ప్రారంభించి మొదట 87 రెండు కోర్సులతో ఇగ్నో ప్రారంభమైంది, ఒకటి డిప్లొమా ఇన్ మేనేజ్మెంటు, రెండోది డిప్లొమా ఇన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. సో రెండు కోర్సులతో 87 ప్రారంభమయ్యి దేశవ్యాప్తంగా ప్రస్తుతం మనకి 2000 అధ్యయన కేంద్రాలు పై చిలుకు ఉన్నాయి, అలాగే 67 ప్రాంతీయ కేంద్రాలు దేశవ్యాప్తంగా. మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఫస్ట్ యాక్చువల్గా ఇండియాలోనే ఫస్ట్ ప్రాంతీయ కేంద్రం హైదరాబాద్, అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అందులో భాగంగానే మనకు అప్పట్లో ఒక రామిరెడ్డి గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో అధ్యయన కేంద్రాలు మొదలుపెట్టారు. ఆ అధ్యయన కేంద్రాల్లో మనకి 6 నెంబరు మనకి అనంతపురంలో ఉన్నటువంటి ఎస్ఎస్పిఎన్ కాలేజీలో ఉన్నది, అంటే 5 సెంటర్లు మొదలుపెట్టాక ఇండియాలో 6 సెంటర్ ఇండియాలోనే.
0: అంటే మన అనంతపురం కేంద్రం కూడా చాలా ప్రాచీనమైనది, ప్రాధాన్యత కలదు.
1: ప్రాధాన్యత 2000 సెంటర్లో సీరియల్ నెంబర్లో 6 అనంతపురం సెంటర్
0: కాబట్టి.
1: సో ఎప్పటి నుంచి పురాతన అంటే సంస్థ పెట్టినప్పటి నుంచి కూడా 88 నుంచి కూడా మనకి అధ్యయన కేంద్రం అనంతపురంలో నడుస్తుంది. దాదాపు 26 సంవత్సరాల నుంచి మనకి అనంతపురంలో పురాతనమైన సెంటర్, బాగా పేరున్నటువంటి సెంటర్, ఆ రోజుల్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఇప్పుడు మనకి దాంతోపాటు ఏంటంటే ఈ 2000 కేంద్రాలు ఇండియా వైడ్, దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రాలో 2 ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి, ఒకటి విజయవాడ, ఈ రాయలసీమ కృష్ణ నెల్లూరు ప్రకాశం చిత్తూరుతో పాటు ఈ రాయలసీమ 8 జిల్లాలు మన కింద పాతవి. అలాగే విశాఖపట్నం కింద
0: 5
1: జిల్లాలు, జోన్ 1 జోన్ 2
0: మన రాష్ట్రంలో 2 కేంద్రాలు,
1: ఆ 2 కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్లో మాత్రం ఒకటే ఉంది తెలంగాణకి. సో ఇప్పుడు ఈ విజయవాడ ప్రాంతీయ కేంద్రం కింద మనకు దాదాపు 20 అధ్యయన కేంద్రాలు మన కింద పనిచేస్తూ ఉన్నాయి.
0: ఓకే,
1: అయితే ఇప్పుడు మీరు అడిగినట్టుగా జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం మన దాంట్లో చాలా మార్పులు తీసుకొచ్చారు, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఆ మార్పులన్నీ కూడా దాదాపు తీసుకొని వచ్చి మనకి చాలా మార్పులు తీసుకొచ్చారు. దాంతో కొత్త కోర్సులు చాలా వచ్చినాయి మనకి, ఆ వచ్చిన కోర్సుల్ని ఫేజ్డ్ మేనర్గా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాం అన్నమాట మనం.
0: అయితే గతానికి ఇప్పటికి మీరు కొత్త కోర్సులు వచ్చాయన్నారు, ఎన్ని వచ్చాయండి మనకు దాదాపు?
1: మామూలుగా మనకేంటంటే లాస్ట్ అంటే ఎన్ఈపీ రాకముందు మనకి 205 కోర్సులు ఉండేవి.
0: ఓకే,
1: అయితే ఇప్పుడు ఎన్ఈపీ వచ్చిన తర్వాత మనకి కేంద్ర ప్రభుత్వం మద్దతుతోటి ఇప్పుడు దాదాపు ఒక

0: 105 కోర్సులు కొత్తవి వచ్చినాయి ఇండియా మొత్తం. 206 కాస్తే ఇప్పుడు 311 కోర్సులు అయినాయి అనమాట ఇండియా మొత్తం మన ఇగ్నో ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులు. సో ఆ 105లో కొన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ సైన్సెస్ ఇంత ముందు ఉండే కాదు, పీజీ ఎంఎస్సీ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ మ్యాథ్స్ జియోగ్రఫీ జియాలజీ ఇవన్నీ కూడా మొన్న జూలై 23 నుంచి 2024 జనవరి నుంచి మొదలవుతున్నాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ సైన్స్ కోర్సులన్నీ పీజీలు ఇంత ముందు లేవు మన ఇగ్నోలో. సో ఇప్పుడు 2023 జూలై నుంచి మొదలుపెట్టి 24లో కొన్ని, 23 జూలైలో కొన్ని ప్రారంభమై దాదాపు 13 సైన్స్ కోర్సులు పీజీలో ప్రారంభమైనవి. అలాగే మనకి బీఎస్సీలో ఇంతకుముందు కొన్ని లిమిటెడ్ సబ్జెక్ట్స్ ఉండేవి, ఇప్పుడు బీఎస్సీ హానర్స్ కూడా మొదలుపెట్టారు.
1: అదే నేను నెక్స్ట్ అదే అడగబోతున్నా. ఈ నూతన విద్యా విధానంలో రెగ్యులర్ కోర్సులో 4 ఇయర్స్ డిగ్రీ అని స్టార్ట్ అయింది.
0: అవును,
1: హానర్స్ అని.
0: అవును,
1: మన ఇగ్నోలో కూడా స్టార్ట్ అయింది.
0: మన ఇగ్నోలో హానర్స్ డిగ్రీ ఇంతకుముందే 3 ఏళ్ళు హానర్స్ ఉండేది మన దగ్గర. అది
1: 1 ఇయర్ డిగ్రీ మొత్తం.
0: ఆ 3 ఇయర్స్ లోనే హానర్స్ అడిషనల్ క్రెడిట్స్ చదువుకునే వాళ్ళు హానర్స్ తీసుకునేవాళ్ళు. మామూలుగా ఏంటంటే మనకి 132 క్రెడిట్స్ ఉండేవి డిగ్రీలు ఇంతకుముందు, దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే 148 క్రెడిట్స్, అంటే వాళ్ళు ఒక అదనంగా ఒక 16 క్రెడిట్స్ ఎక్స్ట్రా చదువుకుంటే 148 క్రెడిట్స్తో ఆనర్స్ డిగ్రీ ఇచ్చేవాళ్ళం. అయితే ఇప్పుడు ఈ జనవరి 2024 నుంచి అవన్నీ అబాలిష్ చేసేసి కంప్లీట్గా యూజీసీ నామ్స్ ప్రకారం ఇయర్కి 40 క్రెడిట్స్,
1: ఒక సంవత్సరం డిగ్రీ చదివితే
0: 40 క్రెడిట్లు, 3 ఏళ్ళ డిగ్రీకి 120, 4 ఏళ్ళ డిగ్రీకి 160 క్రెడిట్స్.
1: అంటే ఈ క్రెడిట్స్ అని అంటూ ఉంటారు కదా, ఈ క్రెడిట్స్ అంటే
0: ఫారిన్ ఏంటంటే క్రెడిట్ సిస్టమ్ ఉంది. మామూలుగా మన ఇగ్నో ఫస్ట్ నుంచి కూడా యూకే బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతుంది
1: మనం. బ్రిటన్ విద్యా వ్యవస్థ,
0: యూకే ఓపెన్ యూనివర్సిటీ సిస్టాన్ని మనకి అడాప్ట్ చేశారు. సో 1988 నుంచి కూడా మనం యూకే ఓపెన్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని అడాప్ట్ చేసుకుని దాని ప్రకారం క్రెడిట్ సిస్టమ్ 88 నుంచి మన దగ్గర ఉంది, మన దగ్గర ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. సో ఆ క్రెడిట్ సిస్టమ్ని ఫస్ట్ నుంచి మనం ఫాలో అవుతున్నాం. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది స్ట్రీమ్ లైన్ చేసాం, 40 ఇయర్కి ఉండాలనేది స్ట్రీమ్. ఇంతకుముందు మన దగ్గర 32 క్రెడిట్స్ ఉండేవి ఇయర్కి, దాన్ని ఇప్పుడు 40 చేశారు. సో ఇంతకుముందు 96 క్రెడిట్స్ తోటి డిగ్రీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 120 క్రెడిట్స్ ఉంటే కానీ డిగ్రీ ఇవ్వం అనమాట ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం. 2024 జనవరి నుంచి మనం ఇప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించి కంప్లీట్గా మనం
1: సమూలంగా
0: మార్చేసాం మొత్తం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లస్ గ్రాడ్యుయేషన్ రెండు.
1: అంటే ఇప్పుడు ఈ క్రెడిట్స్ అనేవి ఏ విధంగా నిర్ణయిస్తారండి?
0: క్రెడిట్స్ అనేవి ఏంటంటే టీచింగ్ అవర్స్ని బట్టి ఉంటుంది అనమాట. అంటే మనకి ఒక క్రెడిట్ 30 అవర్స్ టీచింగ్ అవర్స్, అంటే ఒక పేపర్ ఉందనుకోండి, ఒక పేపర్ 4 సపోజ్ సైకాలజీ తీసుకుందాం, జనరల్ సైకాలజీ 4 క్రెడిట్స్ అన్నాం. సో ఒక ఈచ్ క్రెడిట్ ఈక్వల్ టు 30 అవర్స్. సో 4 క్రెడిట్స్ అంటే 120 అవర్స్, అంటే స్టూడెంట్ హ్యాస్ టు స్పెండ్ 120 అవర్స్ టు స్టడీ ది కోర్స్.
1: 120 గంటలు చదవాలి
0: దాంట్లో వాడు చదవాలి. అయితే ఆ 120 గంటల్లోనే వీడియో లెక్చర్స్ ఉంటాయి, క్లాస్ రూమ్ లెక్చర్స్ ఉంటాయి, స్టూడెంట్ అసైన్మెంట్ రాసేది, ఎగ్జామినేషన్ అన్ని అసైన్మెంట్ అన్నీ కలిపి కూడా అందులో ఆ 120 అవర్స్లోనే 4 క్రెడిట్స్ డివైడ్ చేస్తాం అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ క్రెడిట్స్ అనేటివి ఆ క్లాస్ రూమ్ మన క్లాసులు వాళ్ళ చదివే డ్యూరేషన్ బట్టి నిర్ణయిస్తారు. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. మీరు అన్నట్టు ఇప్పుడు ఫారిన్ కంట్రీలో గతంలో మినిమం 140 క్రెడిట్స్ ఏదో 142 అందే అడ్మిషన్స్ ఇచ్చేవాళ్ళు కాదు.
0: అవును, 130 పైన ఉంటే కానీ అసలు వాళ్ళు 132 పైన ఉంటే కానీ అడ్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు.
1: కాబట్టి ఇప్పుడు ఈ ఆనర్స్ వల్ల మనకి మీరు అన్నట్ల మీ లెక్క ప్రకారం 160 వస్తాయి 4 ఏళ్ళు.
0: 4 ఏళ్ళు చేస్తాం. అవును సార్. అయితే ఇప్పుడు మనం ఏంటంటే 120 క్రెడిట్స్, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి డిగ్రీలో ఇంతకుముందు 96 క్రెడిట్స్ ఇప్పుడు 120 అయింది, ఇప్పుడు 4 ఇయర్స్ పెట్టాం మనం.
1: అవును,
0: 4 ఇయర్స్లో ఇప్పుడు స్టూడెంట్కి ఏంటంటే 160 వస్తుంది. సపోజ్ స్టూడెంట్ నాకు వద్దు, నేను 4 ఏళ్ళు చదువు, నేను 3 ఏళ్ళు అవ్వగానే బయటకు వచ్చేస్తానంటే ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇప్పుడు అది మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్,
1: ఎన్నిసార్లైనా రావచ్చు ఎన్నిసార్లైనా పోవచ్చు.
0: న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మనకేంటంటే ఫస్ట్ ఇయర్ నేను ఇప్పుడు సపోజ్ బీఏ సైకాలజీ తీసుకున్నాను, 4 ఇయర్స్ కోర్స్, అడ్మిషన్ 4 ఇయర్సే తీసుకుంటా. 1 ఇయర్ అయిన తర్వాత నా మనసు మార్చుకున్నా, నేను ఇంకా చదవదలుచుకోలేదు అనుకుని, సార్ నేను ఐ వాంట్ టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ కోర్స్ అంటే గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ అని ఇస్తాం అనమాట మనం. 1 ఇయర్ అయిన తర్వాత సపోజ్ నేను 2 ఏళ్ళు అయిన తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నాను, గ్రాడ్యుయేట్ డిప్లొమా అని ఇస్తాం. 3 ఏళ్ళు అయ్యాక వెళ్తాం బ్యాచిలర్ డిగ్రీ అని ఇస్తాం. లేదు సార్ నేను 4వ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తాను, బ్యాచిలర్ డిగ్రీ ఆనర్స్ అట్లా ఇస్తాను. సో ఇప్పుడు
1: ఇప్పుడు చాలా ఫెసిలిటీ వచ్చేసింది మీరు అన్నట్లు. అప్పుడైతే 1 ఇయర్ చదివినా కూడా 3 ఇయర్స్, ఇప్పుడు నేనే 3 సంవత్సరాల్లో అంటే 3 ఏళ్ళు చదివినా 2 ఏళ్ళు ఎగ్జామ్ రాస్తే రాయలేకపోయినాం అప్పట్లో. అయితే ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయి మళ్ళీ కూడా రావచ్చు.
0: తర్వాత ఇప్పుడు వాళ్ళు మనకి ఏంటంటే 4 ఏళ్ళ కోర్సులో అడ్మిషన్ తీసుకుంటే క్యాండిడేట్ ఫస్ట్ 4 ఏళ్ళని జాయిన్ అయితే అతను 8 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా బయటకు వెళ్ళి ఎప్పుడైనా మళ్ళీ రావచ్చు. అంటే 4+4
1: అంటే 8 ఏళ్ళ వరకు అది లైవ్లోనే ఉంటుంది.

0: ఇది విద్యార్థులకు చాలా ఫెసిలిటీ కదండి.
1: బాగా అందుకోసం ఇప్పుడు మనం ఇగ్నో ఫ్లెక్సిబుల్ ఎంట్రీ ఫ్లెక్సిబుల్ ఎగ్జిట్ అని చెప్తున్నాం అన్నమాట మనం.
0: ఓహో,
1: మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ లాగా
0: అన్నారు. క్రెడిట్స్ కూడా మీరు క్లారిఫై చేశారు, బాగానే ఉంది. 4 ఇయర్స్ పెట్టారు. ఒకవేళ నేను అనేది ఇప్పుడు కొందరు ఎట్లంటే ఇప్పుడు డిగ్రీ చదువుతుంటారు, ఇప్పుడు పిల్లల్లో జనరేషన్ చాలా మార్పులు వచ్చాయి, ఫాస్ట్ జనరేషన్. 3 ఇయర్స్ చదివారు, 120 వచ్చాయి. అంతలోపు నేను ఒకవేళ ఫారిన్ పోవాలంటే అవకాశం లేదు. వాళ్ళకి ఏమన్నా ఆల్టర్నేట్ ఉందా,
1: ఏదైనా
0: డిప్లొమాలు సైమల్టేనియస్ కానీ డిగ్రీలు కానీ చేసుకోవచ్చు?
1: పిల్లలు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు 160 క్రెడిట్స్ ఉన్నటువంటి ఆనర్స్ లేదు కాబట్టి 120 క్రెడిట్స్ చదివిన వాళ్ళు మన దగ్గర ఏదైనా డిప్లొమా కానీ పీజీ డిప్లొమా కానీ చేసుకుంటే, ఇప్పుడు పీజీ డిప్లొమా 32 క్రెడిట్స్, డిప్లొమా వచ్చి 20 నుంచి 28 క్రెడిట్స్ ఉంటాయి మన దగ్గర. సో వాళ్ళకి ఎన్ని క్రెడిట్స్ కావాలో చూసుకొని ఇంటర్మీడియట్ డిప్లొమాలన్నీ కూడా ఇంటర్మీడియట్తో ఎలిజిబుల్. మనకి పీజీ డిప్లొమా అంతా కూడా గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. కాబట్టి ఇప్పుడు బ్యాచిలర్ డిగ్రీ చదివేసి ఉండారు, పీజీ డిప్లొమా వద్దు, వాడికి ఇప్పుడు 132 క్రెడిట్స్ ఉంటే ఫారిన్ వెళ్ళొచ్చు అని ఆ యూనివర్సిటీలు చెప్పారనుకోండి, 12 క్రెడిట్లు తగ్గినాయి. మన దగ్గర సర్టిఫికేట్ కోర్సులన్నీ 16 క్రెడిట్లు, 6 నెలలు. అది
0: ఖచ్చితంగా 6 మంత్స్.
1: 6 మంత్స్, జనవరిలో మొదలైతే జూన్లో
0: అయిపోతుంది.
1: జూన్కి అయిపోతుంది. రెండోది మన ఫిక్స్డ్ షెడ్యూల్ అడ్మిషను జనవరి ఫిబ్రవరిలో 2 నెలలు జరుగుతుంది. ఎగ్జామినేషన్ జూన్ అంటే జూన్, అది మన యూనివర్సిటీ పెట్టినప్పటి నుంచి జూనే జరుగుతుంది. అలాగే డిసెంబర్ ఎగ్జామ్స్, జనవరిలో చేరిన వాళ్ళకి 1 ఇయర్ ప్రోగ్రామ్లకు డిసెంబర్ ఉంటుంది. అంటే క్యాలెండర్ ఇయర్ మీరు జనవరి చేస్తే డిసెంబర్కి బయటకు వెళ్ళిపోవాలి అంతే. మళ్ళీ నెక్స్ట్ జనవరిలోనూ ఫిబ్రవరిలో పరీక్షలు రాయటం అనే కాన్సెప్ట్ అసలు మన ఇగ్నోర్లో లేదు. సో 1 ఇయర్ అంటే 1 ఇయర్, 6 నెలలు అంటే 6 నెలలు అంతే. జనవరిలో అయితే 6 మంత్స్ కోర్స్ చేస్తే జూన్లో పరీక్షలు రాయాలి. 1 ఇయర్ డిగ్రీ చేరితే డిప్లొమా చేరితే వాడు మళ్ళీ డిసెంబర్లో రాయాలి. సో అది మన ఫిక్స్డ్ షెడ్యూల్. జూను డిసెంబర్ అనేది పరీక్షలు ఫిక్స్డ్ షెడ్యూల్. అన్నీ కూడా మన యూనివర్సిటీలో స్టాండర్డైజ్డ్ నామ్స్ ఫిక్స్డ్ డేట్స్ ఉంటాయి అన్నమాట. అడ్మిషను మొదటి 2 నెలలు జరుగుతాయి, తర్వాత అసైన్మెంట్ సబ్మిషన్ కూడా అంతే మన దగ్గర. ఇప్పుడు రేపు జూన్లో పరీక్షలు రాయాలంటే వాడు 30 మార్చి 31కి అసైన్మెంట్స్ ఇచ్చేయాలి. పరీక్ష ఫీజు 1 మేలో కట్టేయాలి ఆన్లైన్లో. ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే ఎవ్రీథింగ్ ఆన్లైన్. ఆన్లైన్లో మనం వాళ్ళకి పిల్లలకి మెసేజీ, తర్వాత వాళ్ళకి ఈమెయిల్ ద్వారా పంపిస్తుంటాం, నువ్వు 31లోపు అసైన్మెంట్స్ మీ స్టడీ సెంటర్లో సబ్మిట్ చేయాలి, అసైన్మెంట్ క్వశ్చన్ పేపర్స్. అడ్మిషన్ జాయిన్ అవ్వగానే మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ పంపిస్తాం, యువర్ అడ్మిషన్ ఈజ్ కన్ఫర్మ్డ్, సో ప్లీజ్ ఫాలో ది ఫాలోయింగ్ గైడ్ లైన్స్ అని చెప్పి మనం, నీ ఐడెంటిటీ కార్డు కావాలంటే ఇందులో డౌన్లోడ్ చేసుకో, నీకు మెటీరియల్ కావాలంటే ఇగ్నో ఈ కంటెంట్ యాప్ గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే నీ మెటీరియల్ వస్తుంది, లేదు నువ్వు ప్రింట్ తీసుకోవాలనుకుంటే మెటీరియల్ వచ్చేదాకా వెయిట్ చేయలేను అని అనుకుంటే మనకి ఈ గ్యాన్ క్వశ్చన్ ఉంది, అందులోకి వెళ్తే అన్ని పీడిఎఫ్లు ఉంటాయి, నీ కోర్సుకు కావాల్సిందంతా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు, లేదు మొబైల్లో పెట్టుకొని నువ్వు ఖాళీగా రైళ్ళలోనో బస్సుల్లోనో
0: ఈ బుక్ మాదిరి
1: చదువుకోవచ్చు. యాప్ ఉంది, యాప్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు స్టోర్ చేసి పెట్టుకుంటే అసలు నీకు నెట్తో పని లేకుండా నెట్ లేకపోయినా కూడా ఓపెన్ చేసి నీ మెటీరియల్ చదువుకోవచ్చు. ఆఫ్లైన్లో కూడా చదువుకోవచ్చు. 31 మార్చి అసైన్మెంట్ సబ్మిట్ చేయాలా, 1 మేలో ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలా, దానికి లింక్స్ అన్ని ఆన్లైన్ లింక్స్, స్టాండర్డ్ లింక్స్, ఎవ్రీ 6 నెలలకు మనం లింకులు మార్చాం.
0: ఓకే,
1: అది ఓపెన్ చేసినప్పుడు ఫీజు కట్టుకోవాలా, ఎగ్జామ్ ఫీజు కట్టంగానే జూన్లో పరీక్షలు ఉంటాయి, దానికి ఆటోమేటిక్గా ఆన్లైన్లో ఆల్ టికెట్ వస్తుంది, పరీక్ష కాల్ హెల్ప్ ఎగ్జామ్ రాయటం. ఇప్పుడు ఇంకోటి మీరు చెప్పినట్టు మనకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్తో పాటు ఆన్లైన్ కోర్సులు కూడా వచ్చినాయి మనకి. సో ఆన్లైన్లో కూడా చదువుకునేదానికి అవకాశం మన యూనివర్సిటీతో పాటు ఇంకా చాలా యూనివర్సిటీలు ఆన్లైన్ ద్వారా కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఆ కరోనా తర్వాత ఈ సంస్కృతి బాగా పెరిగింది, ఆన్లైన్ కోర్సుల యొక్క డిమాండ్ బాగా పెరిగింది ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు.
0: అవునులేండి, అవసరాలకు అనుగుణంగా మార్పులు అనేవి ఎప్పుడు అవసరం కాబట్టి. అయితే ఇప్పుడు మనకు ఇప్పుడు ఫారిన్ కంట్రీల్లో కానీ మనకి ఇప్పుడు 2 డిగ్రీలు కూడా ఒకేసారి చదువుకునే అవకాశం ఉంది, ఇగ్నోలో కూడా అలా చదువుకునే అవకాశం ఉంది.
1: అంటే యాక్చువల్గా 2023 జూలైలో యూజీసీ వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారు. ఏమిచ్చారంటే ఒకే క్యాండిడేటు రెగ్యులర్గా ఒక డిగ్రీ చదువుకుంటూ, మాస్టర్స్ డిగ్రీ కానీ బ్యాచిలర్ డిగ్రీ కానీ చదువుకుంటూ, ఇంకొక డిగ్రీని ఆన్లైన్ ద్వారా కానీ డిస్టెన్స్ ద్వారా కానీ చదువుకోవచ్చు. అయితే ఇప్పుడు సపోజ్ క్యాండిడేటు ఇప్పుడు బీఏ జాయిన్ అయ్యాడు, లేదా బీకామ్ జాయిన్
0: అయ్యాడు, రెగ్యులర్
1: జూలైలో జాయిన్ అయ్యాడు, కానీ జనవరిలో తీసుకోవాలి, 6 నెలల గ్యాప్తో అడ్మిషన్ తీసుకోవాలి.
0: మన ఇగ్నోలో వాళ్ళు వచ్చి
1: ఇప్పుడు మన జూలైలో చేరిన ఇప్పుడు మన దగ్గర జనవరిలో బీకామ్ కానీ బీఎస్సీ కానీ అతనికి ఏది నచ్చింది అది డిగ్రీ జాయిన్ అయ్యి 3 ఏళ్ళు కండి, అంటే 6 మంత్స్ గ్యాప్ ఉంటుంది అనమాట. అంటే ఆయన కరికులానికి అక్కడ ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉంటుంది. సో అట్లా 6 మంత్స్ గ్యాప్తో అడ్మిషను సైమల్టేనియస్గా చదువుకోవచ్చు. ఇంతకుముందు 3 ఏళ్ళు అయిపోయిన తర్వాతే మళ్ళీ 3 ఏళ్ళు చదువుకోవాలి, ఇప్పుడు అలా లేదు, 6 నెలలు గ్యాప్ తోటి వాళ్ళు 2 డిగ్రీలు కంటిన్యూగా చదువుకోవచ్చు.
0: కాబట్టి మీరు అన్నట్లు అట్లా రెగ్యులర్ కాలేజీలో ఉంటూ కూడా ఇక్కడ చదవచ్చు.
1: ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బీటెక్ చదువుతున్నారు, అతను బీటెక్, అతనికి ఏదో సివిల్ సర్వీస్ రాయాలంటది, బీఏ సోషియాలజీ ఆనర్స్ చదవాలనుకున్నా మన దగ్గర

0: వచ్చి జూలైలో అక్కడ చేరుంటే మన దగ్గర జనవరిలో తీసుకుంటే ఇక్కడ 3 ఏళ్ళు అతను బీటెక్ అయిపోయి 6 నెలల ముందే మన దగ్గర అయిపోయి
1: 2 డిగ్రీలు కూడా
0: వస్తాయి అన్నమాట. అట్లా చాలా మంది
1: నాలెడ్జ్ వస్తుంది, ఎగ్జామ్ ఈజీ.
0: ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫారెన్ వెళ్ళేదానికి ఏదైనా అక్కడ క్రెడిట్స్ దగ్గర ఈ క్రెడిట్స్ యాడ్ చేసుకోవచ్చు వాడు, ఇక్కడ ఒక 120 వచ్చేస్తాయి కదా,
1: అవి కూడా కలుపుకోవచ్చు
0: కలుపుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ అబ్బాయి సైకాలజీ కోర్సు ఎంఎస్ చేయాలనుకున్నాడు అక్కడ, వాడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాడు. ఇప్పుడు సైకాలజీలో మనకి ఎట్లా ఇటు 120 క్రెడిట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు అక్కడ మైనర్ అక్కడ బీటెక్లో వాడు సైకాలజీ చదివి ఉన్నాడు అనుకోండి, మైనర్ సబ్జెక్ట్ తీసుకొని ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఆ క్రెడిట్స్ కూడా వీడికి యాడ్ అవుతాయి. ఎంఎస్ చదవటం కూడా ఈజీ ఫారిన్లో, ఎందుకంటే హ్యూమన్ వాల్యూస్ ఎథిక్స్ అనేది ఒక పేపర్ ఇప్పుడు బీటెక్లో కూడా కామన్ పేపర్ పెట్టున్నారు, అలా కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అట్లా కొన్ని కామన్ పేపర్స్ వాళ్ళకి యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఫారిన్ వెళ్ళేదానికి ఇప్పుడు డ్యూయల్ డిగ్రీ సిస్టమ్ మన ఇండియాలో చాలా మంచిది. మన ఇగ్నోల్ అందులో ఏంటంటే మిగతా యూనివర్సిటీల కంటే కూడా మన యూనివర్సిటీలు ఏంటంటే డిస్టెన్స్లో క్రెడిట్ సిస్టమ్తో మనం డిగ్రీ ఇవ్వడం వల్ల ఫారిన్ కంట్రీ వెళ్ళేదానికి అసలు పిల్లలకి చాలా ఈజీగా ఉంది. అందువల్ల ఫారిన్ వెళ్ళాలనుకున్న పిల్లలు ఎప్పుడైనా షార్టేజ్ ఆఫ్ క్రెడిట్స్ వచ్చినప్పుడు మన దగ్గరే, మొన్న ఈ మధ్య కూడా ఒక అమ్మాయి మన దగ్గర మామూలుగా ఎంఏ బీకామ్ చదివింది, అక్కడ ఎంకామ్ ఎంఎస్ కామర్స్ చదవాలి మేనేజ్మెంట్ స్టడీస్ అంటే 16 క్రెడిట్స్ తగ్గితే డిగ్రీ అయింది కాబట్టి పీజీ డిప్లొమా ఇంటర్నేషనల్ బిజినెస్ ఆర్గనైజేషన్ అని మన దగ్గర కోర్సు పీజీ డెబ్బో అంటాం అనమాట, అది 32 క్రెడిట్స్ చేసేసింది. చేయంగానే ఇప్పుడు ఆ అమ్మాయికి ఆల్రెడీ 96 క్రెడిట్స్ ఉన్నాయి. సో ఈ 32 యాడ్ అవటంతో ఆమెకు కావాల్సిన క్రెడిట్స్తో ఇప్పుడు అక్కడ వెళ్ళిపోయి 1 ఇయర్ ఎంఎస్ జాయిన్ అయిపోయింది.
1: ఓకే,
0: సో అట్లా అడిషనల్ డిగ్రీ అయిన వాళ్ళకి ఏంటంటే పీజీ డిప్లొమా 32 క్రెడిట్స్, ఇప్పుడు అది కూడా డిప్లొమాలు కూడా మన దగ్గర 40 చేసాం ఈ ఇయర్ నుంచి, 40 క్రెడిట్స్ డిప్లొమాలు అన్నీ కూడా 40 క్రెడిట్స్ చేసాం. అంటే అన్నీ కూడా కంపల్సరీగా ఏ కోర్స్ అయినా 1 ఇయర్ ప్రోగ్రామ్ అంటే 40 క్రెడిట్స్.
1: ఓకే, ఏదైనా కూడా ఏదైనా డిప్లొమా డిగ్రీ
0: డిగ్రీ ఏదైనా
1: లేటెస్ట్గా
0: లేటెస్ట్ ఇప్పుడు 24 జనవరి నుంచి యూజీసీ నామ్స్ ప్రకారం మీరు 1 ఇయర్ చదివితే ఆ ప్రోగ్రామ్ కంపల్సరీ 40 క్రెడిట్లు ఉండాలి.
1: 40 క్రెడిట్స్ ఉండాలి, ఆ ప్రకారమే మీరు కోర్సును కూడా
0: మనం డిజైన్ చేసాం ఇప్పుడు పీజీ కానీ. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మనకి ఈ 2 ఎగ్జామ్స్ ఉండేవి, ఇప్పుడు కంపల్సరీగా యూజీసీ నామ్స్ ప్రకారం న్యూ ఎడ్యుకేషన్ దీంట్లో సెమిస్టర్ సిస్టమ్. సో ఇప్పుడు మనకి ఎవ్రీ సెమిస్టర్కి 20 క్రెడిట్లు అనమాట. సో ఇయర్కి 40 క్రెడిట్స్, ఎవ్రీ సెమిస్టర్కి 20 క్రెడిట్లు చొప్పున మనం 120 క్రెడిట్స్కి 6 సెమిస్టర్లు, అదే 8 4 ఏళ్ళు కోర్స్ అయితే 8 సెమిస్టర్లు చదువుతారు మన దగ్గర.
1: అయితే ఇప్పుడు ప్రసాద్ బాబు గారు, ముఖ్యంగా మనకి ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో మీరు అన్నట్లు యూరోప్ నేను కూడా చూసాము, అక్కడికి వెళ్తే మీరు అన్నట్లు ఫ్రెంచ్ కానీ జర్మన్ కానీ ఆ భాష రాకపోతే కొంచెం ఇబ్బంది, ఇంగ్లీష్కి అంత ప్రిఫరెన్స్ తక్కువే లండన్ వరకు. ఓకే, మరి అలాంటి పరిస్థితుల్లో మన ఇగ్నోలు ఏమైనా ఫారిన్ లాంగ్వేజ్ కోర్సెస్ ఏమైనా పెట్టినామా?
0: మనకి గత 2 సంవత్సరాలు అంటే గతంలో యాక్చువల్గా మనకు కొన్ని ఫారిన్ లాంగ్వేజ్ కోర్సులు ఉన్నాయి, గత 2 ఇయర్స్ లోపుగా మనకి దాదాపు ఒక 13 కోర్సులు సర్టిఫికేట్ డిప్లొమాలు ఈవెన్ మాస్టర్స్ కూడా ఇప్పుడు జనవరి 24 నుంచి కొన్ని కోర్సులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మామూలుగా ఏంటంటే సర్టిఫికేట్ ఉర్దూ అరబిక్ జర్మను రష్యను కొరియను జపనీస్ ఫ్రెంచి ఇవన్నీ కూడా మనకి
1: యూరోప్ ఏషియా రెండు ఖండాలు
0: అన్నింటికి పనికి 13 కోర్సులు మనం స్టార్ట్ చేసాము. వాటిల్లో కొన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి, కొన్ని డిప్లొమాలు ఉన్నాయి, కొన్నిట్లో ఇప్పుడు మాస్టర్స్ కూడా ఈ సెషన్ నుంచి ఇప్పుడు మనకి. ఇంకోటి ఏంటంటే ఎంఏ జ్యోతిష్యం కూడా రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది మన యూనివర్సిటీ. ఇండియాలో ఎవరు ఎంఏ జ్యోతిష్యం లేదు, డిస్టెన్స్లో రెగ్యులర్ కోర్సెస్ ఉన్నాయి కానీ డిస్టెన్స్లో ఎంఏ జ్యోతిష్యం ఎంఏ సాంస్క్రిట్ అనేవి డిస్టెన్స్లో లేవు.
1: ఓకే,
0: ఇప్పుడు మన యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ నుంచి ఎంఏ జ్యోతిష్యము ఎంఏ వేదిక్ స్టడీస్ ఎంఏ సాంస్క్రిట్ 3 కూడా డిస్టెన్స్లో ఆఫర్
1: చేస్తారు. జ్యోతిష్యానికి ఎలిజిబిలిటీ ఏమిటి?
0: ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఎనీ గ్రాడ్యుయేట్ విత్ ఇంట్రెస్ట్ ఇన్ జ్యోతిష్యం. అంటే ఇంట్రెస్ట్ అంటే బేసిక్స్ వాళ్ళకి ఏవో ఇప్పుడు నక్షత్రాలు చుట్టం ఇట్లా ఏదో ఉంటుంది కదా, ఆ బేసిక్స్ తెలిసి ఉంటే చాలు మనకి. వాళ్ళు యాక్చువల్గా హిందీ మీడియంలో ఉంటుంది అది, ఇంగ్లీష్ మీడియంలో కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు మన ఏరియాలో కొంతమంది హిందీ
1: దక్షిణ
0: భారతం కాబట్టి ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ఇంగ్లీష్లో కూడా ఇస్తున్నారు ఇప్పుడు. సో హిందీ ఫస్ట్ హిందీ మీడియంలో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో కూడా
1: వాళ్ళు
0: చదువుకోవచ్చు. సో జ్యోతిష్యము వేదిక్ స్టడీస్ సంస్కృతం
1: సాంస్క్రిట్ కూడా మీరు అన్నారు. ఫారిన్ లాంగ్వేజెస్
0: కూడా ఇప్పుడు మనకి 6 నెలలు సర్టిఫికేట్ కోర్సులు అయితే 6 నెలలు అండి, డిప్లొమాలు అయితే సర్టిఫికేట్ కోర్సులు అన్నింటికి ఇంటర్మీడియట్ ఎలిజిబుల్. మన దగ్గర ఏ ప్రోగ్రామ్ అయినా సర్టిఫికేట్ కోర్సులకి డిప్లొమాలకి ఇంటర్మీడియట్, ఒక డిప్లొమా అయిన జర్మన్కి మాత్రమే గ్రాడ్యుయేషన్ ఉండాలా, మిగతా అన్నిటి కూడా ఇంటర్మీడియట్ మీదే ఇస్తున్నాం. మాస్టర్ డిగ్రీ మీకు తెలిసిందే, బ్యాచిలర్ డిగ్రీ
1: ఉండాలి.
0: అయితే ఇప్పుడు బ్యాచిలర్ డిగ్రీ చదివి నేను ఎంఏ ఫ్రెంచ్ చదవాలనుకున్నాను అనుకోండి, డిప్లొమా అయిన ఫ్రెంచ్ బ్యాచిలర్ డిగ్రీతో మన దగ్గర చదివి ఉంటే డైరెక్ట్గా వాడు ఎంఏ ఫ్రెంచ్ చదవచ్చు మన దగ్గర. డిగ్రీలో చదవకపోయినా డిప్లొమా ఇన్ ఫ్రెంచ్ మన ఇగ్నోలో కానీ చేసినా లేదా ఇంకో

0: యూనివర్సిటీ ఎక్కడైనా ఒక డిప్లొమా చేసుంటే మన దగ్గర ఎంఏ ఫ్రెంచ్ డైరెక్ట్గా చదువుకోవచ్చు. అలాగే అరబిక్ స్టడీస్, ఉర్దూ ఎంఏ ఉర్దూ, వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీలో ఒక సబ్జెక్టుగా కానీ లేదా సర్టిఫికెట్ కానీ డిప్లొమా కానీ ఎక్కడన్నా చేసి మామూలు డిగ్రీ ఉన్నా కూడా ఎంఏలో అడ్మిషన్ ఇస్తూ ఉన్నాం మనం ఇప్పుడు. సో ఫ్లెక్సిబుల్ అనమాట, అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నీకు చదవగలిగిన కెపాసిటీ ఉందండి. ఈవెన్ ఇప్పుడు మన దగ్గర ఎంకామ్కి ఎక్కడైనా సరే ఇండియాలో అడ్మిషను, బీకామ్ చదివితేనే అడ్మిషన్ ఇస్తారు. కానీ మన ఇగ్నోలో ఎనీ డిగ్రీ ఎలిజిబుల్, ఎనీ గ్రాడ్యుయేట్ క్యాన్ పర్సూ ది ఎంకామ్ డిగ్రీ. నీకు ఇంట్రెస్ట్ ఉంది
1: చదివే
0: సత్తా, నేను కామర్స్ చదవగలనంటే జాయిన్ అవ్వచ్చు.
1: అవును,
0: అంతే,
1: ఇది చాలా మంచి.
0: అలాగే ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయినా, ఎక్స్క్లూడింగ్ సైన్స్ కోర్సెస్, ఆర్ట్స్ కోర్సు ఏదైనా సరే, మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సైకాలజీ కానీ, సోషియాలజీ కానీ, హిస్టరీ కానీ, ఎకనామిక్స్ కానీ, మిగతా యూనివర్సిటీలన్నీ ఏంటంటే అందులో ఒక కోర్సు డిగ్రీలో చదివి ఉండాలని ఉంటుంది. మన దగ్గర అది లేదు. ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ పర్సూ ఎనీ ప్రోగ్రామ్ ఆర్ట్స్ ఆర్ కామర్స్.
1: ఓహో,
0: ఇది ఉంది,
1: మీకు చదివే ఓపిక, ఇంట్రెస్ట్ ఉండాలి,
0: ఉండాలి,
1: అంతే బాగానే ఉంది. అయితే ఒకటి, ప్రసాద్ బాబు గారు ఒక అపోహ ఉండేది, యాక్చువల్గా అయితే ఇగ్నో చాలా స్టాండర్డ్, కంప్యూటర్ డిప్లొమాలు కానీ గతంలో చూసాము, దాన్ని పాస్ కావాలంటే కూడా ఇక్కడ ఈ ప్రాంతీయ కేంద్రాలకు వెళ్ళి కూడా చాలా మంది అనేవాళ్ళు, చాలా కష్టం.
0: ఇగ్నో అంటే
1: ఆ బుక్స్ స్టాండర్డ్ కానీ చాలా బాగుంటాయి, కానీ అయినా కూడా కొందరు ఇంతకుముందు గతంలో ఆ ఈ డిస్టెన్స్లో చదివిన వాళ్ళు ఇవన్నీ చదివితే మామూలు డిగ్రీల కన్నా తక్కువ, అలాంటివి అనే అపోహలు కొందరు డిస్కరేజ్ చేస్తున్నారు కంపెనీలు అనేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి?
0: అది మీరు చెప్పినట్టు కొంత అపోహ ఉన్నది వాస్తవమే, అది కొంతమంది గతంలో నడిచింది కూడా అలా. ఇప్పుడు 2023 జూలైలో యూజీసీ వాళ్ళు ఒక సర్క్యులర్ ఇచ్చారు,
1: యూనివర్సిటీ
0: ఇండియాలో హైయర్ ఎడ్యుకేషన్ కి రెగ్యులేటరీ బాడీ అది. సో కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కొన్ని కోర్సులు మినహా, కొన్ని కోర్సులు అంటే మెడికల్, ఇంజనీరింగ్, లా, అగ్రికల్చర్, ఫిజియో, పారామెడికల్ కోర్సెస్ ఇవి కాకుండా ఏ కోర్సులైనా మిగతావి, అంటే రెగ్యులేటరీ బాడీస్, ఇప్పుడు ఫార్మసీ ఉంది అది డిస్టెన్స్లో చదవలేరు, మెడిసిన్ డిస్టెన్స్లో చదవలేరు. సో అట్లా యూజీసీ కొన్ని కోర్సులను ఐడెంటిఫై చేసింది. ఆ కోర్సులు తప్ప మిగతా ఏ కోర్సులు అయినా సరే రెగ్యులర్లో కానీ డిస్టెన్స్లో కానీ ఆన్లైన్లో కానీ చదివితే 3 డిగ్రీలు సమానం, దీన్ని మీరు వేరియేషన్ కానీ డిఫరెన్స్ కానీ చూపించకూడదు, అన్ని డిగ్రీలు ఎక్వలెంట్, ఎవరు ఎందులో అయినా చదువుకోవచ్చు, వాళ్ళ సత్తా అది. రెగ్యులర్గా చదువుకోవాలని రెగ్యులర్గా చదువుకో, డిస్టెన్స్లో కానీ ఏ డిగ్రీ అయినా ఎక్వలెంట్, ఈవెన్ ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో చదివినా కూడా ఆ డిగ్రీ ఎక్వలెంట్ రెగ్యులర్ మోడ్,
1: అంటే
0: ఆల్ డిగ్రీస్ ఆర్ ఈక్వల్.
1: ఇప్పుడు డిస్టెన్స్కి ఆన్లైన్కి తేడా ఏమండి?
0: డిస్టెన్స్ అంటే ఏం లేదు, మనకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఏంటంటే మెటీరియల్, సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ మనం ఇస్తాం.
1: ఓకే,
0: ఆ మెటీరియల్ వీళ్ళు చదువుకొని పరీక్షలు పెన్ అండ్ పేపర్తో సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు.
1: ఓకే,
0: ఆన్లైన్ కోర్సులు ఏంటంటే 4 క్వాడ్రంట్ మోడల్ అంటారు అనమాట. అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీకు మెటీరియల్ ఆన్లైన్లోనే సాఫ్ట్ కాపీ ఉంటుంది, సాఫ్ట్ కాపీ చదువుకోవాలి. తర్వాత వీడియోలు వస్తాయి, ఎవరైతే ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో సండే సండే మనం క్లాసులు ఫేస్ టు ఫేస్ పెడతాం, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆదివారాలు నేర్చుకుంటారు. వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్, లైవ్ వీడియోస్, అంటే రికార్డెడ్ వీడియోతో పాటు లైవ్ వీడియోస్ కూడా పెడుతుంటారు, వీక్లీ వన్స్ లైవ్ లెక్చర్స్ పెడతారు. సో లైవ్ లెక్చర్స్, మెటీరియల్ ఆల్రెడీ సాఫ్ట్ కాపీ ఉంటుంది, ఏ లెసన్ ఈరోజు అవుతుందో ఆ లెసన్ సంబంధించి ఆ టీచర్ మళ్ళీ ఒక పీడిఎఫ్ మెటీరియల్ పెడతారు అందులో. అది అయిపోగానే ఈచ్ లెసన్ అవగానే వీక్లీ వన్స్ వాళ్ళకి క్విజ్ లాగా పెడతారనమాట. సో ఆన్లైన్లోనే ఉంటుంది ఈ క్విజ్లు, అసైన్మెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే వాళ్ళు సబ్మిట్ చేస్తుంటారు, ఇంక్లూడింగ్ ఫైనల్ ఎగ్జామ్ ఆన్లైన్లోనే. కొన్ని యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు డెజిగ్నేటెడ్ సెంటర్కి వెళ్ళి ఆన్లైన్లో
1: వెళ్ళి
0: అక్కడ కంప్యూటర్ సెంటర్లో ఎగ్జామ్ రాయాలి. కొన్ని యూనివర్సిటీలు వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ప్రొక్టర్డ్ కంట్రోల్ ఎగ్జామినేషన్ అనమాట, అంటే వాళ్ళు మానిటర్ చేస్తుంటారు డైరెక్ట్, వాళ్ళు ఒక యాప్ ఏదో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు, దాని ద్వారా వీళ్ళు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో అది ఆన్లైన్ మోడ్, అంటే ఆన్లైన్ మోడ్లో పెన్ను పేపర్ పెట్టి పరీక్ష రాయటం ఉండదు. ఓడిఎల్ మోడ్లో పుస్తకాలు ఇంటికి వస్తే చదువుకొని పెన్ను పేపర్తో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాయాలి. అయితే మన ఇగ్నో కూడా ఆన్లైన్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు డిస్టెన్స్ మోడ్లో 306 కోర్సులు ఆఫర్ చేస్తున్నాము, ఆన్లైన్ మోడ్ కూడా మన దగ్గర 44 కోర్సులు ఆన్లైన్ మోడ్లో కూడా ఆఫర్ చేస్తున్నాం. సో ఈ ఆన్లైన్ మోడల్కి ఇప్పుడు నేను చెప్పింది అంతా కూడా అన్ని మెటీరియల్ ఆన్లైన్, ఎగ్జామ్ ఆన్లైన్, అసైన్మెంట్స్ కూడా చేతితో రాసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. మన ఇగ్నోలు ఇంకా ఆ క్విజ్లు అవి పెట్టడం లేదు ప్రస్తుతానికి, వీళ్ళు రాసింది ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే ఆన్లైన్లోనే అవాల్యుయేట్ చేసి మార్క్స్ వేయడం జరుగుతుంది. సో మన వాళ్ళు కూడా ఇప్పుడు ఆ 4 క్వాడ్రంట్ మోడల్కి మారుతూ ఉన్నారు.
1: డాక్టర్ ప్రసాద్ బాబు గారు, మీరు ఈ ఇగ్నో కేంద్రం నూతన విద్యా విధానంలో తీసుకొచ్చిన మార్పుల గురించి వివరంగా, చాలా వివరంగా మా శ్రోతలతో పంచుకున్నందుకు

0: మీకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం సార్, మాకు ఈ అవకాశం ఇచ్చింది మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు ఇగ్నో కోర్సులు, ఉద్యోగ అవకాశాలు, ప్రాంతీయ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి ప్రసాద్ బాబు గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీజీ నాగేశ్వరరెడ్డి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరి కాసేపట్లో అభిలాష ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు.

ఆకాశవాణి డిఎఫ్ఎం అనంతపురం 101.7 మెగాహెర్ట్స్ పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:30. అభిలాష ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం. కర్నూలు రమణ రెసిడెన్సీ పందిపాడు నుంచి కోరుతున్న శ్రోతలు జస్వంత్ కృష్ణ, పార్థు, ఇక్షిత, లేఖ్య, తరుణిక, హరిణి, శ్రీకర్, కార్తీక్, శేఖర్, పవన్, కాత్యాయని, సరిత, సుమాంజలి, సంయుక్త, సింధూరి. వీరంతా కోరుతున్న పాట బాలు చిత్రం కోసం కేకే పాడిన జొన్న విత్తల గీతం, సంగీతం మణిశర్మ. వీరికోసం ఈ పాట.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: తరువాత ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూర మండల్ చిద్దుల నాగారం నుండి కోరుతున్న శ్రోతలు దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, లావణ్య కుమార్, దుర్గాప్రసాద్, కృష్ణవేణి వీరంతా కోరుతున్న పాట అడవి సింహాలు చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతానికి సంగీతం చక్రవర్తి, వీరికోసం ఈ పాట.

పుల్ల భగ్గుమంటది ఆడపిల్ల సిగ్గులంటది అజ్జి పుల్ల అంటుకుంటది ఆడపిల్ల గంటగుంటది అందమి పు

పెంచుతుంది.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి కోరుతున్న శ్రోతలు భారత్ లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, వికృత్ లోద్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వీరంతా కోరుతున్న పాట అండమాన్ అమ్మాయి చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతానికి సంగీతం కెవి మహాదేవన్. వీరికోసం ఈ పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. తర్వాత ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర. వీరంతా కోరుతున్న పాట పక్కింటి అమ్మాయి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతానికి సంగీతం చక్రవర్తి. వీరి కోసం ఈ పాట.

ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా. వీరంతా కోరుతున్న పాట అన్నదమ్ముల అనుబంధం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి సంగీతం చక్రవర్తి. వీరికోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరికై ఉత్తరం కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా పందిపాడు రమణ రెసిడెన్సీ నుంచి సుజాత, సుధా, రాగమ్మ, శమంత, శారదమ్మ, లత, సురేఖ, శంకర్రావు, జస్వంత్, కృష్ణ, పార్తు, ఇక్షిత, లేహ్య, తరుణిక, హరిణి, శ్రీకర్, కార్తీక్, శ్రీకర్, పవన్, కాత్యాయని, సరిత, సుమాంజలి, సంయుక్త, సింధూరి వీరంతా కోరుతున్న పాట అభినందన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతానికి సంగీతం ఇళయరాజా, వీరికోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో జాతీయ గణాంకాల దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అతిథి రావూరి రవికిరణ్.

0: సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: జాతీయ గణాంకాల దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు వింటారు.
3: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. జాతీయ గణాంక దినోత్సవానికి స్వాగతం. స్వతంత్రానంతర కాలంలో ఆర్థిక ప్రణాళిక గణాంకాభివృద్ది రంగాల్లో ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ చేసిన కృషికి గుర్తింపుగా ప్రతి ఏడాది జూన్ 29వ తేదీన జాతీయ గణాంకాల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దైనందిన జీవితంలో గణాంకాల వినియోగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం, విధానాలను రూపొందించడంలో గణాంకాలు ఎలా సహాయపడతాయో ప్రజలకు అవగాహన కల్పించడం, సామాజిక ఆర్థిక ప్రణాళికలో గణాంకాల పాత్ర గురించి ప్రజలకు ముఖ్యంగా యువతుల అవగాహన పెంచడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. నివేదికలు, కార్యక్రమాలు, అమలు, పర్యవేక్షణ మొదలైనవన్నీ గణాంకాల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడతాయి. సామాజిక ఆర్థిక ప్రణాళిక విధాన రూపకల్పనలో గణాంక శాస్త్రం యొక్క పాత్ర, ప్రాముఖ్యత గురించి ప్రొఫెసర్ మహల్నోబిస్ నుంచి ప్రేరణ పొందడానికి ప్రత్యేకించి యువతలో ప్రజావగాహన కల్పించడం ఈ దినోత్సవ లక్ష్యం. జాతీయ గణాంక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం అనే దానిపై మనకు వివరించేందుకు విజయవాడలోని జాతీయ నమూనా సర్వే కార్యాలయం నుంచి రావూరి కిరణ్ కుమార్ గారు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం కిరణ్ కుమార్ గారు.
4: నమస్కారం.
3: కిరణ్ కుమార్ గారు, ఈరోజు జాతీయ గణాంక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా, ఎందుకు జరుపుకుంటున్నామో దీని గురించి కొంచెం మా ప్రేక్షకులకు వివరంగా చెప్తారా?
4: భారత ప్రభుత్వము 2008 నుంచి జూన్ 29వ తారీఖున ప్రొఫెసర్ ప్రీసీ మహల్నోబిస్ జన్మదిన సందర్భంగా జాతీయ స్థాయిలో గణాంక దినోత్సవాన్ని జరపడానికి భారత ప్రభుత్వం 2008 నుంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము జూన్ 29వ తేదీన జాతీయ గణాంక దినోత్సవంగా జరపడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా యువతకు ఒక ఉత్సాహించి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఇది సహాయపడుతుందని భారత ప్రభుత్వం వారి యొక్క ముఖ్య ఉద్దేశం.
3: ప్రొఫెసర్ ప్రశాంత్ మహల్నోబిస్ జాతీయ గణాంక పితామహుడుగని పేరెన్నిగన్నారు. ఆయన గురించి, ఆయన చేసిన సేవల గురించి కూడా కొంచెం వివరిస్తారా?
4: ప్రొఫెసర్ చంద్ర మహల్నోబిస్ యొక్క తాతగారు బెంగాల్ విప్లవంకు మార్గదర్శి అయిన బ్రహ్మ సమాజ్ అనే సంస్థను స్థాపించి ఉన్నారు. ఆయన తండ్రి గారైనటువంటి ప్రబోధ చంద్ర కూడా ఈ సంస్థలో క్రియాశీలక కార్యకర్త. ఇటువంటి కుటుంబములలో పుట్టినటువంటి ప్రొఫెసర్ ప్రశాంత మహల్నోబిస్ గారు జూన్ 29వ తేదీన 1893 జన్మించారు. ఆయన 1908 స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఆ తర్వాత ప్రెసిడెన్సీ కాలేజ్ కలకత్తా నుంచి బీఎస్సీ ఆనర్స్లో భౌతిక శాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత కింగ్స్ కాలేజ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసి సీనియర్ స్కాలర్షిప్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన భారతదేశానికి వచ్చి ప్రెసిడెన్సీ కాలేజీలో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా

0: జాయిన్ అయ్యారు. కేంబ్రిడ్జ్ కాలేజీలో ఉండగా ఆయన బయోమెట్రికా అనే పత్రికా వ్యాసాన్ని పూర్తిగా అధ్యయనం చేసి గణాంక శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. గణాంక శాస్త్రంలో అనేక పరిశోధనలు జరిపి వివిధ విషయముల మీద పేపర్స్ రాయటం జరిగింది. దానిలో ముఖ్యమైనది డీ స్క్వేర్ స్టాటిస్టిక్స్. దీనినే తరువాత కాలంలో మహలనోబిస్ డిస్టెన్స్ థియరీగా పేర్కొనటం జరిగింది. రెండవ ముఖ్య విషయం ఏంటంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలో స్థాపించటం.
1: ప్రొఫెసర్ ప్రశాంత్ మహల్నోబిస్ గారు చేసిన సేవలు మన భారత ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడుతున్నాయో కూడా చెప్తారా?
0: స్వాతంత్రానంతరం మొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూకి ముఖ్య సలహాదారునిగా పనిచేస్తూ వివిధ విభాగములకు కావలసినటువంటి ఒక డేటా ప్రాముఖ్యతను వివరించడంలో భారత ప్రభుత్వం 1950లో జాతీయ నమూనా సర్వే కార్యాలయం NSSO ఏర్పాటు చేయటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం దేశమంతటా సర్వేలు చేసి డేటా సేకరించి భారత ప్రభుత్వానికి అందించడం, తద్వారా విధానపరమైన నిర్ణయములను తీసుకోవడానికి దోహదపడుతుంది. ఇదే కాకుండా పంటల ఉత్పత్తికి కావాల్సినటువంటి సమాచారం కూడా క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా సేకరించడానికి ఆయన రూపకల్పన చేసినారు.
1: ప్రశాంత్ మహల్నోబిస్ గారు సంఖ్య అనే పత్రికను కూడా స్థాపించారు. దాన్ని స్థాపించడంతో పాటు ఎడిటర్గా కూడా ఆయన వ్యవహరించారు. ఈ పత్రిక ద్వారా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారంటారు?
0: ప్రొఫెసర్ పిసి మహల్నోబిస్ గారు 1933లో సంఖ్య అనే పత్రికను స్థాపించి ఎడిటర్గా వ్యవహరించారు. ఈ పత్రిక ద్వారా భారతదేశ గణాంక శాఖ సమస్యలకు పరిష్కారములు, ప్రపంచంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సమస్యలను చర్చించి ఈ పత్రిక ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి గణాంక అధికారులకు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయ సహకారములు అందించడం జరిగింది. 1949లో ఆయనను భారత ప్రభుత్వం ఆనరీ స్టాటిస్టిక్స్ సలహాదారునిగా కూడా నియమించింది. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి సాంఘిక కార్యాలయాలు కేంద్రానికి సంబంధించినటువంటి కానీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారిని కానివ్వండి, ఆయన సూచనల మేరకు అభివృద్ధి జరగడంతో NSSO చాలా విస్తరించడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లో ఒక విభాగాన్ని స్థాపించి వారి ద్వారా కూడా డేటాను సేకరించడంలో కూడా చాలా సఫలత అయింది.
1: ఆయన సేవలను గుర్తించి దేశ విదేశాల్లో అనేక అవార్డులు కూడా లభించాయి. వాటి గురించి కూడా మా ప్రేక్షకులకు వివరిస్తారా సార్?
0: ప్రశాంత చంద్ర మౌలానబేస్ గారికి జాతీయ అంతర్జాతీయ అవార్డులు చాలా వచ్చినవి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే 1944లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు వెల్డన్ మెటల్ ద్వారా ఆయనను సత్కరించడం జరిగింది. 1945లో లండన్లో ఉన్నటువంటి ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ వాళ్ళు కూడా సత్కరించి ఆయన సేవలను కొనియాడటం జరిగింది. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హానర్ చేసి అవార్డులు ఇవ్వటం జరిగింది. 1951లో అమెరికాకు చెందినటువంటి ఫెలో ఆఫ్ ద ఎకనామిక్స్ సొసైటీ, అలాగే పాకిస్తాన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా 1952లో సత్కరించడం జరిగింది. 1954లో హానరీ ఫెలో ఆఫ్ రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ యునైటెడ్ కింగ్డమ్ సత్కరించి గౌరవించడం జరిగింది. అలాగే 1958లో సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈయనను ఒక ఫారెన్ మెంబర్గా నియమించడం, అలానే హానరీ ఫెలో ఆఫ్ కింగ్స్ జార్జ్ కేంబ్రిడ్జ్ 1959లో సత్కరించడం జరిగింది. ఇదే కాకుండా 1968లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మ విభూషణ్ అవార్డు, అలాగే శ్రీనివాస రామానుజన్ గోల్డ్ మెడల్ ఇచ్చటం కూడా గౌరవించి జరిగింది.
1: రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఆయన పాత్ర ప్రముఖంగా ఉందంటారు కదా. అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని యథాతథంగా ఆమోదించింది. దాని గురించి కూడా కొంచెం చెప్తారా?
0: రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది 1956 నుంచి 1961 మధ్యలో ఉన్నది. ఈ ప్రణాళికలో భారత ప్రభుత్వము పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యతలు ఇస్తూ బలపరిచే విధంగా అడుగులు వేయటం జరిగింది. దీనిలో భాగంగా 1948లో ఉన్నటువంటి జాతీయ ప్రణాళిక తీర్మానాన్ని మారుస్తూ 1956లో సరికొత్త పారిశ్రామిక విధి విధానాలను రూపొందించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పారిశ్రామిక రంగాన్ని విస్తరింపజేసి సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని నిర్మించడం భారత ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క రెండవ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యమైనవి ఏంటంటే జాతీయ ఉత్పత్తిని పెంచి ప్రజల జీవన ప్రమాణాలను హెచ్చించటం, అలాగే త్వరితగతిన పారిశ్రామిక రంగంలో మార్పులు మరియు విస్తరణ చేసి బలపరచటం, పారిశ్రామిక రంగాన్ని విస్తరింపజేయటం వల్ల ఉద్యోగ అవకాశాలు పెంపొందించటం, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించటం, వార్షిక ఆదాయాన్ని 5%గా సాధించటం అనేది రెండో పంచవర్ష ప్రణాళికలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాలు.
1: కిరణ్ కుమార్ గారు, 1950లో జాతీయ నమూనా సర్వే కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది కదా,

0: కూడా కొన్ని వివరాలు చెప్తారా?
1: 1950లో ప్రొఫెసర్ పిసి మహలానబీస్ గారి యొక్క రికమెండేషన్ ద్వారా భారత ప్రభుత్వం ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ను స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైనా విభాగాన్ని డిపార్ట్మెంట్ని డెవలప్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి డేటాను మెయింటైన్ చేసుకోవడానికి మనకు స్వాతంత్రానంతరం ఎలాంటి వ్యవస్థ లేదు కాబట్టి ఎన్ఎస్ఎస్ఓ ద్వారా తగిన విధానంగా సమాచారం సేకరించడానికి లార్జ్ స్కేల్ శాంపుల్ సర్వేస్ వాడటానికి అని చెప్పేసి ఎన్ఎస్ఎస్ఓ స్థాపించడం జరిగింది. అది అప్పటి భారత ప్రభుత్వం పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి గారు దాన్ని ఆమోదించి 1950లో ఎన్ఎస్ఎస్ఓ స్థాపించడంతో దేశంలో లార్జ్ స్కేల్ శాంపుల్ సర్వేస్ అనేది జరగటం అప్పటి నుంచి జరుగుతుంది. తద్వారా ఏదైనా విభాగానికి కావాల్సినటువంటి డేటా కావాలి అని అంటే అది సర్వే ద్వారా డేటా కలెక్ట్ చేసి ఆ రంగానికి డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి విధి విధానాలను ప్రణాళికను రచించడంలో ఆ యొక్క ఎన్ఎస్ఎస్ఓ కలెక్ట్ చేసినటువంటి డేటా చాలా చాలా ఇంపార్టెంట్.
0: ఎన్ఎస్ఎస్ఓ ఎలాంటి సర్వేలు నిర్వహిస్తోంది? ఈ సర్వేల వల్ల యువతకు ఏదైనా ఉపాధి కల్పించే వీలుంటుందంటారా?
1: ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అనేది దేశమంతటా దాదాపు 60 ప్రాంతీయ కార్యాలయాలు, అరౌండ్ 160 ఉప ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నవి. ఇవే కాకుండా జోనల్ ఆఫీసెస్ అనేది దేశంలో 6 చోట్ల ఉన్నవి. మా యొక్క సిబ్బంది ఏంటంటే కొన్ని సర్వేస్ భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు వివిధ రకాలమైనటువంటి సర్వేస్ కండక్ట్ చేస్తారు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే సోషో ఎకనామిక్ సర్వే, సామాజిక ఆర్థిక సర్వే. ఇది దాదాపు 1 సంవత్సరం నడుస్తుంది. ఇది మేము ఏమైతే డేటా కలెక్ట్ చేస్తామో అది డేటా ప్రాసెసింగ్, డేటా వ్యాలిడేట్ చేయడానికి అని చెప్పేసి ఈ డేటా కలకటా వెళ్తుంది అనమాట. కలకటాలో వాళ్ళు మేము కలెక్ట్ చేసినటువంటి యొక్క సమాచారాన్ని వారు వెరిఫై చేసి కరెక్ట్ గా ఉంది అని అనుకుంటే వాళ్ళు మంత్రిత్వ శాఖకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. వారు ఒక ప్రణాళికను రూపొందించడంలో ఈ యొక్క సమాచారం చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సర్వే ఏంటంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, కాలానుగత శ్రామిక శక్తి అంచనా ఉద్యోగ్యత నిరుద్యోగ్యతపై సర్వే అన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పొజిషన్ ఎలా ఉంది. ఈ యొక్క డేటా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్గా ప్రధానమంత్రి కార్యాలయం మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. అట్లాగే అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వ్యాపార మరియు సేవా రంగాల సంస్థల ఆదాయం కానీ వారి యొక్క వ్యయము విషయ సేకరణ కూడా దేశవ్యాప్తంగా సర్వే చేస్తున్నాం. అట్లాగే హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అని ఉంటుంది, గృహ వినియోగ ఖర్చులపై దేశవ్యాప్త సర్వే అన్నమాట.
0: సర్వేల ద్వారా సేకరించే గణాంకాలను ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాల్లో ఏ విధంగా వినియోగిస్తుందంటారు?
1: ఇప్పుడు సామాజిక ఆర్థిక సర్వే అనేది ఒకటి. దానివల్ల మాకు మేము ఎరైవ్ చేసేది ఏంటంటే మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అనేది అని మేము ఎరైవ్ చేస్తాం. దానికి కావాల్సినటువంటి వారికి ఆదాయం ఎంత ఉంటుంది, ఎంత ఖర్చు చేస్తున్నాడు, వారు రిసోర్సెస్ ఏంటి, ఏ రకమైన ఉద్యోగం చేస్తున్నాడు, ఏ రకంగా వాడు డబ్బు సంపాదిస్తున్నాడు, దాన్ని పెంచడానికి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఆ కుటుంబాలకి కావాల్సినటువంటి బ్యాంకు లోన్లు కానీ ఎంఎస్ఎంఈ లోన్ల ద్వారా కానీ వేరే ఆర్థిక సహాయాన్ని పెంపొందించి వారి యొక్క జీవనగతులను పెంచడానికిలో చాలా చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి సర్వీస్ అనేది.
0: ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ గారు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ కలకత్తాలో ప్రారంభించారు కదా, దీని వలన కలిగే లాభాలు ఏంటో కూడా చెప్తారా?
1: స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు కలకత్తాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఒకటి స్థాపించడం జరిగింది. ఇన్స్టిట్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ రకాలమైనటువంటి కోర్సెస్ వాటిలో ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. తద్వారా యువతకు స్టాటిస్టిక్స్లో గణాంక శాఖలో గణాంక శాస్త్రంలో అధ్యయనం చేయడానికి, దాంట్లో రీసెర్చ్ చేయడానికి కూడా కొన్ని చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలోనే కాకుండా మిగతా మెట్రో సిటీస్లో కూడా బాంబే, ఢిల్లీ, బెంగళూరు ఇలాంటి మెట్రో సిటీస్లో కూడా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ స్థాపించడం జరిగింది.
0: కిరణ్ కుమార్ గారు, ఇప్పటి వరకు మాకు చాలా సర్వేల గురించి వివరించారు కదా మా ప్రేక్షకులకి, ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏమైనా సర్వేలు ఉన్నాయంటారా?
1: ఇంకా చాలా ఉన్నాయండి. ఇవి కాకుండా ఇప్పుడు నేను చెప్పినది ఇవి కాకుండా ఇంకా అడిషనల్గా టైమ్ యూ సర్వే అనే ఒకటి మేము జనవరి 2024 నుంచి స్టార్ట్ చేసాము. అది సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది, 12 నెలల డ్యూరేషన్లో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ప్రజలు ప్రతిరోజు 24 గంటలలో ఏ యాక్టివిటీస్లో, పెయిడ్ యాక్టివిటీస్ కానీ, అన్పెయిడ్ యాక్టివిటీస్ కానీ, సోషల్ యాక్టివిటీస్ కానీ, లేజర్ టైం కానీ, స్లీపింగ్ కానీ ఎలా టైం యూజ్ చేసుకుంటారు అనే దాని మీద మేము ఈ యొక్క సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రైసెస్, కన్జ్యూమర్ ప్యాటర్న్ ఎలా ఉంది.

0: బాస్కెట్, ఇప్పుడు ఇంట్లో కావాల్సినటువంటి కన్జంప్షన్ ప్యాటర్న్ ఎలా ఉంది, అది లోయర్ క్లాసెస్లో ఎలా ఉంది, మిడిల్ క్లాస్లో ఎలా ఉంది, హైయర్ ఇన్కమ్ గ్రూప్లో ఎలా ఉంది అనేది మేము వివిధ రకాలమైన సర్వేలు కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అట్లాగే గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతాల్లో కూడా వేరువేరేగా మేము కండక్ట్ చేస్తూ ఉంటాం సర్వేస్. ఇవి కాకుండా అగ్రికల్చర్ సర్వే అనేది ఒకటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్, ప్రొఫెసర్ పిసి మాలానబీస్ గారు సజెస్ట్ చేసినటువంటి ఒక క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్, అసలు ఏరియా ఎన్యూమరేషన్ ఎలా ఉంది. సపోజ్ కృష్ణా జిల్లా ఉంది, కృష్ణా జిల్లాలో ఎంత ఏరియా ఉంది, ఏరియాలో వరి ఎంత పండిస్తున్నారు, మిగతా షుగర్ కేన్ ఎలా పండిస్తున్నారు, గ్రౌండ్ నట్ ఎలా పండిస్తున్నారు అనేది ఒక సర్వే చేస్తారన్నమాట. అట్లాగే దేశం అంతా కండక్ట్ చేస్తూ ఉంటారు. తద్వారా ఈల్డ్ ప్రొడక్షన్ ఎంత వస్తుంది ఆంధ్రప్రదేశ్లో కానీ, మిగతా పక్కనే ఉన్నటువంటి తమిళనాడు స్టేట్లో కానీ, తెలంగాణ స్టేట్లో కానీ ప్రొడక్షన్ ఎలా ఉంది. అట్లాగే నేషనల్ వైజ్ జాతీయ స్థాయిలో వరి ప్రొడక్షన్ ఎలా ఉంది, గోధుమ ప్రొడక్షన్ ఎలా ఉంది, షుగర్ కేన్ ప్రొడక్షన్ ఎలా ఉంది అనేది మేము ఇచ్చినటువంటి ఒక కండక్ట్ చేసేటటువంటి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వాళ్ళు ఎస్టిమేషన్ చేస్తూ ఉంటారు.
1: జాతీయ గణాంక దినోత్సవం గురించి ఇప్పటి వరకు రావూరి కిరణ్ కుమార్ గారు చాలా విషయాలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు కిరణ్ కుమార్ గారు.
0: నమస్కారం.
2: జాతీయ గణాంకాల దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖిని మీరిప్పటి వరకు విన్నారు. అతిథి రావూరి రవికిరణ్, పరిచయకర్త షేక్ మస్తాన్బి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం శ్రోతలు అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి వీరి కోరిక మేరకు మెరుపు కలలు చిత్రానికి హరిహరన్ సాధనా సర్గం పాడిన పాట, రచన వేటూరి.

ఆడవారి మాటలకు అర్థాలు వేరులే చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం యువన్ శంకర్ రాజా. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఏ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. వీరి కోరిక మేరకు ఈ పాట విన్నారు. తర్వాత వినబోతున్న పాట లక్ష్మీ విశాల్ విశాఖపట్నం శ్రోతలు. వీరి కోరిక మేరకు మిర్చి చిత్రానికి విజయప్రకాష్ అనిత పాడిన పాట. రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 10:30.
1: ఇప్పుడు మన ఏరియా వాళ్ళు కొంతమంది హిందీ
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి మరి కాసేపట్లో.
3: ఇటాలియన్ క్విజిన్, వెయిటర్ వేశాడు స్పిన్, 4,000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది, తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియాజ్ చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: నాణ్యతలో రాజీ లేదు,
8: ధరలో సాటి రాదు,
7: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
8: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
7: విజయ వంట నూనెలు.

10:33 దాటి 27 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.8 ఫ్రీక్వెన్సీ పై విత్యు రాజే ఆదిత్య మనమున్నాం హారివిలులో. అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ కి పేరుగాంచిన సిటీ ఏది? మరి ఎవరెవరు మెసేజెస్ చేశారు ఒక్కసారి చదివి వినిపించేస్తాను. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు, మల్లికార్జున గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా లక్ష్మీ గారు గుంటూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కాకినాడ రాజమహేంద్రవరం. అబ్దుల్ కలాం గారు పెదబరిమి నుండి మెసేజ్ చేశారు, ఎస్ కొంచెం ఆ రెండు ఊర్లు దాటిన తర్వాత ఇంకో ఊరు ఉంది అది అనమాట ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సాయితేజ చెన్నై నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల రాజు గారు మెసేజ్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో అడిగాను కేరళ కాదు. రాకేష్ గారు ముంబై నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ సాహెబ్ గారు మెసేజ్ చేస్తున్నారు ఢిల్లీ నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. దుగరాజపట్నం చెల్లప్పండి మోనిష మధురై తమిళనాడు నుంచి, దుగరాజపట్నం ఓకే చూద్దాం. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. శ్రావణి గారు నందిగామ నుంచి, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ ఆన్సర్ ఏం పంపించారు, విజయవాడ నుంచి రాధాకృష్ణ గారు మెసేజ్ చేశారా, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కుస్మ గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ సుగుణాబాయి గారు ఏలూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్కి ఆన్సర్ అంటూ వీసీ మోహన్ బొడ్డుచెర్ల గ్రామం మార్కాపురం జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎస్ మల్లికార్జున గారు, మీరు సంబంధిత అధికారికి ఆ ప్రాబ్లమ్ని కనుక తెలియజేస్తే వాళ్ళు దానిపైన యాక్షన్ తీసుకుంటారు. నెక్స్ట్ ఇంకా మరి ఈ హరివిల్లో అడిగిన క్వశ్చన్ ఏమిటి అంటే గనక, ఆంధ్రప్రదేశ్లో షిప్ బిల్డింగ్కి పేరు గాంచిన ప్రాంతం సిటీ ఏది? సో ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నం. మరి హరివెల్లులో మన మూడో ప్రశ్న ఏంటంటే, భారత్లో నేషనల్ హైవేస్ని సూపర్వైజ్ చేసే మంత్రిత్వ శాఖ ఏది? భారతదేశంలో నేషనల్ హైవేస్ని సూపర్వైజ్ చేసే మంత్రిత్వ శాఖ ఏది? తెలిస్తే గనక 8662438114కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: Red Bharti FM 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

10:43 దాటి 13 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. వీడొకడే మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి హరివిల్లులో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో నేషనల్ హైవేస్ని సూపర్వైజ్ చేసే మంత్రిత్వ శాఖ ఏది? మరి ఈ ప్రశ్నకి ఎవరెవరు సమాధానాలు పంపించారో ఒకసారి చదివి వినిపించేస్తా. మల్లికార్జున అభిరామ్ గారు కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు ఏలూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. కుస్మ గారు అంబటి నగర్ నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేశారు? రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీ గారు గుంటూరు నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. సాయితేజ గారు చెన్నై నుండి. కరెక్ట్ ఆన్సర్. మోనిషా ఇంకా చల్లపండి మధురై తమిళనాడు నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రాధాకృష్ణ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. శ్రీకుమార్ పెరుమాళ్ గారు శ్రీవాణి ఢిల్లీ నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. లక్కిరెడ్డిపల్లి మండలం అనమయ్య జిల్లా నుంచి కుర్నూతుల సునీల్ గారు లక్ష్మమ్మ గారు మెసేజ్ చేశారు. శ్రీరాములు గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వీసీ మోహన్ గారు బోడుచెర్ల గ్రామం మార్కాపురం నుంచి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. శ్రావణి గారు నందిగామ నుండి. కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి. కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ ఆదిత్య అంటూ మెసేజ్ చేస్తున్నారు కుర్నూతుల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ బెంగళూరు నుండి రమణారావు గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ సూరిబాబు గారు మెసేజ్ చేస్తున్నారు కామేశ్వరిపేట గ్రామం శ్రీకాకుళం జిల్లా నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఓరంకి నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎస్ ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. మరి ఇంకా ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇంకా హైవేస్. మరి హరివిల్లులో ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, నేషనల్ హైవేస్ మీద మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ అయితే డయల్ చేయాల్సిన నెంబర్ ఏమిటి? సో నేషనల్ హైవేస్ మీద మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అయితే డయల్ చేయాల్సిన హెల్ప్ లైన్ నెంబర్ ఏమిటి? తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662488114కి.

పది గంటల 51 నిమిషాలు దాటి 15 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ వైవిధ్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హరివీలులో. అడిగిన ప్రశ్న ఏమిటంటే, మనం నేషనల్ హైవేస్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అయితే డయల్ చేయాల్సిన హెల్ప్ లైన్ నెంబర్ ఏమిటి? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే గనక మెసేజ్ చేసేయమన్నాను 8662488144కి. మరి ఎవరెవరు మెసేజెస్ చేశారో ఒక్కసారి చదివి వినిపించేనా? చెల్లపల్లి ఇంకా మోనిషా గారు మధురై తమిళనాడు నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కుస్మా గారు అంబటి నగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. రాధాకృష్ణ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. బొడ్డు తులసిదాస్ గారు నవీపేట నిజామాబాద్ జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హెచ్బీ కాలనీ నుంచి టైలర్ రమేష్ ఇంకా వెంకట చలపతి గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మా ఆనందాల ఆకాశవాణి అంటూ మెసేజ్ చేస్తున్నారు. అనంతపురం నుంచి రాణినగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. రాజశేఖర్, సుజాత గారు, సూర్యదర్శిని ఇంకా కుటుంబ సభ్యులు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. కుర్నూతల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అనమయ్య జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మండల శ్రీరాములు గారు, లక్ష్మమ్మ గారు మెసేజ్ చేస్తున్నారు అనమయ్య జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. ఎడ్లపల్లి శ్రీనివాసరావు గారు, నీరజా గారు మెసేజ్ చేస్తున్నారు అమీన్పూర్ హైదరాబాద్ నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అండి. కర్ణాటక గిళ్ళే సుగురు గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు నరసింహ గారు ఇంకా కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా. ఎస్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. సూర్యప్రకాష్ గారు పెనుగొండ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. విసీ మోహన్ గారు బొడ్డుచెర్ల గ్రామం మార్కాపురం జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు కామేశ్వరిపేట గ్రామం శ్రీకాకుళం నుండి మెసేజ్ చేస్తున్నారు కళ్యాణి గారు, సూరిబాబు గారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ మెసేజ్ చేశారు. రాంగ్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి 1033 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన

విషయం కూడా ఇంకొకటి ఉందన్నమాట. అంటే ఇక్కడ పిఎం రాహత్ స్కీమ్ అనేది ఉంటుంది. సో రహదారులపైన వెళ్ళినప్పుడు అక్కడక్కడ యాక్సిడెంట్స్ కనిపిస్తే వెంటనే మనం హెల్ప్ లైన్ నెంబర్ ఏం చేయాలి అంటే కనుక 1033కి కాల్ చేసి ఇక్కడ ఉన్న పరిస్థితిని మనం నివేదించాలన్నమాట. అండ్ అలాగే అక్కడ యాక్సిడెంట్స్లో ఎవరైనా ప్రమాదవశాత్తు దానికి సంబంధించిన యాక్సిడెంట్కి గురైతే ఆ క్షతగాత్రులను దగ్గరలోని హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స అందించేందుకు ప్రవేశపెట్టిన పథకమే పిఎం రాహత్. సో ఈ పిఎం రాహత్ పథకాన్ని 13 ఫిబ్రవరి 2026న ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. సో హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజు నుంచి 7 రోజుల పాటు ఆ యాక్సిడెంట్లో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. అలాగే ట్రీట్మెంట్కి సంబంధించిన కవరేజ్ని కూడా మొత్తం అందించడం జరుగుతుందన్నమాట. సో ఈ పిఎం రాహత్ స్కీమ్ గురించి అండ్ అలాగే మనం ఎప్పుడైనా సరే ఒక రహదారి పైన ప్రయాణిస్తున్నప్పుడు ఈ హెల్ప్ లైన్ నెంబర్ 1033 గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మరైతే ఈ హరివెల్లులో ఇంకా క్వశ్చన్స్ దాంతోపాటు ఎన్నో సమాచారం కూడా తెలుసుకున్నా కదా. ఇవి ఈనాటి సంగతులు విశేషాలు. మరిన్ని సంగతులు కబుర్లు విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే హ్యాపీ. విత్ దిస్ యువర్ రాజే ఈస్ ఆదిత్య ఈస్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరైతే ఇప్పుడు లాస్ట్లో హరివెల్లులో ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది మారక్కార్ మూవీ నుంచి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సచివాలయంలో ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం రాజధాని పనులపై సీఆర్డీఏ అధికారులు నిర్మాణ సంస్థలతో సమావేశం కానున్నారు. ఎరువులు విత్తనాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను తమ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామిని ఈరోజు మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సమకాలీన సామాజిక రాజకీయ పాలనాపరమైన అంశాలపై అవగాహన ఉండి తెలుగు ఆంగ్ల భాషల్లో రాయగలిగి కంటెంట్ రూపొందించాలని ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించాలని జనసేన పార్టీ నిర్ణయిస్తూ ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నిన్న ఒక ప్రకటన జారీ చేసింది. కంటెంట్ రైటర్స్ ఎంపిక కోసం దరఖాస్తులను జులై 5వ తేదీ నాటికి సెంట్రల్ ఆపరేషన్ ఎట్ జనసేన పార్టీ ఓఆర్జీకి మెయిల్ చేయాలని తెలిపింది. వర్షాకాలంలో వైరల్ జ్వరాలు తదితర సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించేందుకు అన్ని జిల్లాలు ముందస్తు కార్యాచరణ చేపట్టాలని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు జిల్లా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలను ఆయన నిన్న సమీక్షించారు. వాతావరణ మార్పుల భారం దక్షిణార్ధ గోళంపై ముఖ్యంగా ద్వీప దేశాలపై పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సీషెల్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నిన్న ఆ దేశ నేషనల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ తెలిపారు. భారత రాష్టపతి పర్యటన జరగనున్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండరని ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఈ వారానికి తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజు స్వల్ప నష్టాలతో మొదలైన సెన్సెక్స్ వెంటనే లాభాల్లోకి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ నష్టాల బాట పట్టింది. సెన్సెక్స్ 30 పాయింట్ల నష్టంతో 77,070 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ ప్రస్తుతం 16 పాయింట్ల లాభంతో 24,072 వద్ద కదలాడుతోంది. భారత్ ఐర్లాండ్ల మధ్య నిన్న రాత్రి ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మైదానంలో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో భారత్ ఓటమి పాలయ్యింది. ఈ రోజు కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ 3:12 గంటలకు వింటారు.

టాలీవుడ్ లో ఎంత మంది హీరోస్ ఉన్నా, ఎంత మంది సూపర్ స్టార్స్ ఉన్నా, ఈ హీరోకున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్. ఆ హీరో హిట్ గానీ ఫ్లాప్ గానీ ఇలాంటి వాటితో అసలు సంబంధం లేదు ఫ్యాన్స్ కి. స్క్రీన్ మీద ఆయన కనిపిస్తే చాలు, సినిమా హిట్ కాకపోతే దానికి డబుల్ ఉత్సాహంతో నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేయడం ఆయన ఫ్యాన్స్ కు మాత్రమే సాధ్యం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాకి ముందు దాదాపు 7 సంవత్సరాల పాటు, అంటే 7 ఇయర్స్గా హిట్స్ లేకపోయినా కూడా ఆయనకున్న క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. మరి విషయం ఏంటంటే 2008లో కలెక్షన్ల సునామీ సృష్టించిన ఆ సినిమా కబుర్లో ఈరోజు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇప్పుడైతే మీకోసం ఓజీ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

ఇస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఖుషీ సినిమా తర్వాత చాలా రోజులు ఒక్క హిట్ కూడా లేదు. భారీ అంచనాలతో వచ్చిన జానీ, గుడుంబశంకర్, బాలు, బంగారం, అన్నవరం అనుకున్న అంచనాలను అందుకోలేకపోయాయి. మరి అలాంటి టైంలో వచ్చిన సినిమా జల్సా. ఈ సినిమా సృష్టించిన సునామీలో ఎన్నో రికార్డులు గల్లంతైపోయాయి అన్నమాట. సో మరి మనం మాట్లాడుకోబోయే సినిమా జల్సా. తన మార్క్ పంచ్లతో, ప్రాసలతో, సినిమా మాటలకు అందాన్ని, గౌరవాన్ని తీసుకొచ్చారు త్రివిక్రమ్. రచయితగా ఆయన కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత మాటలు రాసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాలు సాధించాయి. దీంతో మాటల మాంత్రికుడిగా ఆయనకు బిరదొచ్చేసింది. ఖుషీ సినిమా తర్వాత, అంటే అప్పటి వరకు కూడా, కళ్యాణ్ మూవీస్లో మాటలే ప్రధాన బలం. మహేష్ బాబుతో యాక్షన్ మూవీ అతడు తర్వాత బంగారం సినిమా షూటింగ్ టైంలో పవన్ కళ్యాణ్ను కలిశారు త్రివిక్రమ్. ముందుగా సంజయ్ సాహు క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయనకు బాగా నచ్చి పూర్తి కథ రెడీ చేయమని త్రివిక్రమ్కు చెప్పారట. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఖుషీ మూవీ నుంచి ఉదిత్ నారాయణ్, కవిత సుబ్రహ్మణ్యం పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తోంది మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: विद भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఇలియానాను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. మరి సెకండ్ హీరోయిన్ పార్వతి మల్టీ.

బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. సో గెస్ట్ రోల్ కోసం కమలిని ముఖర్జీని తీసుకున్నారు, మిగతా క్యారెక్టర్స్ కోసం అలీ, తనికెళ్లభరణి, శివాజీ, ఉత్తేజ్లను తీసుకున్నారు. మరి అడవిలో పాట ప్రతి ఒక్కరికి గుర్తుంది కదా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కాలం నుంచి వచ్చినటువంటి అద్భుతమైన పాట అది. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్లకు డిఎస్పీతో ఎలాంటి మ్యూజిక్ రాబట్టుకోవాలో బాగా తెలుసు. మరి పాటల కోసం ఎక్కడికో వెళ్లకుండా మొత్తం మన భారత్లోనే సినిమా పూర్తి చేసేశారు. గాల్లో తేలినట్టుందే ఈ ఒక్క పాట కోసం కోటి రూపాయలతో సెట్ వేశారనమాట. అప్పట్లో ఇది ఒక సెన్సేషన్. అండ్ ఆడియో రిలీజ్కి ముందే మూడు పాటలు నెట్లో లీక్ అవ్వడం, అది కూడా చార్ట్ బస్టర్ అవ్వటం జరిగింది. అండ్ దేవిశ్రీ ప్రసాద్ పాటలు దుమ్ము దులిపేశాయి అంతే. అప్పటి వరకు దేవి మ్యూజిక్ ఒక లెక్క, జల్సా నుంచి మరో లెక్క అన్నట్టుంటాయి. రీరికార్డింగ్లో సరికొత్త దేవిని చూస్తాం. ముఖ్యంగా విలన్ ఎలివేషన్ సీన్స్లో దేవిశ్రీ ఇచ్చినటువంటి బీజిఎం అద్భుతంగా ఉంటుందన్నమాట. జస్ట్ వావ్ అంతే. సో ఇంకా మాట్లాడుకుందాం బోల్డెన్ విషయాలు. బిఫోర్ దట్ జల్సా మూవీ నుంచి టిపు, గోపికా పూర్ణిమ పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 11:30.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
2: ఇవ్వడం కూడా జల్సాతోనే స్టార్ట్ అయింది. అండ్ 12 ఇయర్స్ తర్వాత బాలీవుడ్ స్టార్ సింగర్ బాబా సైగల్ను టాలీవుడ్కు తీసుకొచ్చిన సినిమా ఇది. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి గారి రిక్షావుడు సినిమాలో రుప్పుతేర మస్తాన పాట పాడారు బాబా. మరి విడుదలకు ముందే ఎన్నో విశేషాలు సొంతం చేసుకుంది జల్సా. మాట్లాడుకుందాం ఇంకా బోల్డ్ అన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. తీన్ మార్ మూవీ నుంచి హేమచంద్ర, శ్రావణ భార్గవి పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

జల్సా మూవీ నుంచి బాబా సెహగల్ రీటా పాడిన సిరివెన్నెల గీతం విన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో 11 hours 41 minutes 38 seconds లో ఉంది. వివి క్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

ఏప్రిల్ 2, 2008లో వరల్డ్ వైడ్గా 1000 స్క్రీన్స్లో రిలీజ్ అయిన మొట్టమొదటి తెలుగు సినిమా జల్సా. ఖుషీ తర్వాత 7 ఇయర్స్ ఒక్క హిట్ అంటూ వెయిట్ చేసి చూసిన ఫ్యాన్స్కు జల్సా పండుగ తెచ్చింది. మరి ఈ సినిమాలో కామెడీ హైలైట్ అండి. బ్రహ్మానందం గారి కామెడీ అయితే పీక్స్లో ఉంటుంది. సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం మధ్య జరిగే కామెడీ సీన్స్ ఇప్పటికీ చూస్తే అసలు నవ్వని వాళ్ళంటూ ఉండరనమాట. అండ్ పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య సీన్స్ అయితే బద్రీకి మించుంటాయి. రికార్డుల పరంగా జల్సా సునామీ సృష్టించింది. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద టాప్ లిస్ట్లో నిలబడిన తొలి తెలుగు సినిమా జల్సా. అండ్ బ్రహ్మానందం గారి కామెడీ అసలు ఏ రేంజ్లో ఉంటుందంటే ఆ పాల ప్యాకెట్ల సీన్ కానీ, షర్ట్లో డబ్బులు పెట్టింది కానీ, కొడుతున్నారమ్మా అని చెప్పే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందంటే ఇప్పటికే అలా గుర్తుండిపోయింది కదా. 10 రూపాయలిచ్చి 1000 అనటం, చిల్లరేదిరా అని అడగటం, అక్కడ బ్రహ్మీ గారి ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ నటన కానీ అతి అద్భుతం అని చెప్పాలి. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ జానీ చిత్రం నుంచి కేకే ఉషా పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

ఓవర్ ఇంకొక బలం అని చెప్పాలి. అండ్ సినిమాలో పవన్ ఫ్లాష్ బ్యాక్ కూడా అడిషనల్ అట్రాక్షన్ అనమాట. అండ్ సంజయ్ సాహుగా పవన్ జీవించేశారు. పార్వతీ మెల్టన్, కమల్నీ ముఖర్జీ ఉన్న కాసేపు కూడా సూపర్ గా ఉంటుంది. ప్రతి సీన్ లో త్రివిక్రమ్ తన మ్యాజిక్ చూపించారు, మాటలతో మాయ చేశారు. యుద్ధంలో గెలవడం అంటే శత్రువును ఓడించడమే కానీ చంపడం కాదు అంటూ త్రివిక్రమ్ చెప్పిన ఫిలాసఫీ కూడా బాగానే వర్కౌట్ అయింది. విలన్ను ఒక్కసారి కూడా కొట్టకుండా, రక్తపు చుక్క రాకుండా చంపే క్లైమాక్స్ కూడా అద్భుతం అని చెప్పాలి. ఇన్ని అద్భుతాలున్నాయి కాబట్టి జల్సా రికార్డుల సునామీ సృష్టించింది. ఇవి మరి ఈనాటి సినిమా కబుర్లు. రైట్ నౌ మీకోసం జల్సా మూవీ నుంచి బెన్నీ ప్రియా పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో పవన్ ఇలియానా మధ్య సీన్స్ గానీ, పవన్ బ్రహ్మానందం ఎపిసోడ్స్ కానీ అన్ని కూడా ఒక మాటలో చెప్పాలంటే అదిరిపోతాయి అన్నమాట. సో మరోవైపు ప్రకాష్ రాజ్ కామెడీ సీన్స్ కూడా సినిమాకు ప్రాణం. మహేష్ బాబు వాయిస్

వార్తల అనంతరం చిత్రగీతాలు తిరిగి వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలకు వస్తోంది. ఇప్పుడు వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే వింటారు.

0: at Los Angeles in the United States. Stephen Estakio of Canada scored the goal in the second minute of second half stoppage time. And with that, we end this news bulletin.
1: ఇక్కడే చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎలాంటి శ్రమ లేకుండా డబ్బులైతే మాత్రం అంత ఈజీగా రావు కదా. ఈజీ మనీకి అలవాటు పడితే చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. సో రోజు కూడా ఏదో ఒక విషయంపై ఆలోచన, అవగాహన అనేది పెంచుకుంటూ ఉండాలి. అవేంటో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. ఇప్పుడైతే మీకోసం పడిపడి లేచే మనసు చిత్రానికి అర్మాన్ మాలిక్, సింధూరి విశాల్ పాడినటువంటి కృష్ణకాంత్ గీతం వస్తుంది విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

भारती FM 101.3। ఏదో ఒక విషయంపై అవగాహన ఆలోచన పెంచుకుంటూ ఉండాలి అన్నాను. అండ్ అలాగే గెయినింగ్ నాలెడ్జ్ అంటే జ్ఞానం సంపాదించుకోవడం కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఎలాంటి కొన్ని మిస్టేక్స్ చేయకుండా మనం ఎలా ఫ్యూచర్ లో ముందుకెళ్లాలి అండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం.

0: ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం ఏంటంటేనండి, మీరు ఫలానా విధంగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, అండ్ ఆ విషయంలో మీకు పెద్దగా అవగాహన లేదు. మరి అప్పుడు దాని గురించి ఫస్ట్ తెలుసుకోవాలి కదా. తెలిసిన సోర్స్ల ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. నాట్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్స్, మీరు నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలి అంటే రోజు కనీసం ఒక 20 మినిట్స్ అయినా సరే ఏదో ఒకటి చదవడం కోసం మీరు టైం అయితే కేటాయించాలి. దీనివల్ల లోక జ్ఞానం పెరుగుతుంది, ఆటోమేటిక్గా మీకు క్రమశిక్షణ అలవాటు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 12:15.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: 101.3
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
6: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
4: మమ్మీ నేను
6: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

12:22:12 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. అయితే ఎక్కడ ఖర్చు పెడుతున్నామో తెలిస్తే ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనే విషయం మనకు అర్థం అవుతుంది అనమాట. అంటే వేస్ట్ఫుల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, వాటిని మనం తగ్గించుకోవచ్చు. అదే అమౌంట్ని మనం ఇంకో రకంగా కూడా వాడుకోవచ్చు, లైక్ సేవింగ్స్ రూపంలో వాటిని డైవర్ట్ చేయొచ్చు కదా. అండ్ ఖర్చులను ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది. ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నమాట. ఎంతసేపు ఖర్చుల గురించి మాత్రమే కాదు, ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్ వీటి గురించి కూడా కాస్త కూస్త ఆలోచిస్తూ ఉండాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ బాగుంటాయి అనే దాని మీద అవగాహన ఉండాలన్నమాట. సో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకున్నా కూడా అవి గ్రాడ్యువల్గా పెరిగి ఏదో ఒక టైంకి మన చేతికి అంది వస్తాయి. ఈ విషయంలో చాలామంది ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి తప్పులు చేస్తూ ఉంటారు. అలా కాకుండా చిన్న పెట్టుబడులు పెట్టి వాటి నుంచి రిటర్న్స్ పొందే మార్గాన్ని చూసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఫైనాన్షియల్ సెక్యూరిటీ రావడమే కాకుండా మనపై మనకు నమ్మకం అనేది కలుగుతుంది. సో అది మ్యాటర్ అన్నమాట. మాట్లాడుకుందాం ఇంకా వరల్డ్ అనే విషయాలు. బిఫోర్ దట్ మీకోసం నేను భరత్ అని నేను చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ తర్వాత న్యూస్ ఉంటాయి. న్యూస్ తర్వాత మళ్ళీ మనం మీకు తెలిసిన వరల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాం. ఆండ్రియా పాడినటువంటి రామజోగ శాస్త్రి గీతం వస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
1: సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహార ఉత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాస్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16వ సదస్సులో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, మెదడు అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్వాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోంబేస్డ్ న్యూబార్న్ కేర్, హోంబేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజ ఆధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెషల్స్ పర్యటనలో భాగంగా 3వ రోజైన ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషల్స్ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయకర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ప్రవాస భారతీయులతో కూడా సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం పీస్ పార్క్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నివాళులర్పిస్తారు. అంతకుముందు సెషల్స్ స్వాతంత్ర్యం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన మోదీ ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా నిలిచారు. గుజరాత్లో ప్రాతీయాకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ ఈవేళ వడోదరలోని జీఎస్ఎఫ్సి విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవియాలతో పాటు రాష్ట ప్రభుత్వంలో కీలక మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. 2 రోజుల సదస్సులో భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2026 రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు సిబ్బందికి రాష్ట్రపతి ఈ శౌర్య పురస్కారాలను అందజేస్తారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది ప్రదర్శించిన అసాధారణమైన ధైర్య సాహసాల గుర్తింపుగా ఈ అవార్డులు అందజేస్తారు. జమ్మూకాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు, దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లు, విదేశీ ముప్పులకు వ్యతిరేకంగా భారత్ కొనసాగిస్తున్న పోరాటాన్ని ఈ పురస్కారాలు ప్రతిబింబిస్తాయి. వీటితో పాటు విమానయానం, సముద్ర ఆపరేషన్లు, మానవతావాద సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాలను కూడా అవి గుర్తిస్తాయి. ఈ నెల 8వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొన్ని శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు అందిన విరాళాల్లో ఆర్థిక అక్రమాలు జరిగినట్లుగా ఆరోపిస్తూ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీం

సుప్రీంకోర్టు ఈవేళ నిరాకరించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ షీల్ నాగూలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ఎందుకు అత్యవసరంగా విచారించాలో, దాని అవసరం ఏంటని ప్రశ్నించింది. అలాగే వేసవి సెలవుల అనంతరం కోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత పిటిషన్ను విచారణకు లిస్టు చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. జన విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం 2026 ద్వారా 2009 లీగల్ మెట్రాలజీ చట్టం కింద ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్ నోటీస్ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం విధానపరమైన లేదా నియంత్రణపరమైన తప్పులు మొదటిసారి చేసిన వ్యాపార సంస్థలకు వారిపై శిక్షార్హమైన చర్యలు ప్రారంభించడానికి ముందే ఆ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తారు. వినియోగదారుల రక్షణను కొనసాగిస్తూనే స్వచ్ఛంద నిబంధనల అమలును ప్రోత్సహించడం, అనవసరమైన కోర్టు కేసులు తగ్గించడం, నమ్మకమైన నియంత్రణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంపొందించడం ఈ సంస్కరణ ముఖ్య లక్ష్యమని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర అభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిరమైన వృద్ధిని చేకూరుస్తుందని ఆయన అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పర్భణిలోని వసంతరావు నాయక్ మరాఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ టెక్నాలజీ కాలేజీలో మాట్లాడుతూ చెప్పారు. అక్కడ కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని చిరాగ్ పాస్వాన్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ను బలోపేతం చేయడానికి భారతీయ ఆహారోత్పత్తులు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని మంత్రి అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరింతగా అవలంబించాలని పాస్వాన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక్క భారతీయ ఆహారోత్పత్తి అయినా ప్రతి డైనింగ్ టేబుల్పై స్థానం సంపాదించుకునేలాగా మన దేశం గ్లోబల్ ఫుడ్ బాస్కెట్గా ఎదగాలని ఆయన అన్నారు. ఒడిశాలోని పూరి తీర్థక్షేత్రంలో పవిత్రమైన దేవస్నాన జాతర ప్రారంభమైంది. శ్రీ జగన్నాథ ఆలయంలో సంప్రదాయ వైభవంతో జరుగుతుండటంతో ఈ ఉదయం లక్షలాది మంది భక్తులు పూరి నగరానికి తరలివచ్చారు. వైదిక మంత్రోచ్చారణలు, శంఖనాదాలు, భక్తి సంగీతం నడుమ దేవతామూర్తులను ఊరేగింపుగా స్నానవేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆలయంలోని పవిత్రమైన సువర్ణ బావి నుంచి తీసిన 108 కుండల సుగంధ జలాలతో స్వామివార్లకు పవిత్ర స్నానోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వార్షికాచారం ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్రకు ఒక ముఖ్యమైన ముందస్తు ఘట్టంగా భావిస్తారు. జమ్మూకాశ్మీర్లో 3 ప్రారంభం కానున్న వార్షిక శ్రీ అమర్నాథ్ జీ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ యాత్ర అధికారికంగా ప్రారంభం కావడానికి ముందు భద్రతా ఏర్పాట్లు, కాన్వాయ్ల కదలికలు మొత్తం సన్నద్ధతను అంచనా వేయడానికి ఈరోజు పూర్తి స్థాయి డ్రై ట్రయల్ రన్ నిర్వహించినట్లు ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేశారు. వెనిజువేలాలో బుధవారం నాడు సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1450 పెరిగిందని వెనిజువేలా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్స్ తెలియజేశారు. తీవ్రమైన 2 భూకంపాల తర్వాత వెనిజులాలో 430 తేలికపాటు నుంచి ఒక మోస్తరు ఆఫ్టర్ షాక్స్ నమోదైనట్లు కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. హ్యూస్టన్లో 4 జరిగే తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్ లేదా మొరాకోతో తలపడుతుంది. 19 జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు నాకౌట్ దశ ఆరంభం. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో నిన్న జరిగిన FIH హాకీ ప్రో లీగ్ రివర్స్ మ్యాచ్ నిర్ణీత సమయంలో 0-0 డ్రాగా ముగియడంతో పెనల్టీ షూటౌట్లో భారత్ 3-2 తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. హాకీ ప్రపంచకప్కు ముందు భారత్కు ఇదే చివరి FIH హాకీ ప్రో లీగ్ మ్యాచ్ కావడం విశేషం. విశేషాలు మరొకసారి.
3 సంవత్సరాల లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమం

కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహార ఉత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: Jyoti FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి మళ్ళీ మనం కంటిన్యూ చేసేస్తున్నాం. అండ్ యాక్చువల్గా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి, అండ్ అలాగే ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అనమాట. దీనికి సంబంధించిన ఇంకొక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, 12 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్, మన కేంద్ర ప్రభుత్వం మనకి అద్భుతమైన విజయాలని అంటే అద్భుతమైన పథకాలను తెచ్చిపెట్టింది, ఎన్నో కార్యక్రమాలని రూపొందించింది కదా. సో దీనికి సంబంధించి ఏంటంటే, రిటైర్మెంట్ తర్వాత కూడా మనకి మనీ అందుతూ అంటే పెన్షన్ లాగా పెన్షన్ అందుతూ హ్యాపీగా లైఫ్ గడపాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ ఉంటారు కదా. మరి అలాంటి సీనియర్ సిటిజన్స్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మన కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్స్లో ప్రతి నెల దాదాపు 20,000 వరకు డబ్బు సంపాదించుకోవచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం నిన్ను కోరి చిత్రానికి కార్తీక్ చిన్మయి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది గోపీ సుందర్ మ్యూజిక్లో. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఫైట్ సాంగ్ విన్న తర్వాత 12 hours 46 minutes 40 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఇతర పథకాలతో అంటే వాటితో పోలిస్తే ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో వడ్డీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మరి ఈ పథకం కింద ప్రస్తుతం 8.2% వడ్డీ ఇస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ప్రభుత్వ అధిక ఆధారిత అంటే ప్రభుత్వ ఆధారిత పథకం కాబట్టి సేఫ్టీ విషయంలో అసలు మనం భయపడాల్సిన పనే లేదు. సో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్లో చేరాలి అంటే సమీప పోస్ట్ ఆఫీస్ లేదంటే బ్యాంక్ని సంప్రదించాలి. ఇక్కడ మనం ఈ అకౌంట్ ఓపెన్ చేయాలన్నమాట. అకౌంట్ ఓపెన్ చేసి డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన వాళ్ళైతే గనక 55 ఏళ్లకే ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. ఇండియన్ డిఫెన్స్ సర్వీస్లో పనిచేసి పదవీ విరమణ పొందిన వాళ్ళైతే గనక 50 ఏళ్లకే ఈ పథకంలో చేరొచ్చు. అర్థమైంది కదా? అయితే భారతీయులు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. ఎన్ఆర్ఐలకు అవకాశం లేదు. అయితే కనీస పెట్టుబడి 1000 రూపాయల నుంచి కూడా ఈ పథకంలో స్టార్ట్ చేయొచ్చు అనమాట. మ్యాక్సిమం 30 లక్షల వరకు పొదుపు చేయొచ్చు. ఒక్కొక్కళ్ళు ఎన్ని ఖాతాలైనా తెరవచ్చు. కానీ అన్నింటిలో కలిపి గరిష్టం అంటే మ్యాక్సిమం పెట్టుబడి వచ్చేటప్పటికి 30 లక్షలకి మించకూడదు. 5 ఏళ్ల వరకు ఈ పథకాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. 5 సంవత్సరాల కాలపరిమితి పూర్తయిన తర్వాత ఇంకొక 3 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మెచ్యూరిటీ తర్వాత ఖాతాదారు తమ మొత్తం సొమ్మును ఉపసంహరించుకోవడానికి అంటే విత్డ్రాయల్ చేసుకోవడానికి మొత్తం తీసుకోవాలి అంటే గనక విత్డ్రాయల్ ఫామ్తో పాటు పాస్బుక్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ పథకంలో వడ్డీ నెలకు ఒకసారి కాకుండా 3 మంత్స్కు ఒకసారి ఇస్తారు. అండ్ తక్కువ డబ్బు డిపాజిట్ చేసిన వాళ్ళకంటే కూడా ఎక్కువ డబ్బు డిపాజిట్ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా అంటే 10,000 డిపాజిట్ చేస్తే 3 నెలలకి 205 రూపాయలు అంటే సంవత్సరానికి 820 రూపాయలు కదా, ఇలా వడ్డీ వస్తుంది. అంటే 5 ఏళ్లలో ఈ 10,000 పెట్టుబడికి ఎక్స్ట్రా 4,000 మనకు వస్తుంది అనమాట. అండ్ అలాగే 30 లక్షలు పొదుపు చేస్తే అంటే ఎక్కువ అమౌంట్ పొదుపు చేస్తే ఏంటంటే 3 నెలలకు ఒకసారి దాదాపు 60,000 ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే నెలకు

20,000 సంపాదించొచ్చు అనమాట. దీని ప్రకారం 5 ఏళ్లలో కేవలం వడ్డీ రూపంలోనే దాదాపు 12 లక్షల దాకా ఆదాయాన్ని పొందొచ్చు కదా. సో మరి ఇలా స్మార్ట్గా ఆలోచించి చక్కగా ఫ్యూచర్ని హ్యాపీగా ఉండాలి అంటే ఇలాంటి ప్రభుత్వ పథకాలతోటి మనం సేఫ్గా ఉండొచ్చు అనమాట. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో ఇలా మనం పొదుపు చేసుకుంటే అంటే ఆ ఏజ్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది మ్యాటర్ అయితే

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో ఇలా మనం పొదుపు చేసుకుంటే, అంటే ఆ ఏజ్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది మ్యాటర్ అయితే 12:49:55 ఉంది వీబీ క్లాక్. మరి మీకు తెలిసా ప్రోగ్రాంలో రైట్ నౌ మీకోసం వినయ విధేయ రామ ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అండ్ రెనైన రెడ్డి పాడినటువంటి శ్రీమణి గీతం ప్లే చేస్తున్నాను డిఎస్పీ మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: న్యూస్ హెడ్లైన్స్
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్తో కేసుమా. పెట్టుబడుల గ్రౌండింగ్పై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రతి 15 రోజులకొకసారి ఆయా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్తే చియాంగ్తో మంత్రి లోకేష్ ఈరోజు భేటీ అయ్యారు. పొగాకు వేలం కేంద్రాల్లో లోబిడుకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి ఈరోజు సందర్శించి వేలం నిర్వహణ తీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎరువులు విత్తనాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామిని ఈరోజు మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి రైతు ఏపీఏఐఎంఎస్ 2.0లో పంట నమోదు చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. భీమవరంలో అధికారులతో కలెక్టర్ నాగరాణి ఈరోజు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ దిశగా తీసుకువెళ్తూ రైతులకు వేగవంతమైన పారదర్శకమైన సేవలు అందించేందుకు ఏపీఏఐఎంఎస్ 2.0ను అమలు చేస్తోందని అన్నారు. మానవాళికి ఆకలి తీర్చే చల్లని తల్లి భూమాత అని, వ్యవసాయ పనులు ప్రారంభం రోజు భూమాతను పూజించే సంస్కృతి సాంప్రదాయం అనాది నుండి మనకు వస్తున్నాయని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. జిల్లాలోని లావేరు మండల కేంద్రంలో ఏరువాక పూర్ణిమ కార్యక్రమాన్ని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు, హెచ్ఎల్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావులతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. నోవోటల్ హోటల్లో జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు అన్నారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో శాప్ నిధులతో నూతనంగా నిర్మించిన బాక్సింగ్ అకాడమీ శిక్షణా కేంద్రంను శాప్ చైర్మన్ ఈరోజు ప్రారంభించారు. ఏపీ ఈఏపీ సెట్ 2026 ఫలితాలు రేపు విడుదల కానున్నాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో వీటిని విడుదల చేస్తారని ఈఏపీ సెట్ చైర్మన్ సిఆర్కే ప్రసాద్ నిన్న తెలిపారు. ఈరోజు కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వివిధ భారత ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: विविध भारती FM 101.3।
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

వైకుంఠపురంలో ఇజితుడు నుంచి అనురాగ్ కుల్కర్ణి మంగ్లీ పాడినటువంటి శ్యామ్ కాసర్ల గీతం విన్నారు. తమన్ మ్యూజిక్ లో 1 hour 6 minutes 52 seconds లో ఉంది. విబి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. సో మరి ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతున్నారు. అంటే సడన్గా బరువు పెరగటం, బరువు తగ్గటం, మంత్లీ ప్రాబ్లమ్స్ కానీ, థైరాయిడ్, అలసట, ఇలాంటి శారీరక మార్పులకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యలకు చెక్ పట్టొచ్చని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. బిఫోర్ దట్ నేను ఒక సూపర్ హిట్ సాంగ్ వేస్తున్నాను, మొండి మొగుడు పెంకి పెళ్ళం. ఈ చిత్రం నుంచి విజయశాంతి గారు ఈ పాటలో అసలు జీవించేశారని చెప్పాలన్నమాట. ఎస్పీ శైలజ్ గారు అద్భుతంగా పాడారు ఈ పాటని. సాహితీ గీతం ఇది కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సో కొన్ని పాటలు ఎంత మీనింగ్ఫుల్ గా ఉంటాయో కదా, ఎంత ఓల్డ్ సాంగ్స్ అయినా కూడా వాటిలో అర్థం ఎంత మంచి అర్థం దాగుంటుందో అనమాట. సో అది మ్యాటర్ అయితే మరి 1 hour 12 minutes 1 second లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి మహిళల్లో ఈ పింపుల్స్ కానీ మంత్లీ పీరియడ్స్ కానీ అంటే ఆ టైంలో ఎక్కువ బ్లడ్ పోవడం ఇలాంటివి ఉంటాయి కదా, మరి ఈ హార్మోన్ల అసమతుల్యత వల్లే ఇలా జరుగుతుందన్నమాట. కాబట్టి టీనేజ్ నుంచే ఆహారపు అలవాట్లు అనేవి హెల్దీగా ఉండాలి. మనం తీసుకునే ఆహారం అనేది ఆరోగ్యకరంగా ఉండాలన్నమాట. హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి అండ్ అలాగే జంక్ ఫుడ్కి దూరంగా ఉంటూ బరువును అదుపులో ఉంచుకుంటే మ్యాక్సిమం ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. అలాగే రోజువారీ ఆహారంలో చక్కెరను తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు, మాంసం, గుడ్లు, డ్రై ఫ్రూట్స్, పాలకూర మొలకలు తీసుకుంటూ ఉండాలన్నమాట. ముఖ్యంగా నిద్ర కూడా సరిపడా ఉండేలాగా చూసుకోవాలి. 7 to 8 hours నిద్రపోతేనే ఈ హార్మోన్లు సరిగా పనిచేస్తాయట. మరి ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్లు పెరగటం తగ్గటం జరుగుతూ ఉంటుంది కదా, బిడ్డ ఎదుగుదలకు ప్రోటీన్లు, కాల్షియము ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ అలాగే పోషకాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే హార్మోన్ల అసమతుల్యతను అదుపులో ఉంచుకోవచ్చు. మరి మహిళలకు ఈ పోషకాలు అనేవి చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఒక ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. అడవి దొంగ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: विविध भारती FM 101.3। హాయ్ ఆత్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: విశాఖపట్నంలో రేపు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు వేలం కేంద్రాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటిరావు కుమార్. ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన వెబ్సైట్ ఫలితాలను రేపు విడుదల చేయనున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. వార్తల వివరాలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. రాష్ట్రపతి విశాఖ పర్యటన నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి జులై 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు విమానాశ్రయం నుంచి నోవాటెల్ హోటల్ వరకు మార్గానికి ఇరువైపులా 2 కిలోమీటర్ల పరిధిని తాత్కాలిక రెడ్ జోన్గా ప్రకటించినట్టు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ప్రతాప్ బాగ్జీ తెలిపారు. ఈ ప్రాంతంలో డ్రోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల సాంప్రదాయ పండుగ ఏరువాక పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందని, ఇందులో భాగంగానే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు జమ చేసి వారికి అండగా నిలిచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా తలెత్తే ఇబ్బందులను రైతులు అధిగమించాలని కోరుకుంటున్నట్టు, ప్రభుత్వ సూచనలు సలహాలు పాటిస్తూ రైతన్నలు సాగుతో సిరులు పండించాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు తన సందేశంలో పేర్కొన్నారు. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం చాటి చెప్పేది ఏర్వాక పుణ్యమేని, నేల తల్లికి ప్రణమెల్లి కొత్త సాగుకు శ్రీకారం చుడడం ఆనవాయితే అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. ఏరువాక కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా లాంఫారంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడా విత్తనాలు ఎరువుల కొరత లేదని, ప్రత్యేక యాప్ ద్వారా 20 రోజుల్లో 15,47,951 ఎరువుల బస్తాలు పంపిణీ చేశామని చెప్పారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం అచ్చెన్నాయుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక పూర్తులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి 62,19,648 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2,711 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా మంజూరైన 7,792 మంది వితంతు పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు అదనంగా 3,12,00,000 రూపాయలు విడుదల చేసినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం మొత్తం 68,598 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. సమాజ హితం, ప్రజా చైతన్యం కోసం పాత్రికేయులు నిస్వార్థంగా పనిచేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ విలేకరుల పునశ్చరణ శిక్షణా తరగతుల 2వ రోజు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ విలేకరులు నిరంతరం తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని ప్రజలకు నాణ్యమైన సమాచారాన్ని అందించాలన్నారు. ప్రతిరోజు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాత్రికేయులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు విడుదల చేస్తారని ఎప్సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 12 నుంచి 20 వరకు నిర్వహించిన పరీక్షలకు 3,29,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం 1 నాటికి ఫలితాలు వెలువడవలసి ఉండగా ఇంటర్మీడియట్ ఫలితాలు, సిబిఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు వెలువడడంతో ఆలస్యమైందని పేర్కొన్నారు. రేపు

0: చెడు ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పొగాకు వేలం కేంద్రాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిబాటి రవికుమార్ చెప్పారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో ఉన్న పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి ఈరోజు సందర్శించి వేలం ప్రక్రియను పరిశీలించారు. వేలం నిర్వహణ తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. పొగాకు రైతుల ఇబ్బందులపై పొగాకు కొనుగోలు కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారని మంత్రి చెప్పారు. ప్రతి కంపెనీ వేలం ప్రక్రియలో పాల్గొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా వివరిస్తూ
1: ప్లాట్ఫామ్ లో తక్కువ మంది పాల్గొన్నారు వ్యాపారస్తులు. వాళ్ళు కూడా 29 మంది ఉన్నారంట. వాళ్ళు 9 నుంచి 10 మంది పాల్గొన్నారు. నెక్స్ట్ నోటీస్ ఇస్తా ఉన్నారు ఈడీ గారు. ప్రతి వ్యాపారస్తుడు కూడా పాల్గొనాల్సిందే. ప్రతి వారం 10 మిలియన్ కొనుగోలు చేయాలంట. దాని ప్రకారం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కేంద్ర మంత్రితో కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా పొగాకు రైతులు లాస్ట్ చివరి కేజీ కొనిన దాకా ఈ ప్రభుత్వం ఆ పొగాకు రైతులకు అందదు.
0: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు చెప్పారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో శాప్ నిధులతో నూతనంగా నిర్మించిన బాక్సింగ్ అకాడమీ శిక్షణా కేంద్రాన్ని రవినాయుడు ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ అకాడమీని నిర్మించామని రవినాయుడు వివరిస్తూ
2: ఈ రోజు ఒలింపిక్ స్టాండర్డ్స్ తో బాక్సింగ్ రింక్ ను తిరుపతిలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఈ ఒలింపిక్స్ స్థాయికి వెళ్లాలనేదే మా ఆలోచన. ఇక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఇది విద్యా నిలయం. వేలాది మంది విద్యార్థులు క్రీడాకారులు బాక్సింగ్ లో రాణించాలనే తపన ఉంది. ఒలింపిక్స్ లో ఏదైతే బాక్సింగ్ రింక్ వాడతారో ఆ రింక్ ను చైనా నుంచి తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి క్రీడాకారులకు అది అందుబాటులోకి వస్తుంది.
0: నిర్ణయాల కోసం సమాచారాన్ని ఉపయోగించడం అనే ఇతివృత్తంతో జాతీయ గణాంక దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. ప్రముఖ ఆర్థికవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జూన్ 29వ తేదీన దేశవ్యాప్తంగా అధికారికంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో గణాంకాల ప్రాధాన్యం పట్ల సాధారణ ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు జాతీయ అభివృద్ధి ప్రణాళికల్లో గణాంకాల ఆవశ్యకతను తెలియజేసే విధంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో సేకరిస్తున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను ఖచ్చితత్వంతో వేగంగా పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషక్తి కిషోర్ సంబంధిత అధికారులు ఆదేశించారు. ఓటర్ల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావలేకుండా ప్రతి ఫారాన్ని నిశితంగా పరిశీలించి డిజిటలైజ్ చేయాలని సూచించారు. హెల్ప్ డెస్క్ల ద్వారా ఓటర్లకు నాణ్యమైన సేవలను అందించాలని, వారి సందేహాలను నివృత్తి చేసి సహకరించాలని ఆదేశించారు. ఆయన నిన్న విశాఖపట్నంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు ఇతర అధికారులకు ఎదురవుతున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. గడువులోగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని 100% పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జీలక్ష్మి చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి బలహీనపడిందని, దీని ఫలితంగా ఈరోజు రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వివరిస్తూ
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆధునీకరిస్తూ రైతులకు పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి చెప్పారు. భీమవరంలో ఈరోజు ఆమె అధికారులతో మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పంటల వివరాలను ప్రభుత్వం రూపొందించిన APAIMS2 పోర్టల్లో నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలు, ఇన్పుట్ సబ్సిడీలు, పంటల వివరాల ధృవీకరణ, పంటల కొనుగోలు, పంటలకు సంబంధించిన ఇతర సేవలను సులభంగా పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నంలో రేపు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కుటుంబ ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు వేలం కేంద్రాల్లో ఒకతవలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎఫ్సెట్

ఫలితాలను రేపు విడుదల చేయనున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతీ ఎఫ్ఎం 101.3.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: विंटनारो विविध भारती FM 101.3।
4: సో మహిళలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పోషకాహారం, వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన జీవక్రియలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరాటకంగా జరగాలి అంటే ఈ నీరసం అనేది, అనారోగ్యం అనేవి మన దరిదాపుల్లో కూడా రాకుండా ఉండాలి అంటే తగినన్ని పోషకాలు మన శరీరానికి అందించడం అనేది చాలా ముఖ్యం కదా. మరి మగవాళ్లతో పోలిస్తే మహిళలకు వీటి అవసరం ఎక్కువగా ఉంటుందనేది ఎక్స్పర్ట్స్ మాట. మెగ్నీషియం హార్ట్ని హెల్దీగా ఉంచుతుంది, భావోద్వేగాల్ని అదుపులో ఉంచుతుంది. ఈ మంత్లీ పెయిన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తగ్గిస్తుంది అన్నమాట. సో తగినంత మెగ్నీషియం మన శరీరానికి అందాలి అంటే అరటి పండ్లు, అవకాడో, పాలకూర, బాదం, జీడిపప్పు, సోయా, గుమ్మడి గింజలు, సబ్జా గింజలు ఇవి తింటూ ఉండాలన్నమాట. అండ్ అలాగే ఎముకల పటుత్వానికి కాల్షియం కావాలి. గుండె నాడులు, కండరాల పనితీరుకు కాల్షియం అనేది బాగా హెల్ప్ చేస్తుంది. దీనికోసం పాలు, పాల ఉత్పత్తులు, నువ్వులు తీసుకుంటూ ఉండాలి.

మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి భువనచంద్ర గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 1 hour 38 minutes 10 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి మన బ్రెయిన్ కండరాలు ఇమ్యూనిటీ కోసం విటమిన్ డి అనేది బాగా అవసరం కదా. మరి దీనికోసం గుడ్లు, చేపలు, జున్ను, సోయా, నారింజ రసం తీసుకుంటూ ఉండాలి. అండ్ శరీరానికి ఆక్సిజన్ చక్కగా అందాలి అంటే ఐరన్ కావాలి. రోగ నిరోధక శక్తికి, కండరాల పనితీరును మెరుగుపరచడానికి ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. అందుకోసం ఆకుకూరలు, మాంసాహారం ఇవన్నీ కూడా మనం రోజువారీ ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. ఇక మరీ ముఖ్యంగా స్కిన్, హెయిర్, నెయిల్స్ ఇవన్నీ కూడా హెల్దీగా ఉండాలి అంటే బయోటిన్ కూడా కావాలి కదా. మరి గుండె పనితీరు సక్రమంగా సాగాలన్నా, మెటబాలిజం సమర్థంగా ఉండాలన్నా బయోటిన్ ఎక్కువగా ఉండేటువంటి గుడ్లు, చిక్కుళ్ళు, చిలకడ దుంపలు, మష్రూమ్స్, నట్స్, సీడ్స్ ఇవి తింటూ ఉండాలన్నమాట. అండ్ మెదడు పనితీరు సక్రమంగా సాగడానికి B12 అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నాడీ వ్యవస్థ మెరుగ్గా ఉండాలన్నా, రక్త కణాల సంఖ్య పెరిగి శరీరానికి శక్తి రావాలి అంటే ఈ B12 దొరికేటువంటి మాంసాహారం, పాల ఉత్పత్తులు ఇవన్నీ కూడా సరిపడా తీసుకుంటూ ఉండాలి. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు ఓన్లీ నాన్ వెజ్లోనూ ఈ డైటరీలో మాత్రమే B12 ఉంటుంది అని, వెజిటేరియన్స్ ఇబ్బంది పడతారు అనమాట. బట్ దానికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీతో మాట్లాడతాను. సో వెజిటేరియన్స్ ఏమేమి తినొచ్చు, ఎలా B12ని పొందు

వచ్చు అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఒక ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, సీతాకోక చిలుక. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఉన్నాం. అయితే మనం బి12 గురించి చెప్తాను అని చెప్పాను కదా, మన బాడీ విటమిన్ బి12ను సొంతంగా తయారు చేసుకోలేదు. ఫుడ్ ఐటమ్స్ నుంచి, అంటే మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ నుంచి మన శరీరానికి ఈ విటమిన్ అందుతుందన్నమాట. అయితే బి12 పాల ఉత్పత్తుల్లో, ఈ మాంసంలో ఎక్కువగా ఉంటుందని, వెజ్ ఫుడ్ నుంచి పెద్దగా, అంటే వెజిటేరియన్ ఐటమ్స్ నుంచి పెద్దగా లభించదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొంతవరకు నిజమే కానీ పూర్తిగా కాదు. కొన్ని శాకాహార పదార్థాల్లో కూడా ఈ విటమిన్ బి12 అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. లైక్ బీట్రూట్ ఉంది కదా, ఈ బీట్రూట్ని మనం పోషకాల స్టోర్ హౌస్ అని చెప్పొచ్చు. ఇందులో విటమిన్ బి6 కానీ, విటమిన్ సి కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, డైటరీ ఫైబర్, గ్లూటామైన్, అమైనో యాసిడ్స్, న్యూట్రియంట్స్, ఇలా ఎన్ని చెప్పుకోవచ్చండి, బోలెడన్ ఉన్నాయన్నమాట. దీంతోపాటు విటమిన్ బి12 కూడా అధికంగా ఉంటుందన్నమాట. వెజిటేబుల్స్, అంటే వెజిటేరియన్స్ తినేవాళ్ళు ఏంటి అంటే దీన్ని సలాడ్స్ రూపంలో కానీ జ్యూస్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, గుమ్మడికాయ ఫ్యామిలీకి చెందినటువంటి వెజిటబుల్ గురించి మనం ఒకటి చెప్పుకోవాలి, బటర్ నట్ స్క్వాష్ అండి. ఇది మన దేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దీన్నే ఫ్రూట్గా కానీ కూరగాయగా కానీ తీసుకుంటూ ఉంటారనమాట. దీనిలో మినరల్స్, ఫైబర్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ విటమిన్ బి12 ఎక్కువ మోతాదులో ఉంటుంది. బి12 డెఫిషియన్సీతో బాధపడేటువంటి వాళ్ళు డైలీ డైట్లో ఇది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనం రెగ్యులర్గా తీసుకునే కొన్ని వెజిటబుల్స్ ఎలా అంటే, పొటాటో కానీ, బ్లూబెర్రీస్ కానీ, ఆరెంజ్ కానీ, యాపిల్, ఈ ఫ్రూట్స్లో కూడా మనకి బి12 దొరుకుతుంది. అండ్ మష్రూమ్లో కూడా బి12 అనేది ఉంటుందన్నమాట. అండ్ కొంతమంది బి12ని నాన్ వెజ్ అన్నట్టుగా అనుకుంటారు, కానీ చాలా వరకు మనకి స్టడీస్ కూడా ఏంటంటే మష్రూమ్ని వెజిటేరియన్గానే చెప్తున్నాయి. సో ఇలాంటి ఐటమ్స్ లైక్ ఇలా రోజువారీ డైట్లో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ రోజు మనకి ఏదో ఒక ఐటెం లోపలికి వెళ్ళేలాగా కనుక చేసుకోగలిగితే పోషకాహార లోపం లేకుండా మన శరీరానికి కావలసిన పోషకాహారాన్ని అందించుకొని హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు. అది మ్యాటర్. ఇది ఈనాటి ధీరా. ఎప్పుడైతే మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, ఉన్ని మీనన్ సుజాత అద్భుతంగా పాడినటువంటి శివగణేష్ గీతం ఇది, ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్లో, చెప్పవే చిరుగాలి చిత్రం నుంచి. వింటూ స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. మరి స్టూడియోలో సమయం 2 గంటలకి దగ్గరగా ఉంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాల తర్వాత కలుసుకుందాం. స్టే ట్యూన్.
1: Good afternoon. This is Akashwani and I am Valsa Williams with the midday news. The headlines. President Draupadi Murmu to present gallantry awards at Rashtrapati Bhavan in New Delhi this evening. 3-decade pending Yamuna water sharing project between Haryana and Rajasthan gets approved.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత గీతాలు వింటారు. ముందుగా తేనెల తేటల మాటలతో బృందగానం.
1: 101.3

ఖైదీ నంబర్ 150. ఈ మూవీ నుంచి నకాష్ జాస్మిన్ పాడినటువంటి దేవిశ్రీ ప్రసాద్ గీతం విన్నారు. డిఎస్పీ మ్యూజిక్ లో 2 hours 34 minutes 48 seconds లో ఉంది. విబి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి జో అడిగే ప్రశ్నలకి అంతే సరదాగా మరి ముఖ్యంగా పాజిటివ్ గా ఆన్సర్ చేయాలి అంటే 8662488114 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించవచ్చు. అండ్ మనం ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూసే ముందు మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారు ఏంటి అనేది ఒక్కసారి చూసేద్దాం. నాని మిర్యాలగూడ నుండి మెసేజ్ చేశారు, పొదుపు చేసి ఖర్చు పెట్టడం గురించి బాగా చెప్పారు. అందరికీ ఇది నచ్చదు, బట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది.

చేయాలి ఫస్ట్, తర్వాత ఎంతైనా సంపాదించుకోవచ్చు అంటున్నారు. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, ఎప్పుడు ఎక్కడ ఎవరికి అంటూ మెసేజ్ చేశారు, ఇన్కమ్ ఎలాంటి ఇన్కమ్, చాలా పెద్ద మెసేజ్, నేను తర్వాత చదువుతాను. రమణమూర్తి గారు శ్రీకాకుళం నుండి, సో గుడ్ ఆఫ్ యూ అంటూ మెసేజ్ పెట్టారనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, అక్టోబర్ 3 నెల్లూరు జిల్లా అంటూ, అంటే ఎక్కడి నుంచో వచ్చింది, మస్తాన్ బాషా గారు. కామర్తి శంకర్ రాజుల నుండి హాయ్, హాయ్ జ్యోతి గారు అంటూ గడ్డం వెంకయ్య బంగారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. సందడి సందడి కార్యక్రమానికి స్వాగతం జ్యోతి గారు అంటూ శాంతినగర్ నుండి. ఓకే, ఒకడు వివిధ భారతి విజయవాడ కేంద్రానికి నమస్కారం అంటూ గుడ్ ఆఫ్టర్నూన్, సందడి సందడికి స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే యాకూబ్ బాషా నూర్జహాన్ కొత్తగూడెం నుండి, అండ్ పెడని జోగానందరావు కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు. ఎలా ఉన్నారు అంటూ, నేనైతే చాలా బాగున్నానండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా గురించి మీరు చెప్పిన విశేషాలు చాలా బాగున్నాయి. మరొకసారి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది మేడం. 3 గంటల సినిమా 1 గంటలో క్లుప్తంగా చెప్పాలంటే జ్యోతి గారే చెప్పాలి అంటూ, ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా కబుర్లు అదిరింది మేడం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే సందడి సందడి ప్రోగ్రామ్కి పాజిటివ్గా సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నామంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెనలవల్లి తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ మెసేజ్ చేశారు. కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి. అండ్ నెక్స్ట్ మధుకర్, మండూరు మధుకర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాలనీ నుండి మెసేజ్ చేశారు. సో అది మ్యాటర్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ రెడీగా ఉంది మీకోసం. అండ్ సినిమాకి సంబంధించిన ప్రశ్న, అండ్ వింటూనే ఉండండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే 8662488 14 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాగ ఎఫ్ఎం
2: 101.3.

మినిట్స్లో ఉంది, అలా అలా అంటే వెయిట్ చేయించాను కదా ప్రశ్న కోసం, అలాంటి పరిస్థితులు అనమాట. సో ఎనీవే ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇచ్చేస్తాను ఏంటి అనేది, రెడీగా ఉండండి. సినిమాకి సంబంధించిన ప్రశ్న, సినిమా డైలాగ్ ఒక హీరో ఇంకొక యాక్టర్తో చెప్తారు, అంటే వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ. ఇది ఏ మూవీ, ఎవరు అనేది నాకు గెస్ చేసి చెప్పండి. నీ బ్రెయిన్ బెజవాడలో, లివర్ లింగంపల్లిలో ఉండాలనుకుంటానే అని హీరో అంటే అప్పుడు ఆయన అంటారు మాటకి మాట, ఏ మిస్టర్, అందం విషయంలో నువ్వు నేను ఒకటే కావచ్చు, బ్రెయిన్ విషయంలో నీకు నాకు చాలా తేడా ఉంది. నీ బ్రెయిన్లో ఒకటే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్, నా బ్రెయిన్లో 4 సినిమాలు అట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా అంటాడు. ఇంతకీ ఎవరు, ఎక్కడ, ఏంటా సినిమా, గెస్ చేస్తారు కదా. సో చాలా బాగుంటుంది ఈ సినిమాలో, కామెడీ అంతా కూడా ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. అండ్ హీరోయిన్కి ఆయనకి మాట్లాడుకునే డైలాగ్స్ ఉంటాయి అసలు, అవును డార్లింగ్ ఏ డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి అంటాడు. సో క్లూ కూడా ఇచ్చేసాను, గెస్ చేయండి. గెస్ చేసి ఏంటా సినిమా, ఎవరా హీరో అండ్ ఆ కమీడియన్, అసలు మామూలు హ్యాండ్సమ్ కాదు కమీడియన్ అయినా ఆయన, ఎవరు గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీరు అలా మెసేజ్ చేస్తూ ఉండండి. మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను ఆ చిత్రానికి. కార్తీక్ సుమంగళి పాడినటువంటి శ్రీ వెన్నెల సీతారామ శాస్త్రి గీతం, డిఎస్పీ మ్యూజిక్లో ఎంజాయ్ లిజనింగ్.

TFM 101.3. అడిగాను కదా నీ బ్రెయిన్ బెజవాడలో లివర్ లింగంపల్లిలో ఉండాలనుకుంటానే అంటే అప్పుడు ఆయన చెప్తారనమాట, మాటకి మాట కౌంటర్ కి కౌంటర్ అని చెప్పి నేను చాలా డేంజరస్ తెలుసా అని అడిగితే, అండ్ ఇంకొకటి ఏంటంటే హీరోదా చెప్తారనమాట, అందం విషయంలో నువ్వు నేను ఒకటే కావచ్చు, బ్రెయిన్ విషయంలో నీకు నాకు చాలా తేడా ఉంది, నీ బ్రెయిన్లో ఒకటే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్, 4 సినిమాలు అట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా అంటాడు అనమాట. సో అది మ్యాటర్. ఇంతకీ ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు ఏంటి చూద్దాం. అండ్ నేను క్లూ కూడా ఇచ్చాను, డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి, వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఐశ్వర్య

అభిషేక్ అని చెప్తే అప్పుడు అంటారు అనమాట, ఇంతకీ మీలో ఐశ్వర్య ఎవరు అభిషేక్ ఎవరు అంటారు, ఏంటి జోక అని చెప్పి అంటుంది. చాలా చాలా బాగుంటుంది కామెడీ అంతా కూడా ఈ సినిమాలో. అండ్ చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. పడను జోగనేంద్ర కాలనీ అప్పుల రోజు, సర్కారీ వారి పాట కాదు కదా, అది రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు, మీరు కూడా రాంగ్ ఆన్సర్, ఆ మూవీ కాదు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంగళగిరి నుండి మా దామర్ల చినిమస్తాన్ రావు, దామర్ల పెదమస్తాన్ రావు మెసేజ్ చేశారు. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడి సందడి. గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి. అండ్

మనకి కేదార్ వీరేష్ రాజౌలి మండలం నుండి పంపించారు, సూపర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు, అది కాదు కదా. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి జల్సా అంటున్నారు, కాదు. అండ్ సెకండ్ రైట్ ఆన్సర్ మనకి శుభ మధ్యాహ్నం జ్యోతి గారు అంటూ శ్రోతలందరికీ ఏరువాక పున్నమి శుభాకాంక్షలు అంటూ కొడుమూరు నుండి నాగేళ్ల విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ్, రఘుపతి, ఈశ్వరమ్మ మెసేజ్ చేశారు సెకండ్ రైట్ ఆన్సర్. సో రెండు ఇద్దరు రైట్ ఆన్సర్స్ పంపించారు మనకి. అండ్ హాయ్ ఫ్రెండ్స్ అంటూ కానూరు నుండి అంజుబాబు, దివ్య, ప్రణీత, హస్రీత, బుజ్జిగాడు కూడా కాదు కదా, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు, యాక్టర్ని అయితే మీరు కరెక్ట్గానే గెస్ట్ చేశారు, మూవీ పేరు చెప్పలేదు. అండ్ థర్డ్ రైట్ ఆన్సర్ మనకి శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి పంపించారు. అండ్ వివి రెడ్డి యాక్టర్ కరెక్టేనండి, బట్ ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ అయితే కాదు అది. కనకారావు పెడ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ గాంధీ తిరుపతి నుండి పంపించారు. అండ్ కమతం వీరమ్మ వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నరేష్ ఫ్రమ్ గార్ల దిన్నె మెసేజ్ చేశారు. ఇంకా ఎవరున్నారు చూద్దాం, ఇది కూడా కాదు కదా, ఓకే రైట్ ఆన్సర్ నరేష్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ వైష్ణవి చెన్నై నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే హీరోయిస్ అంటూ కమిడియన్ మై నేమ్ ఇస్ దారిపినేని సాయికృష్ణ, ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి మెసేజ్ చేశారు, అండ్ ఆన్సర్ లేదు. కర్నూలు ముజఫర్నగర్ నుండి రామకార్తిక వెనెలవల్లి కూడా రాంగ్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రాంగ్ ఆన్సర్. అందరూ ప్రభాస్ మూవీ అనుకుంటున్నారు, అంటే డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి అనగానే ప్రభాస్ మూవీకి వెళ్ళిపోయారు, కాదు అనుష్క ఆయన్ని అంటుందన్నమాట హాయ్ డార్లింగ్ అని చెప్పి అన్నప్పుడు ఆవిడ అతను అంటే ఏంటి డార్లింగ్ అంటే ఏంటి డార్లింగ్ అంటే డంగ్ అయిపోయావు అంటాడు. సో అంత హ్యాండ్సమ్ హీరోతోటి ఆయన ఈక్వల్గా కంపేర్ చేసుకుంటారనమాట సో ఈ సినిమాలో. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజోల్ నుండి జయన్న క్వశ్చన్ వినలేదు అంటున్నారు. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుండి గీతారెడ్డి శుభ మధ్యాహ్నం అంటూ మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్, ఆన్సర్ లేదు. అండ్ నెక్స్ట్ లక్ష్మీ గుంటూరు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే అతడు మూవీ కాదండి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, మిర్చి కూడా కాదు. అండ్ నెక్స్ట్ రాజోలి నుండి బసవరాజ్, యా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియడం లేదు, మీరే చెప్పగలరు. నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, నేను తప్పకుండా చెప్తాను. శాంతినగర్ నుండి ఒకే ఒకడు, యాక్టర్ని అయితే కరెక్ట్గానే చెప్పారు, బట్ ఇంకొకసారి ట్రై చెయ్యండి, నాకు తెలిసి ఆన్సర్ వస్తుందని అనుకుంటున్నాను నేను. మన్మధుడితో పోల్చుకున్నారన్నమాట మన యాక్టర్ ఆయన. సో కామెడీ విషయంలో అసలు ఈయనే మన్మధుడు, సమస్య లేదు. సో అది చూద్దాం, ఇంకా ఎవరైనా పంపిస్తారేమో, ఎవరికి తెలుసో చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఇంకొక సాంగ్ నేను ప్లే చేస్తాను, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత నేను ఆన్సర్ ఏంటి అనేది చెప్తాను. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకోసం నేను మళ్ళీ ఇంకొకసారి ప్రశ్నను రిపీట్ చేస్తాను. నీ బ్రెయిన్ బెజవాడలో లివర్ లింగంపల్లిలో ఉండాలనుకుంటానే అని హీరో అంటే, అప్పుడు ఆయన అంటారన్నమాట, మాటకి మాట కౌంటర్కి కౌంటర్ నేను చాలా డేంజరస్ అంటారన్నమాట అని అప్పుడు చెప్తారు. ఏ మిస్టర్, అందం విషయంలో నువ్వు నేను ఒకటే కావచ్చు, బ్రెయిన్ విషయంలో మాత్రం నీకు నాకు చాలా తేడా ఉంది. నీ బ్రెయిన్లో ఒకటే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్, 4 సినిమాలు అట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా అంటాడు అనమాట. సో అది మ్యాటర్. హీరోయిన్ అయితే మాత్రం అనుష్క, నేను ఆ క్లూ ఇచ్చేస్తాను. గెస్ట్ చేయండి రైట్ నౌ. మీకోసం ఛాలెంజ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ಮಧುರ ವಚನ ಗಗನ ಜಗನ ಸೊಗಸು ಲಲನವೇ.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షించారు. రైతు సంక్షేమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. ఏరువాక కార్యక్రమాన్ని గుంటూరు లామ్ ఫార్మ్లోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయంలో ఆయన ఈరోజు ప్రారంభించారు. పొగాకు వేలం కేంద్రాల్లో లోబెడ్కు తావులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లిలో ఉన్న పొగాకు వేలం కేంద్రాన్ని ఈరోజు ఆయన సందర్శించి వేలం ప్రక్రియను పరిశీలించారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎఫ్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు విడుదల చేస్తారని సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు చెప్పారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో శాప్ నిధులతో నూతనంగా నిర్మించిన బాక్సింగ్ అకాడమీ శిక్షణా కేంద్రాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ అకాడమీ నిర్మించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తోందని అమలాపురం

శాసనసభ్యులు హైదరాబాద్లో ఆనందరావు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని సమనస వద్ద ఏరువాక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్తో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆధునీకరిస్తూ రైతులకు పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడి నారాయణ చెప్పారు. భీమవరంలో ఈరోజు ఆమె అధికారులతో మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పంటల వివరాలను ప్రభుత్వం రూపొందించిన ఏపీఏఐఎంఎస్2లో నమోదు చేసుకోవాలని సూచించారు. నిర్ణయాల కోసం సమాచారాన్ని ఉపయోగించడం అనే ఇతివృత్తంతో జాతీయ గణాంక దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. ప్రముఖ ఆర్థికవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జూన్ 29వ తేదీన దేశవ్యాప్తంగా అధికారికంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: CFM 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. త్రీ మినిట్స్ సిక్స్ సెకండ్స్ లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి. సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్న లిజనర్స్ అందరికీ కూడా హాయ్ హాయ్ హాయ్ అనమాట మీ అందరికీ కూడా. సో చాలా మంది మిమ్మల్ని ఈ రోజు గుర్తు చేసుకున్నారు ఇక్కడ మన స్టేషన్ లో వాళ్ళు, మన స్టేషన్ డైరెక్టర్స్, ఇంతకు ముందు వర్క్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక సందర్భంగా కలవటం అండ్ ఈ సందరి సందరి ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడే వాళ్ళ స్టూడియోలోకి రావటం, వాళ్ళు లిజనర్స్ అందరూ వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు కంటిన్యూ అవుతున్నారా రేడియోలో, కాంటాక్ట్లో ఉన్నారు, ఇవన్నీ అడగటం నిజంగా వాళ్ళు అంత ఇదిగా గుర్తుపెట్టుకొని మీ అందరి పేర్లు చెప్తుంటే నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. సో అది మ్యాటర్. ఎనీవే సందరి సందరి ప్రోగ్రామ్లో ఉన్నాం. మరి ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు ఏంటి అనేది చూద్దాం. కొన్ని పెండింగ్ ఉన్నాయి రైట్ ఆన్సర్స్. తర్వాత మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కొల్లాపూర్ నుండి సోనీ రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. హాయ్ జ్యోతి అంటూ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి పేరు పంపించలేదా, ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్ని పంపించారు. భాగమతి మూవీ కాదండి అది, వెయిట్ చేయండి నేను ఆన్సర్ చెప్తాను. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి అందరికీ నమస్కారం అంటూ మెసేజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సందడి సందడి ప్రోగ్రామ్కి సుస్వాగతం అంటూ మిర్చి మూవీ కాదండి అది, రాంగ్ ఆన్సర్, కామేశ్వరి కళ్యాణి సూరిబాబు కామేశ్వరపేట నుండి మెసేజ్ చేశారు. అండ్ ఇస్మార్ట్ శంకర్ మూవీ కూడా కాదు, సులోచన కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు. ఇంకా రైట్ ఆన్సర్ ఏంటి అనేది నేనే చెప్పేస్తాను, రగడా మూవీ నుంచి నాగార్జున అండ్ బ్రహ్మానందం గారి కాంబినేషన్లో ఈ డైలాగ్.

సో మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉంది కదా, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆ స్టేట్ పేరేంటో తెలిస్తే 8662484114 ఈ నంబర్కి మెసేజ్ చేసేయండి. మీ పేరుతో పాటుగా రైట్ నౌ మీ కోసం రగడ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. కార్తీక్ గీత మాధురి పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం ఇది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: विद भारती FM 101.3
1: वीण वेणु वैन सरिगम विन्नावा
2: तेलुगु पाट अंटे अमृतम तागिनंत अनुभूति मन तेलुगु वारिकी
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
6: అయితే సినిమాకి వెళ్దామా?
5: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
7: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
5: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ

0: పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

3 hours 11 minutes 56 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సెకండ్ క్వశ్చన్ ఇచ్చేసాను వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అని మెసేజెస్ చూద్దాం ఎవరెవరు పంపించారు ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ పెట్టిన జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్ అండ్ అలాగే కేదర్ వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్ లక్ష్మి ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్ అండ్ మీరైతే చక్కగా స్టేట్ అండ్ ఆ ప్లేస్ జిల్లా కూడా పంపించారనమాట సూపర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుండి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్ అని పంపించారు అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ హాయ్ జ్యోతి గారు అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం మెకానిక్ వెంకటాచలపతి టైలర్ రమేష్ వీళ్ళు పంపించారండి రైట్ ఆన్సర్ అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దారిపిరిని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి గుజరాత్ అనుకుంటున్నా అంటున్నారు కాదండి నేను చెప్తాను ఆన్సర్ ఏంటనేది అండ్ జయం భాష ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు అండ్ నెక్స్ట్ మెసేజ్ జగిత్యాల అయ్యప్ప కాలనీ నుండి ప్రకాష్ సుజాత చోటు శ్రీజన్ కార్తికేయ తనయ్ మనీష్ రజిత మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ భద్రేశ్వరచారి మేడ్చల్ అయ్యప్ప నగర్ నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెలడీ జో కుసుమ అంబడి నగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్ అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్ మంగళగిరి నుండి దామర్ల చినమస్థాన్రావు పెదమస్థాన్రావు వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ని పంపించారు అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల కూడా రైట్ ఆన్సర్ని పంపించారు అండ్ నెక్స్ట్ పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ అండ్ శ్రీ వైష్ణవి చెన్నై నుండి రైట్ ఆన్సర్ నాగేంద్రప్ప ఉడేవున మొలకలూరు తాలూకా కర్ణాటక నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ అండ్ నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్ అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్ అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వేలూరు నుండి రైట్ ఆన్సర్ అండ్ సులోచన గారు నేను మీ మెసేజ్ చదివేశాను అండ్ అలాగే నెక్స్ట్ రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదమ్ సోలాపూర్ నుండి రైట్ ఆన్సర్ సో ఇప్పటివరకు ఉన్న మెసేజెస్ అవన్నమాట మొత్తానికి ఆల్మోస్ట్ అందరూ కూడా జీకేలో బాగా ఫుల్గా నాలెడ్జ్ అయితే సంపాదించేసుకుంటున్నారు మొత్తానికి రైట్ ఆన్సర్ని పంపించేశారు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో ఉంది లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం మరి థర్డ్ క్వశ్చన్ గెట్ రెడీ మన భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ సీ సముద్ర చేపల సాగు ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించబడింది ఇంకొకసారి రిపీట్ చేస్తాను మన భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ సీ సముద్ర చేపల సాగు ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించబడింది రైట్ ఆన్సర్ తెలిస్తే 8664888114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి ఇప్పుడు మీకోసం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి భీమ్స్ ప్రణవి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లు.

0: Bharti FM 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది.

3:21:35 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ థర్డ్ క్వశ్చన్ ఇచ్చేసాను కదా, మన భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ సీ సముద్ర చేపల సాగు ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించబడింది అని అడిగాను. చూద్దాం మెసేజెస్ ఎవరెవరు పంపించారో. సో మనకి ఫస్ట్ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నరసింహారావు ధనలక్ష్మి దేవరగట్ల కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు. ఏపీ అట ఎలా అండి, హౌ హౌ కాదు కదా. రమేష్ దొంతి అనంతపురం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి, శ్రీ విజయపురమా అదెక్కడ, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, భద్రేశ్వరచారి మేడ్చల్ అయ్యప్ప నగర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ సూపర్. అండ్ రాజోల్ నుండి జయన్న, ముంబై కాదు కదా, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి శ్రీ విజయపురం అంటున్నారు, రాంగ్ ఆన్సర్. పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదారి వీరేష్, రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ ముంబై ఫోర్ట్ మార్కెట్ అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, మై నేమ్ ఈజ్ దారిపినేని సాయికృష్ణ, ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిపి అంటూ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అనంతపురం మూడో రోడ్డు మెకానిక్ వెంకటచలపతి టైలర్ రమేష్, రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ ఒకే ఒక్కడి నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే జగిత్యాల అయ్యప్ప కాలనీ నుండి ప్రకాష్ సుజాత చోటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, మంగళగిరి నుండి దామర్ల చినుమస్తాన్రో దామర్ల పెదమస్తాన్రో. అనంతపురం నుండి ఇమాయిబి మహాన్బి ఒరిస్సానా, అయ్యో కాదండి రాంగ్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెనలవలి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఇమానేని వెంకటేశ్వరరావు ఆమెదగిరి పట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ ఎన్టీఆర్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి గీతారెడ్డి, రాంగ్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, రాంగ్ ఆన్సర్. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి, నో నేను ఎక్కడా అని అడిగాను కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్, లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు, రైట్ ఆన్సర్. అండ్ శ్రీ విజయపురం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఓకే, రేణుకా గోపరాజు కడప నుండి మెసేజ్ చేశారు. అండ్ ఏంటా సముద్రం, ఏంటా సీ అనేది చెప్తే సరిపోతుందన్నమాట. ఇంకా ఎవరెవరు పంపించారో చూద్దాం. మంగళగిరి నుండి జయలక్ష్మి, రైట్ ఆన్సర్. అండ్ దామర్ల చినిమొస్తాన్రో దామర్ల పెదమొస్తాన్రో మంగళగిరి నుండి, రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ నా పేరు డి సూరిబాబు అంటూ వైఫ్ కళ్యాణి కామేశ్వరిపేట శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ నిజామాబాద్ ఉమ్మడి నుండి, రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నమస్తే మేడం అంటూ నంద్యాల నుండి ఇస్మాయిల్ మెసేజ్ చేశారు, అయ్యన్ అంటున్నారు ఏంటో మరి. ఓకే, అండ్ నంద్యాల జిల్లా భానుముఖల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్, రైట్ ఆన్సర్. సో చాలా వరకు మనకి రైట్ ఆన్సర్స్ అయితే వచ్చినాయి. ఇదికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే అండమాన్ సముద్రం అండి, అక్కడి నుండి అనమాట. సో భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ సీ సముద్ర చేపల సాగు ప్రాజెక్ట్ అనేది అక్కడ స్టార్ట్ చేశారు, అది మ్యాటర్. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.

నా ప్రశ్న ఒకటి అడుగుతాను. యాక్చువల్గా చాలా మూవీస్లో మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాం కదా, ఒక్క హీరో సినిమాకి ఇంకొక హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం అనమాట. చాలా ఫేమస్ కూడా అయినాయి ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా, మనకి రంగమార్తాండలో చిరంజీవి గారు ఇట్లా చాలా, అండ్ జల్సా మూవీకి వచ్చినప్పటికి మహేష్ బాబు గారు ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉన్నారు కదా. సో ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను దీనికి సంబంధించి. మన మాస్ మహారాజ రవి తేజ డబ్బింగ్ ఇచ్చారు, అది కూడా ఒక సైకిల్కి, ఏంటి ఆ సినిమా? గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. మాస్ మహారాజ రవి తేజ ఒక సైకిల్కి వాయిస్ ఓవర్ ఇచ్చారు డబ్బింగ్, అది ఏ సినిమా అని అడిగాను. గెస్ట్ చేసి రైట్ ఆన్సర్ నాకు పంపించేసేయండి. మీకోసం కూలీ నెంబర్ 1 చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాటని వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

3:38:03 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. జ్యోతి అండ్ సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ప్రశ్న అయితే అడిగాను, ఆన్సర్స్ అలా అలా వచ్చేస్తూ ఉన్నాయి. మాస్ మహారాజా ఒక సైకిల్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు, అది ఏ సినిమా అని అడిగాను. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు అండ్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్ అండ్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూర్ రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్ అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. రేణుక గోపరాజు కడప నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్ అండ్ మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. కొల్లిపర్ నుండి మౌలాలి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం మూడో రోడ్ అంట మెకానిక్ వెంకటాచలపతి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ సాయి కుమార్ గూడూరు నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ మై నేమ్ ఇస్ సునీల్ కృష్ణ తిరుపతి నుంచి అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. రాకేష్ ఫ్రమ్ ముంబయా ఓకే రైట్ ఆన్సర్. కోటేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. డి సూరిబాబు వైఫ్ డి కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి గడ్డిరాజు సంహిత రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుండి దామర్ల చినిమస్తానరావు పెదమస్తానరావు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండి తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాచార్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్. అండ్ మై నేమ్ ఈజ్ అంటూ మెసేజ్ చేశారు ఆన్సర్ ఓకే. దారిప్రిన్ సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్. శ్రీధర్ రావు శాంతి ఎస్టేట్ ఆదోర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి ఇమామ్ బి రైట్ ఆన్సర్. నమస్తే మేడం అంటూ ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి సాయినగర్ నుండి తిరువీధుల బాబు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్. మిత్ర బృందం అంట ఓకే. కర్నూలు ముజఫర్నగర్ నుండి రామకార్తిక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిస్సా రైట్ ఆన్సర్. అండ్ రవితేజ అంటూ యా రైట్ ఆన్సర్ని పంపించారు. శ్రీ వైష్ణవి చెన్నై నుండి. అండ్ శ్రీ విజయాపురం మేడం అండమాన్ నేమ్ చేంజా ఓకే ఓకే అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపల్లియా ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ సునీల్ యాక్ట్ చేసినటువంటి మూవీ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్.

అంటూ మంచి పాటలు వినిపిస్తున్నారు. ఓకే అండి. అండ్ నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల కూడా మెసేజ్ చేశారు. సాంగ్ రిక్వెస్ట్ లేదు, ఉంటే డెఫినెట్గా నేను ప్లే చేస్తానండి. అండ్ రైట్ ఆన్సర్ని పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ జేరుబతులు బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి కాజీపేట నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఊర్మిళ గోసాల అంట, రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నంద్యాల నుండి ఇస్మాయిల్ అయాన్ దనీష్, రైట్ ఆన్సర్. అండ్ అయ్యావరెడ్డి బద్వేల్ కడప నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు సాయి శిరీష బ్యాంక్ కాలనీ నుండి, రైట్ ఆన్సర్. అండ్ షేక్ ఇమానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ ఎక్కడ. ఓకే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాల్ కాలనీ నుండి, రైట్ ఆన్సర్. ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్ర బాబు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ కే రామలింగప్ప కోసిగి మండలం కర్నూలు నుండి మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ అది కాదండి. వీరేంద్రనాథ్ పటేల్ కుంకనూరు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి, రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి, రైట్ ఆన్సర్. అండ్ పుట్టపాక నుండి పులిపాటి, ఓకే, మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుండి, రైట్ ఆన్సర్ని పంపించారు. సో ఒక సినిమా ప్రశ్న ఇస్తే హాఫ్ సెంచరీ దాటిపోయి ఆన్సర్స్ వచ్చినాయి అనమాట, అది మ్యాటర్ అయితే. సో అన్ని మెసేజెస్ 16 మెసేజెస్ వచ్చేసినాయి, అందరూ ఆల్మోస్ట్ రైట్ ఆన్సర్సే పంపించేశారు. మాస్ మహారాజా రవితేజ ఒక సైకిల్కి డబ్బింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు కదా, అది మర్యాద రామన్న సినిమాలో అండి, సునీల్ మూవీ.

సో ఇంకొక ప్రశ్న అడుగుతాను, ఇది డాన్స్కి సంబంధించింది అన్నమాట. ఒక స్టేట్కి సంబంధించిన డాన్స్ చెప్తాను నేను, అది ఏ స్టేట్ అనేది మీరు నాకు గెస్ చేసి 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని మీ పేరుని పంపించండి. చోలియా జోరా డాన్స్ ఏ స్టేట్కి చెందిన సాంప్రదాయ నృత్యాలు? నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, చోలియా జోరా డాన్స్ ఏ స్టేట్కి చెందిన సాంప్రదాయ నృత్యాలు? ఇందాక నేను ఆల్రెడీ దీనికి సంబంధించి, అంటే ఈ ఆన్సర్కి సంబంధించిన ప్రశ్న కూడా వేశాను, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఎక్కడుందో ఈ డాన్స్ కూడా ఆ స్టేట్కి సంబంధించింది అనమాట. చోలియా జోరా డాన్స్ ఏ స్టేట్కి సంబంధించిన చెందినటువంటి సాంప్రదాయ నృత్యాలు అని అడిగాను. ఎస్ చేయండి, 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నో మీకోసం విక్రమార్కుడు చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సునీత పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది కీరవాణి మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

BFM 101.3. ఎవరెవరు మెసేజెస్ చేశారో చూద్దాం. నేను ఇక్కడ చాలా మెసేజెస్ వచ్చేసినాయి మనకి. సో డాన్స్ కి సంబంధించిన ప్రశ్న అని అడిగాను కదా, సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఉత్తరప్రదేశ్. అంటే మీరు యాక్చువల్గా నేనే అడిగాను, చోలియా జోరా డాన్స్ ఏ స్టేట్ కి చెందిన సంప్రదాయ నృత్యాలు అని అడిగాను. చూద్దాం రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు అనేది. ఆత్మకూరు నుండి ఆదిశేషు రైట్ ఆన్సర్ని పంపించారు, అండ్ అలాగే ఫాతిమా కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోదారాజు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సూర్యప్రకాష్ పెనుకొండ నుండి రైట్ ఆన్సర్, తిరుపతి నుండి సంహిత గాదిరాజు రైట్ ఆన్సర్, చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్, అనంతపురం మూడో రోడ్ వెంకటాచలపతి టైలర్ రమేష్ వీళ్ళిద్దరు రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ అనురాధ అనంతపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ వైవీరావు జయలక్ష్మి తిరుపలగిరి సికింద్రాబాద్ నుండి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, లక్ష్మీ ఫ్రామ్ గుంటూర్ రైట్ ఆన్సర్, అండ్ రాజోల్ నుండి భరత్ రాయిత్య రాజస్థాన్. రాజస్థాన్ కాదండి, నేను అడిగింది ఏ స్టేట్కి సంబంధించినటువంటి సాంప్రదాయ నృత్యాలు, చోలియా జోరా. ఓకేనా, చూద్దాం రమేష్ దొంతి అనంతపురం ఆన్సర్ అంటూ కాదు, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే సుందరి విజయవాడ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండలం ముల్లగూరు.

విలేజ్ నుండి తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్ చాణిక్య, శంకర్ కుమార్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నాగేంద్రప్ప మోలకలమూర్ తాలూకంట కర్ణాటక నుండి మెసేజ్ చేశారు. అండ్ బ్రహ్మం ఖమ్మం నుండి మెసేజ్ చేశారు. అండ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ రాధాకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. కనకారావు పెడని నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ హిమాచల్ ప్రదేశ్ కాదు, ఓకే, ముందు పంపించింది అయితే రైట్ ఆన్సరే. కేదారి వీరేష్ రాజు.

ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ హిమాచల్ ప్రదేశ్ కాదు, ఓకే ముందు పంపించింది అయితే రైట్ ఆన్సరే. కేదారి వీరేష్ రాజోలు మండలం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి, దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. కోటేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తీక వెనెలవల్లి తులసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ చోలియా ఎస్ ఎరమిలి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ పుట్టపాకు నుండి మిరియాల తిరుమలయ్య ఆండాలు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇమ్మానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన తాడిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ బత్తిని రవికుమార్ ఓకే అయిపోయింది. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. భోజ్పురి అన్నారేంటి మీరు? ఓకే రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ నుండి మెసేజ్ చేశారు మహారాష్ట్ర నుండి. ఒకటి ఆన్సర్ నాకు కనిపించలేదు. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ పంపించారు ఎవరు? జరబతులు బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఒక్కసారి మీ పేరు అవి పెడుతున్నారు, ఆన్సర్ దగ్గర మాత్రం మీ పేరు పెట్టట్లేదు, మళ్ళీ పైకి వెళ్ళి చూడాల్సి వస్తుంది. సో అది చూసుకోండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నమస్తే అంటూ ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అయ్యవార్ రెడ్డి బద్వేల్ కడప నుండి ఆన్సర్ పంపించారు పేరు లేకుండా. గడ్డ మంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవానగర్ ధర్మవరం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ పంపించారు బట్ ఆన్సర్ లేదు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ రెడ్డి వీరారెడ్డి ఆదోని నుంచి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు ఎప్పట్లానే ఈరోజు కూడా సందరి సూపర్ సక్సెస్, మళ్ళీ వివిధాలు కలుద్దాం అంటున్నారు. షూర్ అండి తప్పకుండా. అండ్ ఈ ప్రోగ్రామ్ అయ్యాక గరం గరం చాయ్ తాగండి అంట సూరిబాబు వైఫ్ డి కళ్యాణి కామేశ్వరిపేట శ్రీకాకుళం. మీకంటే కామేశ్వరి కళ్యాణి గారు పంపి పెడతారనమాట టీ. ఇప్పుడు అలా కాదు కదా ఇక్కడ, సో అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యూ కన్సర్. ఉత్తరాఖండ్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ని పంపించారు. సో రైట్ ఆన్సర్ ఉత్తరాఖండ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆన్సర్స్ అన్ని చక్కగా అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. సందేశ అందరినీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఫైనల్గా ఒక సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, నువ్వు నాకు నచ్చావు. ఈ చిత్రం నుంచి టిప్పు హరిణి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతీ ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. గ్రామీణాభివృద్ధి పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. ఢిల్లీలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలుపై మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వీబీజీ రామ్జీ నోటిఫికేషన్ను పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. జూలై 2వ తేదీన తిరుపతిలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. సైబర్ నేరాలపై ఎక్కువ బాధ మోపుతున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు టూల్స్ ఇస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్లో ఈరోజు నిర్వహించిన సైబర్ క్రైమ్స్ రికవరీ మేళాలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సైబర్ క్రైమ్ బాధితులకు రికవరీ చేసిన చెక్కులను హోంమంత్రి ఈ సందర్భంగా అందజేశారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. గుంటూరు లాంఫార్మ్లోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్వా కార్యక్రమాన్ని ఆయన ఎదురు ప్రారంభించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ పేర్కొన్నారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ గ్రామంలో నిర్వహించిన ఏర్వా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు తొలి ఎంపికగా భావించే స్థాయికి ప్రభుత్వ పాఠశాలలను తీసుకురావడమే తమ లక్ష్యమని విశాఖపట్నం లోక్సభ సభ్యులు శ్రీ భరత్ స్పష్టం చేశారు. విశాఖ జిల్లా మధురవాడ వాంబే కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40 లక్షల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించిన నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. సమాజ హితం, ప్రజా చైతన్యం కోసం పాత్రికేయులు నిస్వార్థంగా పనిచేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ విలేకరుల పునశ్చరణ శిక్షణా తరగతుల 2వ రోజు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ఖేత్ బచావో కార్యక్రమంలో భాగంగా ధవళేశ్వరం వ్యవసాయ కళాశాల వ్యవసాయ క్షేత్రం మరియు పరిసర ప్రాంతాల్లో నేలకోత నివారణ, వర్షపు నీటి సంరక్షణ, వాటర్ షెడ్ నిర్వహణ చర్యలు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, రైతులకు నేల, నీటి వనరుల సంరక్షణ ప్రాముఖ్యతను అధికారులు వివరించారు. ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్ర 2026 లాంఛనంగా ప్రారంభమైంది. పవిత్ర గుహాలయంలో ప్రథమ పూజను ఈరోజు శాస్త్రోక్తంగా నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ కార్యక్రమంలో పాల్గొని యాత్ర సన్నాహకాలకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 3వ తేదీన ప్రారంభమై 28 శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన పండుగలతో ముగుస్తుంది. మొత్తం 50 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

4 hours 3 minutes 7 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం కదా. మంచి ప్రశ్నలు వేశారు మేడం, పాటలు కూడా అన్ని బాగున్నాయంటూ థ్యాంక్ యూ సో మచ్ అని రామలింగప్ప కోసిగి మండలం కర్నూలు జిల్లా నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ షో సూపర్ గా ఉంది అంటూ శ్రోతలందరినీ గుర్తు చేసుకున్న ఆకాశవాణి అందరికీ కూడా సిబ్బంది అందరికీ ధన్యవాదాలు అంటూ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం వివిధ ప్రోగ్రాంలోకి అయితే వచ్చేసాం కదా, మరి మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్గా ఈరోజు ఏఆర్ రెహమాన్ గారు అద్భుతంగా కంపోజ్ చేసినటువంటి పాటలు బ్యాక్ టు బ్యాక్ మీకోసం వచ్చేస్తాయి. ముందుగా భారతీయుడు చిత్రం నుంచి హరిహరన్ హరిణి పాడినటువంటి భువనచంద్ర గీతం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రేమికుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా రాజశ్రీ. గీతం విన్న తర్వాత 4 hours 20 minutes 9 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉదిత్ నారాయణతో కలిసి పాడిన పాట విన్నారు ప్రేమికుడు చిత్రం నుంచి. అండ్ మనమైతే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం వివిధాలు. తర్వాత వినబోతున్న పాట ప్రేమతో. ఈ చిత్రానికి శ్రీకుమార్ చిత్ర పాడినటువంటి సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

బాంబే మూవీ నుంచి చిత్ర గారు పాడినటువంటి వేటూరి సుందరమూర్తి గీతం విన్నారు. 4 hours 46 minutes లో ఉంది. వీబీ క్లాక్ వినబోతున్న తర్వాతి పాట ఏ మాయ చేశావే. ఈ చిత్రానికి దేవన్ చిన్మయి పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం.

స్టూడియోలో సమయం 4:50 గా వస్తుంది. ఇప్పుడు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

Hello dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా నిల్వ ఉంచిన ఆహారాన్ని అసలే తీసుకోకూడదు అంటున్నారు వైద్య నిపుణులు. కొంతమంది గడ్డకట్టిన ఆహారాన్ని అభిరుచితో తీసుకుంటూ ఉంటారు, అయితే ఇది కొంతమందికి తప్పదు. నిల్వ చేసిన ఆహారాన్ని తినడం సులభం, కానీ ఇదే పలు సమస్యలకు దారి తీస్తుందనే విషయం అతి కొద్ది మందికే తెలుసు. మెరుగైన జీవన శైలిని అనుసరించడానికి చాలా కష్టపడాలి.

0: పలు ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. అయితే బిజీ లైఫ్ కారణంగా చాలామంది ప్రజలు ఇలాంటి వాటిని అనుసరించరు. చాలామంది బిజీ లైఫ్లో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా నిల్వ ఉంచిన లేదా గడ్డ కట్టిన చల్లటి పదార్థాలు శరీరానికి హానికరం అని మీకు తెలుసా? వంటకాలు రుచికరమైనవి కావచ్చు, కానీ అవి తినడం అనారోగ్యకరమైనవని ఎంతమందికి తెలుసు? వాస్తవానికి ఆహారాన్ని కొంతకాలం పాటు సురక్షితంగా ఉంచడానికి జోడించే పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావు. ఈ ప్రిజర్వేటివ్స్ చాలా డేంజరస్. వీటిని తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు వెన్నెలా ప్రోగ్రాంలో చేతన్ మీతో చెప్తాడు.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522 7039. మా ఈమెయిల్ అడ్రస్ feedback.

0: కానీ అవి తినడం అనారోగ్యకరమైనవని ఎంతమందికి తెలుసు? వాస్తవానికి ఆహారాన్ని కొంతకాలం పాటు సురక్షితంగా ఉంచడానికి జోడించే పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావు. ఈ ప్రిజర్వేటివ్స్ చాలా డేంజరస్. వీటిని తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు వెన్నెలా ప్రోగ్రాంలో చేతన్ మీతో చెప్తాడు.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: గడ్డ కట్టిన ఫ్రిడ్జ్ లో ఉంచిన ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ అడ్డుపడి ధమనులను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. అంతేకాదు, క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచి ఉంది. గడ్డ కట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఫ్రోజన్ హాట్ పదార్థాలు, నాన్ వెజ్ లాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం 65% పైగా ఉంది. అంతేకాదు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి కూడా కారణమవుతుంది. దేర్ఫోర్ ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకోవడం మానేస్తే మంచిదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. బరువు పెరగడం. సాధారణ ఆహారాలతో పోలిస్తే గడ్డ కట్టిన ఆహారంలో 2 రెట్లు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్స్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా మీరు బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. డయాబెటీస్. ఫ్రోజన్ ఫుడ్స్ ఉపయోగించే పదార్థాలు రుచిగా ఉండేలా చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం జీర్ణం కాకముందే ఈ గ్లూకోజ్ చక్కెరగా మారుతుంది. దీని కారణంగా చక్కెర స్థాయి అధికం కావడం ప్రారంభమవుతుంది. అంతేకాదు, దీనివల్ల శరీరం మరింత దెబ్బతినే అవకాశాలున్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన ఆహారపు అలవాట్లపైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఆహారపు అలవాట్లు మన శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఇదే ఉద్దేశంతో చాలామంది రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. ఇందుకోసం ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మంచి ఆరోగ్యంగా ఉండాలని మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలి. అవి ఒకే రకమైన ఆహారం అందించలేదు. కనుక రోజు తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పాలు వంటివి ఉండాలి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో జాగ్రత్తగా గమనిద్దామా ఈ వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.
0: పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బీట్రూట్ బీపీని క్రమబద్ధీకరణ చేస్తుంది. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. జాంపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టమాటోస్కుంది. నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు. మునక్కాయలు ఆకలిని పెంచుతాయి. సపోటా పళ్ళు మలబద్ధకాన్ని నివారిస్తాయి. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంటుంది. ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి. కమలా ఫలాలు నిమోనియాకి చక్కని మందు. క్యారెట్స్ నరాల బలహీనత నుండి కాపాడతాయి. యాపిల్స్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది. దానిమ్మ రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. జింజర్ అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని కూడా వదిలిస్తుంది. కీరదోసలో ఉండే సిలికాన్,

సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ ని దరిచేరనివ్వవు. ద్రాక్షలో అధిక పాళ్లల్లో ఉండే బోరాన్ ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి పండుకు మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషధం. వెల్లుల్లిపాయ శ్వాసకోశ సమస్యను తగ్గిస్తుంది. అనాస పళ్లలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, వాపుల్ని తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే లైకోపీన్ గుండె చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ని దరిచేరనివ్వవు. డియర్ ఫ్రెండ్స్, మన కుకింగ్లో వంటల్లో మసాలా దినుసులు తప్పనిసరిగా వాడుతుంటాం. కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివారణ, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. రాగి, జొన్న, సజ్జ ఎక్కువగా తిన్నవారు చాలా కాలం ఆరోగ్యంగా జీవిస్తారు. ఈ మిల్లెట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా ఏర్పడటంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా మిల్లెట్స్ తగ్గిస్తాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఎవరికైనా ఒక్కసారి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అంటే ఇబ్బంది కనుక మెల్లమెల్లగా తినే ఆహారంలో సమతుల్యం ఉండేలా అన్ని పదార్థాలను చేర్చుకోవాలి. ఏ ఆహార పదార్థం కూడా పూర్తిగా మంచిది కాదు, అదేవిధంగా పూర్తిగా చెడ్డది కూడా కాదు. కనుక అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం రోజు తినే డైట్ను ప్లాన్ చేసుకుంటే సగం వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్లే. మిత ఆహార పదార్థాలు అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మన వెంటే ఉంటుంది. ఎన్ని మంచి మాటలు విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్ ఈ వెన్నెల ప్రోగ్రాంలో. అందుకే రెగ్యులర్గా వింటూ ఉండండి మా వెన్నెల ప్రోగ్రాం మీ చేతంతో. వచ్చే సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.

మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి 101.7 MHz పై అనంతపురం కేంద్ర ప్రసారాలకు స్వాగతం.

ఈనాటి లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మల్లమ్మ కథ చిత్రం నుండి పి సుశీల పాడిన పాట. వీటూరి సాహిత్యానికి సంగీతం అందించిన వారు ఎస్పి కోదండపాణి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు బడిగంచుల అన్నయ్య, చౌడమ్మ, కుమారి రామాంజనమ్మ, శ్రీనివాసులు, రంగం వెంకటస్వామి, పూజారి ధనుంజయ, ఎస్ పోలేరయ్య, వీరంతా అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం ఇందిరమ్మ కాలనీ నుంచి కోరుతున్నారు. వీరందరి కోరికపై వినండి మల్లమ్మ కథ చిత్రం నుండి ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: దాశరథి సాహిత్యానికి సత్యం స్వరాలు కూర్చగా తోటరాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్రకుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా కోరుతున్నారు. వీరందరి కోరికపై వినండి తోటరాముడు చిత్రం నుండి ఈ పాట.

సమరసింహారెడ్డి చిత్రం నుండి పాటను వినిపించమని బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, అగులూరప్ప, ముష్టూరు ఎల్లమ్మ, లక్ష్మీ నరసింహ, మురిణి రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హష్మిత, మరుట్ల కరుణాకర్, వీరంతా అనంతపురం గుత్తి రోడ్డు రాణినగర్ నుంచి కోరుతున్నారు. వీరందరి కోరికపై విందాం. సమరసింహారెడ్డి చిత్రంలో ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు

0: చెప్పుల ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
2: మేఘ సందేశం ఈ చిత్రం నుంచి పాటను వినిపించమని సింగనమల నుంచి ఎం లక్ష్మీనారాయణ, నాగమణెమ్మ, రవికుమార్, భారతి వీరు కోరుతున్నారు. పి సుశీల పాడిన ఈ పాటకు సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం రమేష్ నాయుడు.

0: LIC Index Plus నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: బావ బావమర్ది ఈ చిత్రం నుంచి పాటను కోరుతున్న శ్రోతలు, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని, వీరందరి కోరికపై విందాం. బావా బావమర్ది చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, వేటూరు సుందరరామూర్తి రచనకు, సంగీతం రాజ్ కోటి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమానికి మరి శ్రోతలైతే ఆత్రంగా కాల్ చేస్తున్నారు. మొదటి కాల్ ఎవరో చూద్దాం. హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
0: గుడ్ ఆఫ్టర్నూన్ కాదమ్మా, గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడేది, ఎక్కడి నుంచి?
1: హర్షవర్ధన్ సార్.
0: హర్షవర్ధన్, హర్షవర్ధన్ ఏం చదువుతున్నావు? ఎయిత్ క్లాస్. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్లోనే ఉన్నావు హర్షవర్ధన్. ఎక్కడ, అనంతపురం నుంచేనా? కర్నూలు జిల్లా. ఎక్కడ, ఏ ఊరు? అబ్బో, మద్దికెర మండలం పెరవలి, చాలా దూరమే. కుంటకల్ దగ్గర కదా. ఏం పండుతాయి మీ ఊర్లో ఎక్కువ హర్షవర్ధన్? కందులా? కందులు అంత నల్లరేగడ ఎర్రరేగడ భూములు ఉంటాయి ఆడ? రెండు. పత్తి ఎక్కువ పెడతారు కదా నేపక్క ఆదోన సైడ్ అంతా. మీకు పత్తికొండ దగ్గర దగ్గరే ఉంటాయి కదా?
1: 15 కిలోమీటర్లు సార్.
0: ఇక్కడ మధ్యకేర నుంచి పత్తికొండకే?

0: పెరవల్ నుంచి పత్తికొండ.
1: పెరవల్ నుంచి పత్తికొండ 15 కిలోమీటర్లు. ఏం చదువుతున్నావు హర్షవర్ధన్? 8వ తరగతా? ఇప్పుడు 9 పోతావా లేకపోతే 8లో పోతావా?
0: 8 ఇంకా స్టార్టింగ్.
1: ఇప్పుడు 7 అయిపోయింది, 8 పోతున్నావు. బాగా చదువుతున్నావా?
0: చదువుతున్నా సార్.
1: బాగా వచ్చినాయా 8వ తరగతిలో మార్కులు?
0: బాగున్నాయి సార్. 89% వచ్చింది.
1: 89%, వెరీ గుడ్. 10th కూడా అలాగే తెచ్చుకోవాలి, ఎక్కువ 90% పైన తెచ్చుకోవాలి. చెప్పు హర్షవర్ధన్, ఏ పాట కావాలి?
0: ఎక్కడ వరకు ఉంది సార్ లిమిట్ మూవీ?
1: మూవీ ఎక్కడ వరకు అంటే ఇంకా మధ్యలో వరకు అనుకో, అంత కొత్తవి ఏం లేవు. మళ్ళా ఏ పాట కావాలి చెప్పు. మరి చూసి చెప్తావా? ఎవరు చూసి చెప్తావు హర్షవర్ధన్?
0: ఒక్క నిమిషం సార్ చెప్తాను. ఇంద్రా మూవీ ఉందా సార్?
1: ఇంద్రా ఉంటుంది కదా,
0: దాంట్లో దాయి దాయి దమ్మ.
1: దాయి దాయి దమ్మ ఎక్కడ యాప్లో వింటూ ఉంటావా? మా రేడియో కార్యక్రమాలు యాప్లో వింటూ ఉంటావా అంటే?
0: లేదు సార్, మాది కీప్యాడ్ ఫోన్, ఫోన్ దగ్గరలో సిగ్నల్స్ ఉంటాయని.
1: సెల్ ఫోన్లో?
0: అవును సార్.
1: కీప్యాడ్ సెల్ ఫోన్లో వస్తాయి?
0: అవును సార్.
1: మేలేనే, సిగ్నల్ యాంటీనా లేకపోయినా వస్తాయా?
0: యాంటీనా లేకపోయినా కూడా వస్తాయి.
1: అనంతపురం ప్రసారాలు?
0: అవును సార్.
1: మేలే మేలే. ఏమేమి కార్యక్రమాలు వింటూ ఉంటావు?
0: అన్నీ వింటాను సార్. పొద్దున భగవద్గీత, మళ్ళీ సాయంత్రం నుంచి ఇంకా రాత్రి వరకు.
1: స్కూల్ పోయే వరకు అను? మళ్ళా స్కూల్లో అయినావు కదా?
0: స్కూల్లో లేదు.
1: సరే హర్షవర్ధన్, మరి నువ్వు కోరిన పాట వస్తుంది, విందామా?
0: విన్నాం సార్.
1: ఓకే.

0: the DJ.
1: That's right, that's us. Everybody get on the disco bus.
0: Hello? Hello?
2: Hello?
0: Vinu, Vinipinchu Karyakramaniki swagatham andi.
2: Thanks.
0: Swagatham. Evarandi?
2: Guttukuru nunchi matladutunnam.
0: Guttukuru Dharmavaram daggara?
2: Kaadu kaadu, Anantapuram daggara, Kooder daggara.
0: Kooder Guttukura?
2: Anantapuram jilla Guttukuru sir maadi.
0: అవునులేండి, గుట్కూరు అంటే ఇక్కడ ఒకటి ఉంది కదా, ధర్మవరం పోయేది అవలో. మీది కూడేరు దగ్గర ఉండేదే. మీ పేరు?
2: మా పేరు పద్మావతి.
0: పద్మావతి గారు ఏం చేస్తుంటారు? టమోటా తోటలో గడ్డి తవ్వుతున్నారా? మీరేదా, మీదేనా తోట?
2: అవును సార్, మేమే తవ్వుతున్నాం. కూలర్
0: ఎన్ని ఎకరాలు పెట్టారు? బాగుందా పంట? ఎంత ఉంది రేటు?
2: గొట్టుకూరులో రేడియో వింటున్న వాళ్ళందరి కోసం మంచి పాట వేయండి.
0: మంచి పాటనా? మీరు అడగాలి మరి, ఏ పాట వినిపించమంటారో. తోటలో పని చేసుకుంటూ ఉంటారు, మరి పాత పాటనా కొత్త పాటనా?
2: అది సండేలో మూవీ నుంచి గాలిలో ఊహిసలాడే దీపంలా అనే పాట.
0: ఏది సండేనా?
2: సండేలు
0: థండేలా? థండేలు లేదమ్మా మన దగ్గర.
2: శుభాకాంక్షల్లో
0: శుభాకాంక్షలు అయితే ఉంది, అందులో ఏ పాట? ఏదైనా. ఎంతమంది పని చేస్తున్నారు తోటలో?
2: నేను ఒకదాన్నే ఉన్నాను సార్, ఎవరు లేరు.
0: ఎప్పుడు పొద్దున్న వచ్చారా మధ్యాహ్నం వచ్చారా?
2: మధ్యాహ్నం వచ్చినాం, తొగిపోయినాం, మళ్ళీ 3 గంటల నుంచి వచ్చి
0: తగుతాను. అంటే కాస్తున్నాయా కాయలు?
2: ఇంకా లేదు సార్, ఇప్పుడు పెట్టి ఇంకా 20 రోజులు అవుతుంది.
0: ఇంకా 20 రోజులు అవుతుంది. ఎన్ని రోజులకు వస్తుంది పంట?
2: 3 నెలలకు వస్తుందండి.
0: 3 నెలలకు? ఎట్లా రేట్ ఉందా బానే ఇప్పుడు?
2: ఇప్పుడైతే బాగానే ఉంది సార్ రేటు.
0: అంటే మీ పంట పీకే సమయానికి ఎంత ఉంటుందో చెప్పలేం కదా. శుభాకాంక్షల నుంచి ఏ పాట, ఏ పాట విందాం? ఆనందం ఆనందం అయి విందామా? ఓకే, ఆ పాట వస్తుంది, విందామా పద్మావతి గారు? మంచిదండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: విను వినిపించు కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి, ఎవరు? శివయ్య. ఎక్కడి నుంచి? చిన్న మట్లగుంది. ఓకే ఓకే, సింగనమల నుంచి. సింగనమల చిన్న మట్లగుంది. ఏమిటి ఫేమస్ మీ ఊరు శివయ్య గారు? మేము బాగున్నాం, మీరు బాగున్నారా? మీ ఊరు స్పెషాలిటీ ఏంటి? మామూలేనా? లేదు, స్పెషాలిటీ ఉంటుంది. చిన్న మట్లగుంది ప్రత్యేకత. ఏం పండిస్తారు బాగా? చెనిక్కాయనా? సింగనమల అంతా ఎక్కువ వరి పండిస్తారు. గాలనే చెరువుకల్ల ఒకటేనా? అంటే మీకు నీటి సౌకర్యం ఉందా ఆ పక్క? ఈ చెరువు రాదా? చెరువు నీళ్ళు, సింగనమల చెరువు నీళ్ళు
1: రావు సార్.
0: చిన్న మట్ల గుందికి
1: రావు? రావు సార్, ఇక్కడ మాకు 10 కిలోమీటర్లు ఉంది సార్ సింగనమల. గోవిందవాడ అట్లా వస్తాయి సార్.
0: గోవిందవాడ
1: గోవిందరాబేట అట్లా అయితే సార్, వాళ్ళకి
0: గోవిందరాపేట వాళ్ళకైతే చెరువు నీళ్ళు వస్తాయి. మీకు ఓన్లీ బోర్ల ద్వారానే అయితే? ఇంకా ఏం
1: చేస్తారు
0: శివయ్య గారు? మేకలు
1: కాస్తున్నారా?
0: ఎన్ని ఉన్నాయేంటి?
1: వందా?
0: కోటీశ్వర్లే మీరు అయితే కదా. శివయ్య గారు, మేకలు 100 ఉన్నాయంటే చాలా గొప్ప విషయమే. రోజు మీరే వెళ్తూ ఉంటారా వాటిని తీసుకొని? పొద్దున 8 గంటలకు పోతారు? 10 గంటలకే. అంటే టిఫిన్ తిని బయలుదేరేదే? క్యారీ కట్టుకునేది. పొద్దునంతా అట్లా పొలాల్లోకి పోయేదా? మళ్ళీ వాటిని అమ్మేది ఎప్పుడు? వాటిని అమ్మేది ఎప్పుడు అమ్ముతా అంటారు? సీజన్ ఉంటుందే మన?
1: అమ్ముతాం సార్, పిల్లలు అంత బాగా పెద్ద అమ్ముతాం సార్.
0: ఎన్ని కేజీలు వస్తే అమ్ముతారు మామూలుగా?

0: సుమారుగా
1: తొమ్మిది
0: పది. మామూలుగా ఇప్పుడు తోలుకుపోతుంటారు కదా మేపేకి, అప్పుడు ఎంత ఉంటాయి, ఎంత కేజీలు ఉంటాయి మినిమం? ఎట్లా?
1: 25 కేజీలు అట్లా ఉంటాయి సార్. 30 కేజీలు అట్లా ఉంటాయి సార్.
0: 25 కేజీలు
1: పెద్ద మేకలు సార్. 30 కేజీలు అట్లా ఉంటాయి సార్.
0: ఓయమ్మ 30 కేజీలు పడుతుందా
1: సార్
0: మేకలు?
1: సార్
0: మీరు ఫస్ట్ చిన్నప్పుడు ఎంత తీసుకుంటారు?
1: సన్నవి కుడతాయి సార్.
0: పుట్టిన మేకలు ఓకే. అంటే మీరు ఒక 10 కేజీలు వచ్చినప్పటి నుంచి అమ్ముతా ఉంటారు అయితే? మూడు నెలలు బాగా రోజు బాగా మేపితే పాలు తాగాల. చిన్నప్పుడు పాలు తాగాలి, కొంచెం ఏజ్ వచ్చినాక మేత తినాలి. నెలన్నరకే తింటాయా? మేకపాలు కానీ మేకపాలు మనుషులు కూడా తాగితే మంచిది అంటారు కదా?
1: తాతారు సార్.
0: మీరు తాతుంటారా? తాతారా? కానీ గాంధీ గారు కూడా మేకపాలు తాగి బాగా బలిష్ట బాగున్నారు ఆరోగ్యంగా అని విన్నాను నేను చిన్నప్పుడు. అయితే మంచి ఆరోగ్యం అంట కదా మేకపాలు తాగడము? తీసిపోతుంటారా?
1: సన్న పిల్లలు పుట్టిన పిల్లలు ఉంటారు సార్ అట్లా, వాళ్ళు 3 రోజులు 4 రోజులు కానీ వాళ్ళకి పిలిచిపోతారు సార్.
0: మేకపాలు తాగిస్తారా వాళ్ళకి?
1: అవును సార్.
0: ఎంత లీటర్ ఎంత అమ్ముతా అంటారు?
1: చాలే సార్, ఊరికే సార్, డబ్బులు తీసుకోండి సార్.
0: ఫ్రీగా?
1: అవును సార్. సార్ చాలా లేదురా?
0: ఒక
1: గ్లాస్ సార్ అట్లా.
0: ఒక గ్లాస్?
1: ఊరికే సార్, డబ్బులు తీసుకోండి సార్.
0: అవునులే. మామూలుగా మామూలుగా అయితే పిండితే ఎన్ని లీటర్లు ఇస్తాయి అవి? రోజుకి మేత మేయాలి. రుచిగా ఉంటాయా అవి పాలు, మేకపాలు? ఎప్పుడు తాగలే నేను. ఎనుము పాలు కంటే టేస్ట్గా ఉంటాయా?
1: అన్ని తింటాయి
0: అంటే బాగా శాకాహారం కదా, అన్ని గడ్డి అది కాక అవేంటివి, దాన్ని ఏమంటారు అబ్బా, ఔషధ గుణాలు ఉన్న మొక్కలు కూడా తింటూ ఉంటాయి కదా అవి.
1: అట్లాగే నేను సార్ మామూలుగా తినేటివన్నీ తింటాయి సార్ నానా కొన్ని. నేను అయితే ఊరికే గడ్డి అదే కదా సార్.
0: శాకాహారమే కదా, ఆకులు అలా వల్ల తింటుంటాయి.
1: ప్రతి ఒక్కటి తింటాయి సార్ ఇవి.
0: ఆ పాలు తాగితే మనకు కూడా మంచిది అని అంటారు, అందుకే మేము కదా. ఓకే శివయ్య గారు, మీతో మాట్లాడినందుకు చాలా సంతోషం. ఏ పాట వినిపించమంటారు? సంక్రాంతి. సంక్రాంతికి వస్తున్నామా? సంక్రాంతికి వస్తున్నాం లేదు అనుకుంటా. లేదు, సంక్రాంతికి వస్తున్నాం లేదండి. ఇంకోటి ఏది పాట? అది లేదు, ఆ పాట లేదు. సీతారామం విందామా? సీతారామం విందామా? వద్దా. ఇంకా ఒక్కడు
1: మహేష్ బాబు సార్.
0: మహేష్ బాబు అందులోంచి
1: చిరుగాలి సార్.
0: చిరుగాలి బాగా వీస్తుందా అక్కడ?
1: సార్ గాలి బాగా పెడతా సార్. ఇప్పుడు
0: బాగా పెడుతుంది, వర్షం పడలేదా?
1: వర్షమే లేదు సార్. ఇప్పుడు మన రెండు ఎండకి భారీ ఎండలు సార్. ఈసారి
0: భారీ ఎండలు కదా, ఎండలు అయితే ఇంకా కాస్తున్నాయి.
1: సార్ చల్లబడింది బాగా.
0: అవును కరెక్ట్. సరే శివయ్య గారు, మరి మీతో మాట్లాడినందుకు. పాట వస్తుంది, మీరు కోరిన పాట వినండి.
1: సరే
0: మంచిది.

0: హలో, విను వినిపించు కార్యక్రమానికి స్వాగతం.
1: హలో సార్, నమస్తే సార్.
0: నమస్తేనండి, ఎవరు?
1: రమాదేవి సార్.
0: రమాదేవి గారు
1: సార్,
0: రెగ్యులర్ చేస్తుంటారు రమాదేవి గారు. చెప్పండి రమాదేవి గారు. బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాం సార్.
0: మీరు బాగుంటే మేము బాగున్నట్లు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. పనంతా అయిపోయిందా రమాదేవి గారు? ఏ పని చేశారు ఈరోజు?
1: ఏం పని చేయలేదు సార్, ఊరికే ఉన్నాము.
0: ఎక్కడో వెళ్తూ ఉంటారన్నారు మొన్న, ఏదో చెప్పినట్లుంది మీరు పనికి.
1: పని 3 గంటలకు అంతా వస్తాం సార్ ఇంటికి.
0: ఏ పనికి వెళ్తూ ఉంటారు?
1: యాదో తోటలలో పనికే సార్.
0: ఇప్పుడు ఏదుంది సీజన్ మీ పక్క?
1: ఇప్పుడు ఏం పనులు లేవు సార్, పూలు ఉందా? పూలు కూడా అయిపోయినాయి.
0: పూలు ఎక్కువ పండిస్తారా అక్కడ?
1: అవును సార్.
0: ఏ పూలు?
1: గుండమల్లెలు సార్.
0: తాటిచెర్లలో? ఓకే. అయితే అనంతపురం టౌన్కి వచ్చేటివి అవేనా ఎక్కువ?
1: అంతలాగా వస్తుంటాయి సార్, ఒకటి ఒకటి ఎట్లయితాయి.
0: అవునులేండి. అంటే మామూలుగా మల్లెలు ఎక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటారు కదా, మనకి ఇంకా చుట్టుపక్కల పండితే ఇక్కడికే వస్తాయేమనుకున్నా. చెప్పండి రమాదేవి గారు, ఏ పాట విందాం?
1: ఉగాదిలో పాట ఏంటి సార్? డాడీ కథ వింటా చెప్తావా అనే పాట.
0: డాడీ కథ వింటా చెప్తారా? ఉగాది. ఓకే రమాదేవి గారు,
1: మంచిది సార్. ఉంటాం సార్. మళ్ళీ
0: మంచిదండి, ధన్యవాదాలు కాల్ చేసినందుకు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి, జి బాలకృష్ణ ప్రసాద్, సిహెచ్ కుసుమకుమారి పాడిన లలిత గీతం. రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం కలగా కృష్ణమోహన్.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుండి ప్రసారం.

0: Today, Mr. Goel said they discussed strengthening the India-Greece economic partnership through greater trade, investment, industrial cooperation, and resilient supply chains. He added that they also explored opportunities to deepen collaboration in manufacturing, startups, and emerging technologies for the shared prosperity of both the nations. India's industrial output growth, as measured by the Index of Industrial Production, or IIP, expanded by 5.1% in May this year on an annual basis. As per the data released by the Ministry of Statistics and Programme Implementation, or MOSPI, growth in the electricity and gas supply sector expanded by 9.9% during the last month. Manufacturing, as well as water supply, sewerage and waste management sectors posted a 5.5% growth. However, mining and quarrying sector proved to be a laggard, decelerating by 1.6%. An Indian Army field hospital deployed in earthquake-hit Venezuela under Operation Amistad has become fully operational. It is providing free round-the-clock medical services to the people of Venezuela. The Indian Embassy in Venezuela said an Indian medical team comprising experienced doctors has established a camp at the International La Rinconada racetrack in Caracas. It said the medical camp is now fully operational and services are open 24/7. Benchmark domestic equity indices ended almost 0.5% down today. Sensex fell 372 points to close at 76,728, while Nifty also dropped to settle at 23,946. And that is the end of this news bulletin.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు. మొబైల్ వదిలేయ్
2: అక్క. బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
2: మరైతే సరైన నంబర్
1: బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
2: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు,
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందుగా రాష్ట్రంలోని పలు నగరాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నం వేదికగా రేపు జరగనుంది. వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. వివరాలు. విశాఖపట్నంలో జరగబోయే సిఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వ విధానాలపై కీలక చర్చలు జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఏడాది నవంబర్లో నిర్వహించే 31వ సిఐఐ సదస్సుపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. నవంబర్ 12-13 తేదీల్లో విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. భాగస్వామ్య సదస్సు కంటే ముందుగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు నిర్వహించడంపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వ్యాపారాలు, పెట్టుబడులు వంటి అంశాల మీద కాకుండా వినూత్న ఆలోచనలు పంచుకునేలా సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రాంతీయ సదస్సుల్లో కూడా ఎంఓయూలు కుదుర్చుకునేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నంలో రేపు జరగనుంది. నగరంలోని ఒక స్థానిక హోటల్లో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మదన్లాల్ మీనా, వైస్ ఛాన్సలర్ ఆచార్య టి శ్రీనివాసన్లు స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను ఈరోజు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లతో పాటు ప్రముఖ విద్యావేత్తలు, విశిష్ట అతిథులు కూడా హాజరు కానున్నట్టు తెలియజేశారు. 2020 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేయనున్నట్టు

0: వెల్లడించారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాలు అందజేసి సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరాంధ్రలో రేపు పర్యటించనున్నారు. పర్యటనలో ముందుగా రేపు ఉదయం విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎం శ్రీ మోడల్ పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి సందర్శించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం విశాఖ బీచ్ రోడ్లోని నోవాటెల్ హోటల్లో జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొనున్నారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో భోగాపురం మోడల్ స్కూల్లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేసిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ విబిజీ రామ్జీ యోజనకు నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు బడ్జెట్ కేటాయింపులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. జూలై 2వ తేదీన తిరుపతి నుంచి విబిజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవం జరుగుతుందని, ఈ జాతీయ ప్రారంభోత్సవానికి ఆతిథ్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేశామని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ సడక్ యోజన నాణ్యతలో అత్యుత్తమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కు స్థానం దక్కిందని తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రాల సమన్వయంతోనే వికసిత్ భారత లక్ష్యం సాధ్యపడుతుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒంగోలు నగరంలోని భాగ్యనగర్లో 380 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను ఈరోజు ఆయన స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, ఒంగోలులో 7 కోట్ల 50 లక్షల రూపాయలు వ్యయంతో సెమీ ఇండో సబ్స్టేషన్ నిర్మిస్తున్నామని, మరో 2 నెలల్లో దాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. లో వోల్టేజ్ సమస్యలు లేకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 25 సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
1: మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 25 సబ్స్టేషన్లు కట్టాం. లో వోల్టేజ్ ఉండకూడదనే దానికోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అదే కాకుండా 220 kV సబ్స్టేషన్ ఎర్రగొండ పాలనలో చాలా పెద్ద ఎత్తున 65-75 కోట్ల రూపాయలతో చేస్తా ఉన్నాం. అదొకటి. సూర్యగారి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఎస్సీ ఎస్టీల ఇళ్లమైన 200 కిలోవాట్లు వాడే వాళ్ళందరూ కూడా ఉచితంగా సోలార్ ఇవ్వాలనుకున్నాం. 1.20 కోట్ల ఖర్చు పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో విద్యుత్ వాడకం పెరుగుతుంది కాబట్టి దాని అనుగుణంగా లో వోల్టేజ్ కానీ వీటన్నింటినీ కూడా అధిగమించాలంటే ఇవన్నీ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది.
0: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ గ్రామంలో ఈరోజు నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి పొలంలో విత్తనాలు వేసి సాగు పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సాగు చేసుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడే దేశ భవిష్యత్తుకు పునాదని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమల్లి శ్రీభారత్ పేర్కొన్నారు. నగరంలోని చినగదిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40 లక్షల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించిన 3 అదనపు తరగతి గదులతో పాటు ఇతర అభివృద్ధి పనులను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎంపీలకు కేటాయించే నిధులు పరిమితంగానే ఉన్నప్పటికీ వాటిని అత్యంత బాధ్యతతో దీర్ఘకాలిక ప్రయోజనం కలిగే విధంగా వినియోగిస్తున్నట్టు చెప్పారు. రోడ్లు ఇతర సాధారణ పనుల కంటే సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్య, వైద్యం, క్రీడలు, గ్రంథాలయాల అభివృద్ధికే ప్రాధాన్యమిస్తున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు కల్పించాలనే సంకల్పంతో తన పార్లమెంటు స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను వినియోగిస్తున్నట్టు భరత్ వెల్లడిస్తూ,
2: మీరు కష్టపడి మీరు కమిటెడ్ గా చేస్తేనే ఈ స్కూల్ బాగుంటుంది. ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ యూ. రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. నంబర్స్ పెరగడం అంటే సమాజంలో మీ మీద నమ్మకం పెరిగింది. చుట్టుపక్కల ప్రైవేట్ స్కూల్స్ మేము చేయలేము, ఈ గవర్నమెంట్ స్కూల్ అంత బాగా చేస్తుందనే ఒక పేరు మీరు తెచ్చుకోవాలి. 40 లక్షలతో చేశారమ్మా ఇది. ఇది మీ దేవాలయం. మీరు మీ స్కూల్ ని మీరు జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. మీరందరూ డిసిప్లిన్ గా స్కూల్ కు వస్తున్నారని వినడం నాకు హ్యాపీగా ఉంది. మేక్ ద మోస్ట్ ఆఫ్ యువర్ టైం.
0: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నమోదు ఫారాల డిజిటలైజేషన్, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నరసాపురంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఈరోజు పరిశీలించిన ఆయన, మ్యాపింగ్, డిజిటలైజేషన్ పనుల పురోగతిని బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. 2002 ఓటర్ల జాబితాతో సరిపోల్చి మ్యాపింగ్ ప్రక్రియను

వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఓటర్ల నమోదులో పూర్వీకుల వివరాల ఆధారంగా అవసరమైన మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉందని తెలియజేశారు. ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు ఉత్తరాంధ్ర జిల్లాలు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ సీఐఏ భాగస్వామ్య సదస్సుకు ముందుగా రాష్ట్రంలోని పలు నగరాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నం వేదికగా రేపు జరగనుంది. వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో శ్రీ కె నారాయణస్వామి బృందం వారిచే వీధి నాటకం వింటారు. వికసిత్ భారత్ 7:45 విజయవాడ కేంద్ర సమర్పణ, 8:00 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:45 చిత్రజగత్ హిందీ ఫిలిం గీతాలు, ఆంగ్లంలో వార్తలు 9:00, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు, రాత్రి 10:00 కర్ణాటక సంగీతం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో పలు దేవతా అష్టకాలు వింటారు. 2వ భాగం. 6:30 వినదగు మాటను వినిపిస్తారు శ్రీ డి వాసుదేవ శాస్త్రి గారు. 6:35 సేద్యపు శుద్ధులు, ఖరీఫ్ పంటలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తారు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కెసి నటరాజ్ గారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార వివరాలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత

0: సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన వ్యాధి నిరోధక శక్తి గురించి డాక్టర్ సిఎస్ కృష్ణమోహన్ గారు అందించే వివరాలు, ఆ తర్వాత రసనికుంజం ప్రత్యేక కార్యక్రమం, సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ అంశాలు ప్రసారమవుతాయి రేపు ఉదయం హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో. ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ ఐ శ్రీనివాసరావు. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా, ఏలూరు యంగన్న గారి ప్రసంగం రేపు ఉదయం 9:00. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 నషాముక్త్ భారత్ వారోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ నుండి ప్రసారం. 10:30 11:30 అలాగే 12:15 వాణిజ్య ప్రకటనలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 2:00 ఆంగ్లంలోను, 2:15 హిందీలోను వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ నుండి ప్రసారమవుతాయి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇక రేపు సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 నీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. 6:20 ప్రసార వివరాలు. 6:30 ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా లండన్లోని ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 కిసాన్ వాణి, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో నిమ్మ సాగు మార్కెటింగ్లో అనుభవాలు. నార్పల మండలం మద్దలపల్లి అభ్యుదయ రైతు ఎన్ రామ్మోహన్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక. అలాగే భూగర్భజల చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు కూడా ప్రసారమవుతాయి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో. 7:45 ఐసీసీ మహిళల క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది. ఈ అంతరంలో 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ప్రసారమవుతాయి. ఆ తర్వాత 9:30 ఆట ముగిసేంత వరకు ఐసీసీ మహిళల క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ

0: పాకోశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుగుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట వారాలబ్బాయి చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడింది. జాలాది సాహిత్యానికి సంగీతం అందించిన వారు చక్రవర్తి.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: విజయం మనదే చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి సంగీతం అందించిన వారు ఘంటసాల.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: మూడు కాలేజీలలో
3: డోంట్ వరీ,
2: ఫీజ్ చూడు.
4: ఎలా ఉన్నారు?
5: ఏంటి విషయం?
3: ఫీజ్ కోసం టెన్షన్?
5: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
6: ఆర్బీఐ అంటుంది
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఆ పాట వజ్రం చిత్రంలోనిది. ఆ పాటకు సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విచిత్ర దాంపత్యం చిత్రం కోసం పి సుశీల పాడిన ఆరుద్ర గీతం వినండి. సంగీతం అశ్వత్థామ.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: వంశానికొక్కడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటున్నారు. వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి సంగీతం రాజ్ కోటి

0: జి ఆర్ టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది
1: స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: సొమ్ము కొడుది సోకు కొడుది ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటున్నారు. వేటూరి సుందరరామూర్తి రచనకు సంగీతం రాజన్ నాగేంద్ర.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నర్అప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ వాద్రా, లెఫ్టినెంట్ జనరల్ మోహిందర్ పాల్ సింగ్లు అతి విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లను అణిచివేయడంలో సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు చూపిన అసాధారణ ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందజేశారు. వైమానిక, నౌకాదళ కార్యకలాపాలు, మానవతా దృక్పథంతో చేపట్టిన సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసమాన శౌర్యాన్ని కూడా ఈ సందర్భంగా పురస్కారాలతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రభృతులు పాల్గొన్నారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. బ్రిక్స్ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో మంత్రితో సమావేశమైంది. ఇన్నోవేషన్, స్టార్టప్లు, ఎమర్జింగ్ టెక్నాలజీస్, పరిశోధనల్లో బ్రిక్స్, బ్రిక్స్ ప్లస్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డీప్ టెక్నాలజీ రంగాల్లో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. భారతదేశ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్దిష్ట ప్రతిపాదనలతో కలిసి పనిచేయాలని బ్రిక్స్ ప్రతినిధి బృందాన్ని కోరారు. తన సీషెల్స్ పర్యటన ఎంతో ఫలప్రదంగా సాగిందని ప్రధానమంత్రి

0: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సీషెల్స్ 50వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. తమపై చూపిన ఆదరాభిమానాలకు గాను సీషెల్స్ అధ్యక్షులు డాక్టర్ ఫ్యాట్రిక్ హెర్మనీకి, అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత 50 ఏళ్లుగా ఇరుదేశాల మధ్య నమ్మకం, పరస్పర పురోగతితో సంబంధాలు కొనసాగాయని, రాబోయే 50 ఏళ్లు ఆవిష్కరణలు, సుస్థిరత, ఉమ్మడి శ్రేయస్సుకు చిహ్నంగా నిలుస్తాయని సామాజిక మాధ్యమంలో మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో కొత్త నిబంధనల వల్ల సరికొత్త సాంకేతికత, వ్యవస్థల ఉత్పత్తి, సైన్యంలోకి వాటి చేరిక వేగవంతమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు డిఆర్డీఓ ఆర్థిక అధికారాల వికేంద్రీకరణ నిబంధనలను ఆయన విడుదల చేశారు. వివిధ స్థాయిల్లో క్రియాశీల అధికారాలు పెంచడం, ప్రయోగాలు, పరీక్షల కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం వంటి కీలక మార్పులు ఇందులో ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్, ఈ నిబంధనల వల్ల పరిశ్రమలు, విద్యా సంస్థలతో భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ ఆత్మనిర్భర్ భారత్ రక్షణ సన్నద్ధతకు దోహదపడుతుందన్నారు. వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ది ప్రాజెక్టుల సమర్థత, జవాబుదారీతనం సకాలంలో అమలును పెంచడానికి సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సిబ్బంది అధిపతి జనరల్ ఎస్ఎన్ రాజా సుబ్రహ్మణి, డిఆర్డీఓ చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ ఆయన, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ వైద్య కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai Pradhan Mantri Jan Arogya Yojana has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country and incorporates 62 crore people and now India is the world's largest digital public infrastructure healthcare.
0: పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వైపు మరింత ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులున్నాయని ఆ శాఖ పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళలో, అలాగే రాబోయే 3 రోజుల్లో బీహార్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ పరిసరాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు పడతాయని హెచ్చరించింది. అలాగే ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్లో రేపటి వరకు వడగాల్పులు వీచే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నరప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన ఫైనల్ పోటీలో చైనీస్ తైపీకి చెందిన సూ లింగ్ యాంగ్ చేతిలో 15-21, 21-16, 9-21 స్కోర్తో శ్రీకాంత్ ఓటమిపాలయ్యారు. ఆయన చివరిసారిగా 2017లో బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ కింద ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఆయనకు అంతర్జాతీయ టైటిల్ ఏది దక్కలేదు. దేశ సమగ్రాభివృద్దికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు.

0: ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిర వృద్ధిని చేకూరుస్తుందని అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఫర్వణిలో వసంతరావ్ నాయక్ మరఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కళాశాలలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తుల పరిశ్రమల క్రమబద్దీకరణ పథకం కింద ఏర్పాటు చేసిన కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడానికి ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని ఆయన పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ శ్రేణి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీ కె. నారాయణ స్వామి బృందం వారిచే వీధి నాటకం వింటారు.

0: లక్ష్మీదేవి ఇంకా చెప్పేది రా బాబా.
1: బాగానే చెప్పమ్మా.
0: శత్రులవు వరులేరు జగమంతా నీవే, సతిపతులు ఇద్దరు సరసంబుతోనో అతి ప్రేమతో.

0: అమ్మా లక్ష్మీదేవి.
1: అవునమ్మా.
0: బుట్టికి మక్కవే ఓ సతీ. అమ్మా
1: మొక్కుతాడనమ్మా, మొక్కుతాడమ్మా, ఇగో మొక్కుతాడు.
0: బుట్టికి మక్కవే ఓ సతీ, పట్టవే నా చెయ్య సరస పనతిర యోగల్. చుట్టాలు జనులు పగడగా, చుట్టాలు జనులు పగడగా, గట్టిగా ముత్యము పులి పొడు కానొక త్యావే. అమ్మా లక్ష్మీదేవి ఇంకా చెప్పేది అమ్మా. శ్రీ వెంకటేశ్వర శ్రీ కొండవాస రావయ్యగిరి రఘురామచంద్ర మందరగిరి వాస మఘనీయ వేష పొంగుచూ నిను దళతో.

సత్యగిరి నరసింహ సరికొండ వాత ఎత్తుగా వలికేటి మేలు కొండయ్యా. కొండగా ధర్మపురి నరసింహ తరికొండ వాస నిర్మలా గుణ నీలగిరి స్వామి కాలాద్నివాస కమడీయ వేష మాల గోపాల మందార ద్రీశ శ్రీరంగపురి వాస శ్రీరంగ దేవ సర్వజన పోస కాచినేపురి వాస కాచినే దేవ వాంచద వేడద వరమీయరయ్యా శ్రీదేవి భూదేవి శ్రీలక్ష్మీదేవి ఆకాశవానమ్మ అంతట గలవు.

0: బాగానే చెప్పవమ్మా.
1: మల్లికార్జున దేవ మమ్మేలరయ్యా, కొల్లాపురల్లమ్మ కొలిసద నిన్ను, మల్లికార్జున మమ్మేలరయ్యా, కుంభిని నా తొడ గుంటగిరి దేవా. శ్రీదేవి భూదేవి శ్రీలక్ష్మీదేవి అమ్మా, శ్రీదేవి భూదేవి శ్రీలక్ష్మీదేవి, ఆకాశవానమ్మ అంతట గలవు, నాకు వాకీయవే నీకు మొక్కెదన.
0: బాగానే చెప్పమ్మా.
1: అమ్మా లక్ష్మీదేవి, ఇంకా నేను పోయి వచ్చేదాను.
0: పోయి రామ్మా.

అమ్మ లీలవర్ణము గలవాడే తల్లి, భుజ కిరీటములు గలవాడే తల్లి, వజ్ర వైడ తెంపు నవరత్నములు

మీరింతవరకు శ్రీ కె నారాయణ స్వామి బృందం వారిచే వీధి నాటకం విన్నారు. ఇప్పుడు వినండి ఓ జానపద గీతం.

డాక్టర్ అనసూయాదేవి గారు పాడిన జానపద గీతం విన్నారు. ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారం.

0: ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈగిల్ టీం ఎస్పీ శ్రీ కె నగేష్ బాబు గారితో పరిచయం వింటారు.
1: నిర్మాణంలో యువత కీలకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి. విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, ఇలా అనేక రంగాల్లో వాళ్ళని తీర్చిదిద్దడంలో ఎంతో కృషి జరుగుతోంది. అలాంటి యువత సన్మార్గంలో నడిచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేలా విశేష కృషి ఎంతో జరుగుతోంది. అందులో భాగంగా భారతదేశాన్ని మాదక ద్రవ్యరహిత దేశంగా, నషాముక్త భారత్గా తీర్చిదిద్దేందుకు విస్తృతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయికి దూరంగా ఉంచేలా ఈగిల్ విభాగం అంటే రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈగిల్ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కె నగేష్ బాబు గారు మన ఆకాశవాణి విజయవాడ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం నగేష్ బాబు గారు.
2: నమస్కారం అండి.
1: నగేష్ బాబు గారు, మన రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కానీ, విక్రయాలు కానీ, నిల్వలు కానీ, వీటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
2: మరి ఒకసారి మీ అందరికీ నమస్కారం అండి. ఈగిల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇది 2 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు స్థాపించబడిన సంస్థ. దీని యొక్క ముఖ్య విధి ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటిని అరికట్టడము, అలాగే ఈ మాదక ద్రవ్యాల బారిన పడిన యువతను రక్షించటము, అలాగే సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయటము ఈ ఈగల యొక్క ముఖ్య బాధ్యత. లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ను కూడా ఈక్వల్గా తీసుకెళ్తూ వీలైనంత త్వరగా ఈ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి స్థాపించబడిన సంస్థ ఈ ఈగిల్. అలాగే దీని అక్రమ రవాణాన్ని నిరోధించడానికి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న చెక్ పోస్టులతో పాటు డైనమిక్ చెక్ పోస్టులు కూడా మన అంతర్రాష్ట్ర సరిహద్దుల మీద పెట్టడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ అక్రమ రవాణాని నివారించగలిగాము. అలాగే నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రైట్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ వాటిని వీలైనంత త్వరగా సర్టెన్ కమిటీస్ ఉన్నాయి, డిస్పోజబుల్ కమిటీస్ అని, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ కమిటీస్ ద్వారా వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయటం జరిగింది. ఇంకా కొంత నిల్వలు ఉన్నాయి, వాటిని కూడా వీలైన త్వరలో డిస్ట్రాయ్ చేయటం జరుగుతుంది.
1: ఎస్పీ గారు, సరే ఎక్కడైనా సాగు జరుగుతోంది, అమ్ముతున్నారు, తీసుకుంటున్నారు అని మీకు సమాచారం తెలియజేయాలంటే ఎలా, ఎవరికి, ఎప్పుడు, ఎట్లా?
2: దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఉందండి. ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు ఏదైతే సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ సమాచారం ఇవ్వచ్చు. అలాగే ఈ డ్రగ్స్ బారిన పడిన వారిని రెస్క్యూ చేయడానికి, లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, డిఅడిక్షన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ నెంబర్ ద్వారా మీరు సమాచారం పొందవచ్చు.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు మాదక ద్రవ్యాలకు ఎక్కువగా మనం వింటున్నంతలో యువత బానిసవుతున్నారు అనేటువంటిది తెలుస్తోందండి అక్కడక్కడ. ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
2: లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఈ అవేర్నెస్ను కూడా చాలా విస్తృతంగా చేస్తున్నామండి. కాలేజెస్లో అయితేనేమండి, అలాగే అసంఘటిత కార్మికుల దగ్గరికి అయితేనేమండి, అలాగే ఎంప్లాయీస్ దగ్గరికి, అలాగే ప్రొఫెషనల్స్ దగ్గరకు కూడా మేము వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చూసినట్లయితే ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈగల్ క్లబ్స్ అని పెట్టాం. ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే 40,000 ఈగల్ క్లబ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఈగల్ క్లబ్స్ అంటే ఏంటంటే ఆ కాలేజీలో 4 మేల్ స్టూడెంట్స్, 4 ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు, 2 లెక్చరర్స్ ఉంటారు, 1 మేల్ 1 ఫీమేల్. అట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్లో 10 మంది ఈగల్ సభ్యులు ఉంటారు, వాళ్ళని క్లబ్గా ఫామ్ చేశాము. ఈ మాదక ద్రవ్యాల గురించిన సమాచారం కానివ్వండి, లేకపోతే దీని గురించి అవేర్నెస్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు ఆ ఇన్స్టిట్యూషన్లో. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఈగల్కి తెలియజేస్తుంటారు. ఈగల్తో అనుసంధానమై ఈ ఈగల్ క్లబ్స్ పనిచేస్తాయి.
1: విద్యార్థి దశలో, విద్యా సంస్థల్లో దీని పట్ల అవగాహనకు కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా?
2: అవునండి, చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఇప్పటికి వరకు మేము 21,000 అబోవ్ క్యాంప్స్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. అక్రాస్ ద స్టేటు, అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్, అక్రాస్ ది మండల్ లెవెల్ ఆల్సో అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కూడా మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఈగల్, డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా చేస్తున్నారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, అలాగే ఎక్సైజ్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే సమ్ ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేట్ చేసుకొని వీలైనంత పెనిట్రేట్ అయ్యి మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: గంజాయి సాగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించింది. అనంతరం మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ చోటు చేసుకున్నటువంటి మార్పు ఏమిటి? ఈ గంజాయి సాగును వదిలేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి?
2: మీరు అన్నది అక్షరాలు నిజమండి. ఇప్పుడు మన రాష్ట్రంలో గంజాయి సాగు జీరో అయిపోయింది. దీన్ని ఎన్సీబీ వారు కూడా ధృవీకరించారు. ఇప్పుడు రాబోయే సీజన్ కూడా హార్వెస్టింగ్ సీజన్. ఈ సీజన్ మీద కూడా ఈగల్ చాలా సీరియస్గా ఫోకస్ చేశాము. ఫర్దర్గా ఎలాంటి కల్టివేషన్ జరగకుండా ఎన్షూర్ చేస్తున్నాము. ఇలా కావడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా చాలా కోఆపరేషన్ ఉందండి. ఎవరైతే ఈ గంజాయిని పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ను ప్రొవైడ్ చేశారు, ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ చూపించారు బై ప్రొవైడింగ్ మోర్ దాన్ 200 టైప్స్ ఆఫ్ సాప్లింగ్స్. అలాగే కాకుండా ఇంకా కూడా వాళ్ళు ఫర్దర్ మార్కెటింగ్ కానివ్వండి, ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఆఫీసర్స్ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించడం వల్ల, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావడం వల్ల ఈరోజు గంజాయి సాగు మన రాష్ట్రంలో జీరో అయింది.
1: వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చాలా కల్పిస్తుంది.
2: అవునండి, ప్రత్యామ్నాయంగా చాలా కల్పిస్తుంది. ఆల్టర్నేట్ క్రాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు.
1: నగేష్ బాబు గారు, మాదక ద్రవ్యాలకు బానిసైనటువంటి వారికి, మరీ ముఖ్యంగా యువతకు మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డి అడిక్షన్ కేంద్రాలు కూడా ఉండుంటాయి, వాటి గురించి కూడా వివరించండి. అసలు ఎన్ని ఈ డి అడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి మన రాష్ట్రంలో?
2: మన రాష్ట్రంలో దాదాపు 58 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. అలాగే ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడ్డారో వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామో. కౌన్సిలింగ్ మేమే ఉంటుందో పాటు ఎక్స్పర్ట్స్తో డి అడిక్షన్ సెంటర్లో ఉన్న సైకాలజిస్టులు కానివ్వండి, సైక్రియాటిస్టులు కానివ్వండి, వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. వాటి ద్వారా యువతని వీలైనంత త్వరగా ఈ డ్రగ్స్ బారి నుంచి బయటపడేందుకు ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. చాలామంది యువత వీటి నుంచి బయటపడుతున్నారు కూడా. అవేర్నెస్ వల్ల కానివ్వండి, ఈ కౌన్సిలింగ్ వల్ల కానివ్వండి, మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 2 సంవత్సరాలకు ముందుకి ఇప్పటికీ చాలా తేడాను మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఈ డి అడిక్షన్ సెంటర్స్ని, రీహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా వాటి యొక్క అవైలబిలిటీ, వాటి యొక్క సర్వీస్ అవైలబిలిటీ కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. తద్వారా యువతని ఈ బారి నుంచి రక్షించడం జరుగుతుందండి.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలకు బానిస అయినటువంటి వారికి, అడిక్ట్ అయినటువంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి మార్పు తెప్పించినటువంటి యువత గురించి మీకేమైనా అంటే ఫాలోఅప్, మళ్ళీ ఏమైనా తీసుకుంటున్నాడా, మళ్ళీ దీనికి ఏమైనా బానిస అయ్యాడా, మనం ఎంతో కౌన్సిలింగ్ ఇప్పించాం కదా అని ఇలా ఫాలోఅప్ ఏమైనా చేస్తుంటారా? వాళ్లల్లో మార్పు వచ్చాక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని వారు గడుపుతున్నట్లు మీరేమైనా గమనించారా?
2: యా తప్పకుండా అండి. ఎవరైతే ఈ డి అడిక్షన్ సెంటర్ ద్వారా బాగుపడి బయటకు వచ్చారో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అని. సో మ్యాక్సిమం వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటున్నారు, వాళ్ళ నార్మల్ డే టు డే లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు. కొంతమంది హీర్ అండ్ దేర్ కొన్ని రిలాప్సెస్ జరుగుతున్నాయి, వాటిని మళ్ళీ అగైన్ మా వాళ్ళు అటెండ్ అవ్వడం, మళ్ళీ అగైన్ డి అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరిని కూడా వదలకుండా కంటిన్యూ మానిటర్ చేస్తున్నాము.

0: శైలిలో వారు గడుపుతున్నట్లు మీరేమైనా గమనించారా?
1: యా తప్పకుండా అండి. ఎవరైతే ఈ డిఅడిక్షన్ సెంటర్ ద్వారా బాగుపడి బయటకు వచ్చారో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అని. సో మ్యాక్సిమం వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటున్నారు. వాళ్ళ నార్మల్ డే టు డే లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు. కొంతమంది హీర్ అండ్ దేర్ కొన్ని రిలాప్సెస్ జరుగుతున్నాయి. వాటిని మళ్ళీ అగైన్ మా వాళ్ళు అటెండ్ అవ్వడం, మళ్ళీ అగైన్ డిఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరిని కూడా వదలకుండా కంటిన్యూ మానిటర్ చేస్తున్నాము. పూర్తిగా వాళ్ళ ఈ యొక్క డ్రగ్స్ యొక్క అడిక్షన్ నుంచి బయటపడేదాకా కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతుందండి.
0: మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించడంలో చాలా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. సమాజం నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది?
1: చాలా మంచి స్పందన వస్తుందండి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఈ డ్రగ్స్ గురించి సమాచారం ఎవరికి ఇవ్వాలో తెలియదు. డ్రగ్స్ బారిన పడిన వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియదు. ఒక ప్రాపర్ సిస్టమ్ లేకుండా ఉండే. ఇప్పుడు ఈగల్ అనే సంస్థ వచ్చిన తర్వాత, ఈ 1972 అనే నెంబర్ వచ్చిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళు ఈ నెంబర్ ద్వారా పొందుకోగలుగుతున్నారు. అలాగే ఎలాంటి రెస్క్యూ కావాలన్నా సరే ఈగల్ సిద్ధంగా ఉంది. రెస్క్యూ చేయటం వల్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆర్టీజీఎస్ ద్వారా ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దానిలో 72% సెడ్ దే ఆర్ హ్యాపీ.
0: నగేష్ బాబు గారు, యువతకి మీరిచ్చేటువంటి సూచనలు ఏంటి?
1: ఈరోజు యువత అనేది దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ చాలా ప్రధానం. కాబట్టి జీవితంలో ఇలాంటి తప్పులు జరిగితే జీవితంలో సర్వస్వం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిని పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీని బారిన పడకుండా మన బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లు జోలికి వెళ్లకుండా మంచిగా యోగా అని కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ అని కానివ్వండి, అలాగే పాజిటివ్గా లిజనింగ్ టు మ్యూజిక్ అని కానివ్వండి, ఇలాంటి యొక్క మంచి లక్షణాలు ఏర్పరచుకోవడం వల్ల వాళ్ళ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళ యొక్క పర్సెప్షన్ లెవెల్ పెరుగుతుంది, వాళ్ళకి ఇంటెలెక్చువల్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది. వాళ్ళు దేశ అభివృద్ధికి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి కానీ దోహదపడే ఒక చోదక శక్తిగా ఉంటారని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
0: ధన్యవాదాలు నగేష్ బాబు గారు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈగిల్ టీం ఎస్పీ శ్రీ కె నగేష్ బాబు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఘంటసాల పి లీలా పాడిన ఆ పాట వాగ్దానం చిత్రంలోనిది. ఆ పాటకు సంగీతం పెండ్యాల. ఇప్పుడు వినండి, వంశోద్ధారకుడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సీతారామ శాస్త్రి రచన, సంగీతం కోటి.

వేటూరి గీతానికి చక్రవర్తి స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వినండి, వసంత గీతం చిత్రం కోసం.

మల్లికార్జున్ వర్ధిని పాడిన ఆ పాట వీరభద్ర చిత్రంలోనిది. ఆ పాటకు సంగీతం మణిశర్మ. ఇప్పుడు వినండి వసంత కోకిల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సాహిత్యం గోపి, సంగీతం ఇళయరాజా.

చివరిగా స్రవంతి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటున్నారు. వేటూరి సాహిత్యానికి సంగీతం చక్రవర్తి.

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ ప్రసారంలో 8:45 చిత్రజగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో మరికొన్ని సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. సాయుధ దళాల సిబ్బందికి రెండవ విడత శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 300 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ను ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇక వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయుధ దళాల సిబ్బందికి ప్రతిష్టాత్మక శౌర్య పురస్కారాలను ఈరోజు ప్రదానం చేశారు. దేశ రక్షణలో అసాధారణ ధైర్యం, అంకితభావం, విశిష్ట సేవలందించిన సైనికులు, భద్రతా సిబ్బందిని ఈ పురస్కారాలతో సత్కరించారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ వంద్రా, లెఫ్టినెంట్ జనరల్ మహేంద్ర పాల్ సింగ్లకు రాష్ట్రపతి భవన్లో జరిగిన రెండో విడత శౌర్య పురస్కారాల ప్రదానోత్సవంలో అతి విశిష్ట సేవా పథకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, సాయుధ దళాల ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. సీషెల్స్ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అనేక కీలక ఫలితాలందించిందని ప్రధానమంత్రి ఒక సామాజిక మాధ్యమ ప్రకటనలో తెలిపారు. గత 50 సంవత్సరాల్లో భారత్ సీషెల్స్ దేశాల మధ్య సంబంధాలు ప్రగాఢమైన విశ్వాసం, పరస్పర సహకారం, ఉమ్మడి అభివృద్ధిపై ఆధారపడి కొనసాగాయని చెప్పారు. రాబోయే 50 సంవత్సరాలు ఆవిష్కరణలు, సుస్థిరాభివృద్ధి, పరస్పర శ్రేయస్సు ఆధారంగా రూపుదిద్దుకుంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీషెల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మనీ ఆ దేశ ప్రభుత్వం ప్రజలు చూపించిన ఆత్మీయతకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ సీషెల్స్ మధ్య ఉన్న స్నేహం, విశ్వాసం భవిష్యత్తులో మరింత విస్తరించనుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయిలో ఆరోగ్య సేవలను విస్తరించడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మండలి 16వ సమావేశం ఆయన అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీ వేదికగా జరిగింది. ఈ సందర్భంగా జేపీ నడ్డా ప్రసంగిస్తూ, పౌరులకు, ఆరోగ్య సేవల వ్యవస్థకు మధ్య అనుసంధాన కేంద్రాలుగా పనిచేసేలా దేశవ్యాప్తంగా 186,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తూ,
1: అగర్ హమ్కో డెవలప్డ్ నేషన్ బనానా హై తో హెల్దీ నేషన్ హోనా ఆవశ్యక్ హోగా క్యూంకి హెల్త్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్ ఆఫ్ మేకింగ్ అ డెవలప్డ్ నేషన్. ప్రీవియస్లీ వి వర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ క్యూరేటివ్ పార్ట్, లేకిన్ అబ్ హమ్ ప్రివెంటివ్, ప్రమోటివ్, క్యూరేటివ్, ప్యాలియేటివ్, రీహాబిలిటేటివ్, ఇన్ సభీ ఆస్పెక్ట్స్ కే బారే మే ఇన్ టోటాలిటీ మే హమ్ సోచ్ కర్కే ఆగే బడ్నే కా ప్రయాస్ కర్ రహే హై.
0: అంతకుముందు ఆరోగ్య సేతు యాప్ 2.0ను జేపీ నడ్డా ప్రారంభించారు. దీంతో ఒకే యాప్లో ఇకపై అభా ప్రొఫైల్, ఆరోగ్య రికార్డులు, పీఎంజేఏవై సేవలు, సమీప ఆసుపత్రుల వివరాలు లభ్యం కానున్నాయి. గుజరాత్లోని వడోదరలో వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. సదస్సును కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు, విద్యుత్ శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మనోహర్ లాల్ దేశ పారిశ్రామిక వృద్ధికి విద్యుత్ రంగం కీలక ఆధారంగా నిలుస్తోందని పేర్కొన్నారు. బలమైన ప్రణాళికలు, ముందస్తు ఏర్పాట్ల కారణంగా ఈ వేసవిలో దేశం రికార్డు స్థాయిలో 271 గిగావాట్ల

0: గరిష్ట విద్యుత్ డిమాండ్ను విజయవంతంగా తీర్చగలిగిందని తెలియజేశారు. 2014లో దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 236 గిగావాట్లు ఉండగా ప్రస్తుతం అది 542 గిగావాట్లకు పెరిగిందని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధస్సు, ఏఐ విస్తరణ కారణంగా విద్యుత్ అవసరాలు పెరగనున్న నేపథ్యంలో 300 గిగావాట్ల వరకు డిమాండ్ను ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: దేశభర్ మే లగ్భగ్ 271 మెగావాట్ ఇస్ పవర్ కి డిమాండ్ హుయి, హమ్నే ఉస్కో సప్లై కో పూరా కియా. హమారి తయారీ 284 గిగావాట్ తక్ భీ బనీ హుయీ థీ తాకి కిసీ ప్రకార్ కి కమీ నా పడే. అగలే వర్షో మే డాటా సెంటర్స్, వెహికల్స్ హై, ఈవీస్, ఏఐ, ఇస్కే మాధ్యమ్ సే పవర్ కి డిమాండ్ 30 గిగావాట్ ఔర్ బఢనే వాలీ హై ఐసా హమారా అనుమాన్ హై. తో హమ్నే 300 గిగావాట్ తక్ కి తయారీ అగలే వర్ష కి యే కర్ రఖీ హై.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. విశాఖపట్టణంలో జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి రేపు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఆ మరుసటి రోజు అనంతపురంలోని కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి కూడా రాష్ట్రపతి హాజరవుతారు. గ్రామాలు పురోగతి సాధించకపోతే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోలేమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీబీజీ రామ్జీ చట్టం అమలుకు సంబంధించి అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన్ పేరిట న్యూఢిల్లీలో ఈరోజు ఆయన ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల సమిష్టి కృషితోనే గ్రామీణాభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. వీబీజీ రామ్జీ పథకాన్ని ఎటువంటి జాప్యం లేకుండా అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఆయన స్పష్టం చేస్తూ,
2: వికసిత్ భారత్ జీ రామ్జీ అబ్ యే 1 జులై సే లాగూ హోగా. కేంద్ర కి ఓర్ సే ఆప్ జాన్తే 95682 కరోడ్ రూపాయ కి అంతరిమ్ విత్తీయ స్వీకృతి దే ది గయి. రాశి కి పూరీ వ్యవస్థా హై. ఐటీ సంబంధిత జితనీ భీ హమారీ ఔపచారికతాయే హై వో భీ పూరీ కర్ లీ గయి హై. हमने अपने तरफ से ग्रामीण रोजगार गारंटी कार्ड को भी अंतिम रूप दे दिया है और 1 जुलाई से इसको पूरी तरह से धरती पर उतरना है.
0: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ త్రిభాషా విధానానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఈరోజు విడుదల చేసింది. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులు కొత్త భాషా విధానాన్ని అనుసరించాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం 7, 8, 9 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతికి వచ్చిన తర్వాత 3వ భాషలో బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదని సిబిఎస్ఈ తెలిపింది. ఈ మార్పులు ప్రస్తుతం చదువుతున్న బ్యాచ్లపై తక్షణ ప్రభావం చూపవని పేర్కొంది. ఇప్పటికే 7, 8, 9 తరగతుల్లో 2 విదేశీ భాషలను ఎంపిక చేసుకున్న విద్యార్థులు అదే విధానాన్ని కొనసాగించవచ్చునని, అయితే దానికి అదనంగా ఒక భారతీయ స్థానిక భాషను కూడా అభ్యసించాల్సి ఉంటుందని బోర్డు వెల్లడించింది. త్రిభాషా విధానం ద్వారా భారతీయ భాషల ప్రోత్సాహం, భాషా వైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు సిబిఎస్ఈ పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లో పవిత్ర అమర్నాథ్ యాత్ర 3 జూలై నుంచి ప్రారంభం కానుంది. 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర 28 ముగియనుంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గుహలోని మంచు శివలింగానికి తొలి పూజ నిర్వహించి యాత్ర ప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేక పూజల అనంతరం మనోజ్ సిన్హా విలేకరులతో మాట్లాడుతూ, యాత్రికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పరిపాలన విభాగం, ఆలయ బోర్డ్, సైన్యం, పోలీసులు, భద్రతా బలగాలు, స్థానిక ప్రజలు, సేవా సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. యాత్ర సజావుగా కొనసాగేందుకు రవాణా, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ఇతర అవసరమైన మౌలిక వసతులను గణనీయంగా పెంచినట్టు చెప్పారు. నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు కదిలేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని భారత వాతావరణ విభాగం ఐఎండి తెలిపింది. రానున్న 3 నుంచి 4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరాఖండ్ వైపు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళం, మహే ప్రాంతాల్లో బుధవారం వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. యమునా నదీ జలాల ప్రాజెక్టుపై హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, హోంమంత్రి అమిత్ షాల సమక్షంలో

0: హర్యానా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు న్యూఢిల్లీలో యమునా వాటర్ ప్రాజెక్ట్ తీర్మానానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సాయుధ దళాల సిబ్బందికి రెండో విడత శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 300 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ను ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి పున్నమి నాగు చిత్రం నుంచి ఈ పాట.

పున్నమి నాగు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. వేటూరి సాహిత్యం, అది సంగీతం చక్రవర్తి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్ర జగత్, హిందీ ఫిలిం గీతాలు.

మై ఖిలాడి తూ అనాడి చిత్రం కోసం కుమార్ సాను, అల్కా యాగ్నిక్ పాడిన పాట విన్నారు. రాణి మాలిక్ సాహిత్యానికి సంగీతం అను మాలిక్. తర్వాత చోరీ చోరీ చిత్రం కోసం లతా మంగేష్కర్, మన్నాడే పాడిన పాట, సంగీతం శంకర్ జైకిషన్.

మాషుక్ చిత్రం కోసం కవిత కృష్ణమూర్తి, అభిజిత్ పాడిన పాట వింటున్నారు. గౌహర్ కాన్పూరి రచన, సంగీతం శ్యామ్ సురేందర్.

మాషుక్ చిత్రం కోసం కవిత కృష్ణమూర్తి, అభిజిత్ పాడిన పాట వింటున్నారు. గౌహర్ కాన్పురి రచన, సంగీతం శ్యామ్ సురేందర్.

చిత్ర జగత్ హిందీ ఫిలిం గీతాలు విన్నారు. ఈ ప్రసారంలో 9:30 చిత్రసీమ కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9:00 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుండి ప్రసారం.

వేటూరి సాహిత్యానికి ఇళయరాజా స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడుతున్న ఈ పాట ప్రేమించు పెళ్లాడు చిత్రంలోనిది.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆ పాట వేట చిత్రంలోనిదే. వేటూరి సాహిత్యానికి సంగీతం అందించిన వారు చక్రవర్తి. ఇప్పుడు వినండి, విచిత్ర బంధం చిత్రం కోసం ఘంటసాల, పి సుశీల పాడిన పాట.

ఆత్రేయ సాహిత్యానికి ఇళయరాజ స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆ పాట మంచి మనసులు చిత్రంలోనిది. ఇప్పుడు వినండి, చక్రి కౌసల్య పాడిన పాట. ఈ పాటకు సంగీతం చక్రి, చిత్రం పేరు అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.

వేటగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. వేటూరి రచన, సంగీతం చక్రవర్తి. చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి, మిస్సమ్మ చిత్రం కోసం ఏఎం రాజా, పి లీల పాడిన పాట, పింగళి సాహిత్యానికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో కర్ణాటక సంగీతం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శమంగుడి ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గానం వింటారు. లాల్గుడి జి జయరామన్ వయలిన్ సహకారం, కరైకుడి ఆర్ మణి మృదంగ సహకారం. వినండి శమంగుడి ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గాత్ర కచేరి. ముందుగా దేవదేవ కలయామితే మాయామాళవ గౌలరాగం, రూపకతాళం స్వామి తిరునాళ్ రచన

I'm

మీరు వింటున్నారు ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శమంగుడి శ్రీనివాస్ అయ్యర్ గారి గాత్ర కచేరి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మామవ మీనాక్షి వరాలై రాగం, మిశ్రచాపుతాళం ముత్తుస్వామి దీక్షితార్ రచన.

0: మీరింతవరకు శమంగుడి శ్రీనివాస్ అయ్యర్ గారి గాత్ర కచేరీ విన్నారు. లాల్గుడి జి జయరామన్ వైలిన్ సహకారం, కరైకుడి ఆర్ మణి మృదంగ సహకారం. ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో పలు దేవతా అష్టపదులు రెండో భాగం వింటారు. 6:30 వినదగు మాటను వినిపిస్తారు శ్రీ డి వాసుదేవ శాస్త్రి గారు. 6:35 సేదీపు శుద్ధులు. ఇందులో ఖరీఫ్ పంటలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తారు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కెసి నటరాజన్ గారు. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 ప్రసార వివరాలు. 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. ఆ తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన వ్యాధి నిరోధక శక్తి గురించి డాక్టర్ సిఎస్ కృష్ణమోహన్ గారు అందించే వివరాలు. అలాగే రసనీకుంజం ప్రత్యేక కార్యక్రమం సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ అంశాలు ప్రసారమవుతాయి. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 అమరావతి

జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ ఐ శ్రీనివాసరావు. 8:35 చిత్రసీమ. సినిమా పాటలు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాస్వా. ఏలూరి యంగన్న గారి ప్రసంగం రేపు ఉదయం 9:00. 9:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం అభిలాష. 10:00 నషాముక్త్ భారత్ వారోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 10:30 11:30 అలాగే 12:15 వాణిజ్య ప్రకటనలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 2:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. 6:20 ప్రసార వివరాలు. 6:30 ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా లండన్లోని ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 కిసాన్ వాణి. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో నిమ్మ సాగు మార్కెటింగ్లో అనుభవాలు. నార్పల మండలం మద్దలపల్లి అభ్యుదయ రైతు ఎన్ రామమోహన్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. నిర్వహణ కె శృతి ప్రియాంక. ఆ తర్వాత భూగర్భజల చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు కూడా ప్రసారమవుతాయి. 7:45 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది. ఈ మధ్యలో 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ప్రసారమవుతాయి. ఆ తర్వాత 9:30 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆట ముగిసేంత వరకు కొనసాగుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం 11:00 దాటి 4:00.